ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948 శ్రావణమాసం 15వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 6వ తేదీ గురువారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్ మీడియం వేవ్, 102 మెగాహెడ్స్ ఎఫ్ఎం ద్వారా ఈనాటి ఉదయం ప్రసారం ప్రారంభమవుతోంది. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీలలో కూడా వినవచ్చు. నిలయంలో సమయం 5:57 దాటి 5 సెకండ్లు. శ్రోతలకు నమస్కారాలతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం బృందగానం వింటారు. రచన శ్రీ రాయప్రోలు సుబ్బారావు, సంగీతం శ్రీ మంగళగిరి ఆదిత్యప్రసాద్. వినండి, ఏ దేశమేగినా ఎందుకాలిడినా దేశభక్తి గీతం.

0: ఏ దేశమేగినా ఎందు కాలిడినా దేశభక్తి గీతం బృందగానం విన్నారు. రచన శ్రీ రాయప్రోలు సుబ్బారావు, సంగీతం శ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: This is Akashvani, the news read by Tanvi Khurana. Prime Minister Narendra Modi has underscored that India has a rich tradition of storytelling and an extraordinary pool of creative talent, which can be leveraged to strengthen the nation's position as a global hub for content creation. In a social media post, Mr. Modi informed that he met the co-CEO of Netflix, Ted Sarandos, in New Delhi. The Prime Minister also noted that during the meeting, they discussed the immense potential of India's media and entertainment.

ఇంతవరకు మీరు అన్నమాచార్య కృత నృసింహ సంకీర్తనలు విన్నారు. ఈనాటి భక్తిరంజన కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చింతన వింటారు. వ్యాఖ్యాత శ్రీ పెద్దిరెడ్ల కృష్ణమూర్తి.
1: దేశసేవ, దేశసేవ కంటే దేవతార్చన లేదు, స్వార్థపరత కంటే చావు లేదు, సానుభూతి కంటే స్వర్గంబు లేదురా లలిత సుగుణ జాల తెలుగు బాల అని కరుణశ్రీ గారు దేశభక్తి కంటే మించిన దేవతార్చన లేదని చక్కగా ప్రబోధించారు. అనవసర విషయాలపై భక్తి విపరీతంగా పెంచుకొనుచున్న నేటి యువతరం దేశభక్తిని పెంచుకోవలసిన ఆవశ్యకత ఎంతో ఉన్నది. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టవోయ్ అని గురజాడ మహాకవి దేశభక్తిని పెంచుకోవలసిందిగా ప్రబోధించారు. దేశాభిమానము నాకు కద్దని వట్టి గొప్పలు చెప్పుకోకోయ్, పూని ఏదైనా ఒక మేలు కూర్చి జనులకు చూపవోయ్ అని ఏదో ఒక మేలు తోటివారికి ప్రతి ఒక్కరూ తప్పకుండా మేలు చేయాలని గురజాడవారి ఆశయం. నా దేశం నవ్వుతోంది నందనవనములా అన్నాడు ఒక కవి. భారతదేశం అన్న పేరు విన్న వెంటనే నరనరాన ఉత్తేజం కలగాలి. గొంతెత్తి భారత్ మాతాకి జై అని నిర్భయంగా నిస్సిగ్గుగా పలకాలి. భారతదేశంలో జన్మించుట

0: ఆలయంతో అదృశ్యం వలన కలిగిన పుణ్యఫలం. స్వామి వివేకానంద ఇతర దేశాలు పర్యటించి తిరిగి మన దేశానికి వచ్చిన వెంటనే ఈ నేలపై పడి దొర్లసాగాను. అలా ఎందుకు చేస్తున్నారని అడుగగా, మన భరత భూమి ఎంతో పవిత్రమైన భూమి, ఈ శరీరానికి పవిత్రత కలుగజేయుటకై ఈ భూమిని తాకుతున్నానని వివేకానందుడు దేశభక్తి ప్రపూరితముగా జవాబిచ్చాను. ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపురా నీ జాతి నిండు గౌరవము, లేదురా ఇటువంటి భూదేవి ఎందు, లేరురా మన వంటి పౌరులింకెందు అని రాయప్రోలు సుబ్బారావు గారు ఎలుగెత్తి చాటాడు. భరతమాతకు సేవ చేయుచున్న నిత్య పునీతులు వీర జవానులు. జై జవాన్ జై కిసాన్ అని లాల్ బహదూర్ శాస్త్రి సైనికులను రైతులను పొగిడి నినాదమిచ్చారు. దేశ సరిహద్దులలో నిత్యము కాపలా కాస్తూ దేశాన్ని రక్షిస్తున్న సైనికులకు మనం ఏమిచ్చినా సరే రుణము తీరదు. పువ్వులు ఇలా అనుకుంటున్నాయని వేదులు సత్యనారాయణ శాస్త్రి గారు చెప్పారు. నీచపు దాస్యవృత్తి మన నేర నిశూరత మాతృదేశ సేవాచరణమునందసువులర్పణ చేసిన వారి పార్థివశ్రీ చెలువారు చోట తదసుగ్రుచులన్ వికసించు వాసనల్ వీచుచు రాలిపోవగవలన్ తదదాత్త సమాధి మృత్తికన్. భరతమాత బానిసత్వంలో ఉంటే దానిని భరించలేని దేశభక్తులు స్వాతంత్ర్య సమరములో పాల్గొని ప్రాణాలు అర్పించారు. అటువంటి వారి రక్తముతో తడిసిన నేల నుండి పుట్టి సుగంధం వేదల్లే మేము పవిత్రుడైన ఆ వీరుల సమాధి మీద రాలిపోవడం వలన ధన్యులమవుతామని పుష్పాలు భావిస్తున్నవి. పువ్వులు ఎప్పుడైనా రాలిపోక తప్పదు. అయితే దేశభక్తుల సమాధులపై రాలిపోవడంలో ఆనందం ఉంది. అది ఒక పవిత్రమైన కార్యం. ఈ మానవ జీవితాలు ఎప్పుడైనా ముగించక తప్పదు. అయితే దేశం కొరకు మరణించుటయో లేదా దేశమాతకు సేవ చేసే వారికి సహకారం అందించుటయో చేసి జీవితాలను పవిత్రం చేసుకోవాలి. రామాయణంలో రావణాసురుడు వధింపబడిన తరువాత లక్ష్మణుడు లంకానగరాన్ని చూస్తూ ఎంతో ఆనందించను. ప్రతి ఇల్లు బంగారమయం, ప్రతి వీధి బంగారముతో నిండినది, అటువంటి ఆ లంకానగరము ఎంతో గొప్పదని లక్ష్మణుడు రామునితో చెప్పగా రాముడిట్లనెను, అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే, జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి. ఆ లంకానగరము ఎంత బంగారముతో నిండి ఉన్నప్పటికీ నా జన్మభూమి కంటే గొప్పది కాదు, కన్న తల్లి మాతృదేశము స్వర్గము కంటే గొప్పవి. కనుక ప్రతి ఒక్కరము దేశమాత సేవలో పునీతులమవుదాం. ఈ దేశము నాది అనే భావనతో కార్గిల్ వీరులకు మహానాయకులకు నేరాజనములు అర్పింతుముగాక.
1: ఇంతవరకు మీరు పెద్దిరెడ్ల కృష్ణమూర్తి గారి వ్యాఖ్యానంలో చింతన విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో ఎల్నినో గురించి రైతు సోదరులకు కొన్ని జాగ్రత్తలు తెలియజేస్తున్నారు ఎన్ సుధాకర్ రెడ్డి గారు.
1: ప్రస్తుతం మన ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ప్రధానంగా ఎల్నినో అనేటువంటి ఒక రకమైనటువంటి వాతావరణ స్థితి వలన ఈసారి మనకి వానలు ఆలస్యం కావటం కానీ సరిగ్గా వానలు పడకపోవటం కానీ జరుగుతుంది అని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. రైతుగా మనం పంటలు పండించేటప్పుడు మరి సరైన సమయానికి

వానలు పడి సరైన సమయానికి మన నేల పదునైతేనే మనం విత్తనం వేసుకోగలుగుతాం. కానీ ఈసారి కాస్త ఆలస్యం అవుతా ఉంది. కాబట్టి రైతు సోదరులు వాళ్ళు సాగు చేసేటువంటి పంటల్లో కొంత మార్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది అని శాస్త్రవేత్తలు తెలియజేస్తూ ఉన్నారు. మనకున్నటువంటి అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఆధ్వర్యంలో వివిధ చోట్ల ఉన్నటువంటి పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు కూడా వివిధ గ్రామాలకు వెళ్ళి, అలాగే చింతపల్లి ఉన్నటువంటి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు కూడా మరి వివిధ గూడాలకి, గిరిజన ప్రాంతాలకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను గమనిస్తూ ఉన్నారు. అక్కడ సహజంగా సాధారణంగా వాళ్ళు సాగు చేసుకునేటువంటి పంటలు మరి ఏ విధంగా ఉన్నాయి, దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా మరి కొత్త పంట వేసుకుంటే జాగ్రత్త తీసుకోవాలి అనేటువంటి అంశాలకు సంబంధించి రైతు సోదరులకి వాళ్ళు సూచనలు సలహాలు ఇస్తూ వస్తున్నారు. ఈ సందర్భంగా ఉత్తర కోస్తా రైతు సోదరులకి వివిధ పంటల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి అంశం సంబంధించి ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అనకాపల్లి శాస్త్రవేత్తలు రైతు సోదరులకి కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు సలహాలు ఇస్తున్నారు. ముఖ్యంగా వరి సాగు చేసేటువంటి రైతు సోదరులు మరి ఆగస్టు 2వ వారం వరకు విత్తటానికి గనక పూనుకున్నట్లయితే మధ్యస్థ కానీ స్వల్పకాలిక రకాలను కానీ ఎంచుకోవాలి, దీర్ఘకాలిక రకాలను ఎట్టి పరిస్థితుల్లో ఎంచుకోకూడదు అని వాళ్ళు జాగ్రత్త చెప్తున్నారు. అలాగే ఇప్పటికే చాలామంది రైతు సోదరులు నారుమడి పోసుకొని ఉన్నారు. నారుమడిలో గనక బెట్ట పరిస్థితులు ఉన్నట్లయితే ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ 3 పొందొమ్మిదులు అనేటువంటి పోషకాన్ని మనం 1 లీటర్కి 5 గ్రాములు చొప్పున మనం కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ మోతాదు అనేది మొక్క, అంటే ఈ నారు మొక్క వయస్సును బట్టి తగ్గించుకోవచ్చు. ఇంకా ఇకపోతే ఇనుపదార్థ లోపం రాకుండా నారుమడిలో మనము అన్నభేది అనేటువంటి పదార్థాన్ని 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అన్నభేదిని కలుపుకునేటప్పుడు 1 లీటర్ నీటికి 1 గ్రాము నిమ్మ ఉప్పు కూడా కలిపి పిచికారీ చేసుకోవాలని వారు సిఫార్సు చేస్తున్నారు. ఇకపోతే ముఖ్యంగా చీడపీడల విషయానికి వస్తే వరిలో మనకి ప్రధానంగా ఈ రసం పీల్చే పురుగులు వచ్చేటువంటి అవకాశం ఉంది, అలాగే కాండం తొలిచే పురుగు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఈ కాండం తొలిచే పురుగు సంబంధించి మనము ఈ గుడ్లను నాశనం చేసి, అంటే గుడ్లు సముదాయాలుగా నారు కొనలకు పెడతాయి కాబట్టి వాటి నాశనం చేసేటువంటి చర్య చేసుకోవచ్చు. అలాగే తర్వాత మనము కార్బోఫిరాన్ 3G గుళికల్ని మనము ప్రతి సెంటుకి 160 గ్రాములు చొప్పున 1 ఎకరా పొలంలో నాట్లు వేయాలంటే మనకు సుమారుగా 5 సెంట్లు నారుమడి సరిపోయింది. అంటే 5 సెంట్ల నారుమడికి మనము కార్బోఫిరాన్ 3G గుళికల్ని 800 గ్రాములు వేసుకుంటే బాగుంటుంది. ఇది ఏం చేయాలి, మనము ఇసుకతో కలిపి 1:2 నిష్పత్తులు ఇసుకతో కలిపి జల్లి పల్చగా నీరు పెట్టాలి. ఆ నీరు లోపలికి ఇంకినప్పుడు మరి వేర్ల ద్వారా ఈ రసాయన ప్రభావం మొక్కల్లోకి వెళ్తుంది కాబట్టి ఈ కాండందచ పురుగు ప్రభావాన్ని మనము నాట్లు తర్వాత కూడా మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. ఇక ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరిలో మనకి ముఖ్యంగా నారుమడిలో పొడ తెగులు ఆశించేటువంటి అవకాశం ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు తెలియజేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రాపికొనజోల్ కానీ హెగ్జాకొనజోల్ కానీ, ప్రాపికొనజోల్ అయితే 1 లీటర్కి 1 మిల్లీలీటర్ లెక్కన, అలాగే హెగ్జాకొనజోల్ అయితే 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ చొప్పున కలుపుకొని మనం నారు బాగా తడిచేలాగా పిచికారీ చేసుకోవాలి అని సిఫార్సు చేస్తూ ఉన్నారు. ఇది వరి సంబంధించి మామూలు నారు పద్ధతిలో వరి నేసుకునే వాళ్ళకి సూచనలు. ఇక వరి నేరుగా విత్తేటువంటి పొడి విత్తనం విధానంలో కలుపు సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి విత్తిన 1 రోజు నుంచి 2 రోజుల్లో, అంటే 24 గంటల నుంచి 48 గంటల్లో పెండి మిథాలిన్ సిఎస్ 38.7A అనేటువంటి మందుని 200 లీటర్ నీటికి 700 మిల్లీలీటర్లకు కలుపుకొని పిచికారీ చేసుకోవాలి అని సిఫార్సు చేస్తున్నారు. ఇక విత్తిన తర్వాత 15 నుంచి 20 రోజులకి ట్రయాఫామెన్ 20%, అలాగే దాంతోపాటుగా ఇథాక్సీ సల్ఫ్యూరాన్ 10% WG 90 గ్రాములు మనము పిచికారీ చేసుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. ఈ విధంగా మొదట్లో ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇకపోతే ఎల్నినో పరిస్థితుల్లో వర్షాభావ పరిస్థితులు ఉండటం వల్ల నీటిని జీవతడులకు మాత్రమే వాడుకోవాలి. ఇక పొటాషియం నైట్రేట్ అనేటువంటి పోషకాన్ని మనము 5 నుంచి 10 గ్రాముల చొప్పున 15 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేసుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. అలాగే అనవసరంగా ఎక్కువ నత్రజని వాడకుండా చూసుకోవాలి. విపరీతమైనటువంటి వేడిలో ఎరువులను పైరికి వేయకూడదు అని సిఫార్సు చేస్తున్నారు. అలాగే పొలంలో నిరంతరం నీరు నిలవకుండా మనము ప్రత్యామ్నాయంగా తడి పొడి విధానాన్ని పాటించాలి అని సిఫార్సు చేస్తున్నారు. అలాగే మొక్కజొన్నలో పూత దశలో తప్పకుండా నీరు పెట్టాలి. నేల

0: లో తేమ లేనప్పుడు యూరియా వేసుకోవద్దు అని కూడా సిఫార్సు చేస్తున్నారు. అలాగే 300 అనేటువంటి పోషకాన్ని లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి అని సిఫార్సు చేస్తున్నారు. నీటిపారుదల సౌకర్యం లేనప్పుడు మొక్కజొన్న పంటకు బదులుగా రాగి, ఉలవ లాంటి పంటల్ని ప్రత్యామ్నాయ పంటలుగా సాగు చేసుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. నువ్వులు పంటలు ముఖ్యంగా పంటను రక్షించుకునేందుకు అవసరమైనటువంటి తడులు ఇచ్చుకోవాలి. బెట్టను తగ్గించడానికి 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని పొటాషియం నైట్రేట్ను పిచికారీ చేసుకోండి అని సిఫార్సు చేస్తున్నారు.
1: ఇంతవరకు మీరు పొలం పనుల కార్యక్రమంలో ఎల్నినో గురించి రైతు సోదరులకు ఎన్ సుధాకర్ రెడ్డి గారు తెలియజేసిన కొన్ని జాగ్రత్తలు విన్నారు. వ్యవసాయదారులకు వాతావరణ సూచన. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ ఉదయం అందించిన సమాచారం ప్రకారం రాగల 24 గంటల్లో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి మరియు ఏలూరు జిల్లాలలో కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షం కానీ ఉరుములతో కూడిన జల్లులు కానీ పడవచ్చు. ఆ తర్వాత రాగల 2 రోజుల్లో వాతావరణంలో చెప్పుకోదగిన మార్పేమీ ఉండబోదు. వ్యవసాయదారులకు వాతావరణ సూచన విన్నారు. ఆంధ్ర కోస్తా తీర ప్రాంతాల్లో చేపలు పట్టేవారికి ఈ రోజు నుంచి ఈ నెల 9వ తేదీ వరకు ప్రత్యేక వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. ఇక ఆంధ్రేతర తీర ప్రాంతాల్లో చేపలు పట్టేవారికి ఈ రోజు నుంచి ఈ నెల 9వ తేదీ వరకు దక్షిణ బంగాళాఖాతంని ఆనుకుని ఉన్న పరిసర ప్రాంతాలలో తీరం నుండి తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చు. ఈ గాలుల తీవ్రత కొన్నిసార్లు 65 కిలోమీటర్లకు చేరుకోవచ్చు. కాబట్టి ఈ ప్రాంతాల్లో మత్స్యకారులు ఈ 4 రోజుల పాటు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు సూచిస్తున్నారు.

శ్రోతలకు గమనిక. ఈరోజు రాత్రి 7:15 ప్రసారమయ్యే కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ఎల్నినో పరిస్థితుల్లో వివిధ పండ్ల తోటల్లో ఎరువుల యాజమాన్యం గురించి నైరా వ్యవసాయ కళాశాల ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ కేర్ రవికుమార్ గారి ప్రసంగం ఉంటుంది. ఇంకా జానపద గీతం, వ్యవసాయ సమాచారం తదితర అంశాలు కూడా ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో రాత్రి 7:15 వింటారు. ఈనాటి పొలం పనులు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గం ఈరోజు సమావేశం కానుంది. అమెరికా వెళ్లే తెలంగాణ విద్యార్థులకు వీసాల సంఖ్య పెంచాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అమెరికా రాయబారి సెర్జియో గోర్ను కోరారు. స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస తెలిపారు. రహదారుల అభివృద్ది పనులను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం ఈరోజు జరగనుంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో రాష్ట శాసనసభ వర్షాకాల సమావేశాల నిర్వహణ, సమావేశాల తేదీల ఖరారుపై చర్చించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే రాజధాని అమరావతి అభివృద్ది పనుల పురోగతి, రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సీఆర్డీఏకు సంబంధించిన నిర్ణయాలు, వివిధ అభివృద్ది ప్రాజెక్టులపై మంత్రివర్గం సమీక్ష నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకునే అవకాశముందని తెలిపారు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లే తెలంగాణ విద్యార్థులకు

0: వీసాల సంఖ్య పెంచాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి భారత్లోని అమెరికా రాయబారి సెర్జియో గోర్ను కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా అమెరికా రాయబారితో ముఖ్యమంత్రి నిన్న సమావేశమయ్యారు. తెలంగాణ విద్యార్థులకు వీసా ఇంటర్వ్యూ స్లాట్లను పెంచడం, దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయడం, H-1B వీసా ప్రాసెసింగ్ రెన్యువల్, వీసా స్టాంపింగ్ ప్రక్రియను సరళతరం చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఐటీ, కృత్రిమ మేధ, లైఫ్ సైన్సెస్, ఫార్మా, పరిశోధన రంగాల్లో అమెరికా సంస్థలకు విస్తృత పెట్టుబడి అవకాశాలున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అగ్రిగోల్డ్ కేసుల పురోగతిపై మంత్రివర్గ ఉప సంఘం నిన్న సమీక్ష నిర్వహించింది. హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రులు కొలుసు పార్థసారథి, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ డిపాజిటర్ల సమస్యలు, కేసుల పురోగతిపై చర్చించిన ఉప సంఘం డిపాజిటర్ల ప్రయోజనాలపై చర్చించారు. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ఏదైతే ఇమూవబుల్ ప్రాపర్టీస్ కింద మేము ఐడెంటిఫై చేశామో అందులో 20,450 ఎకరాలు ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఈ 20,450 ఎకరాల్లో 14,304 ఎకరాలు, అందులో 6,330 ఎకరాలు ఫిట్ ఫర్ ఆక్షన్ గా మేము గుర్తించాం. త్వరగా ఈ ఆక్షన్ ప్రాసెస్ మొదలు పెట్టమని సిఐడి డిపార్ట్మెంట్ ని కోరడం జరిగింది. ఇంటర్ స్టేట్ ఇష్యూస్ కొన్ని మిగిలి ఉన్నాయో వాటికి కూడా పరిష్కారం జరిగే విధంగా ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ ని డెడికేటెడ్ గా అపాయింట్ చేస్తే దాన్ని ముందు తీసుకెళ్లే విధంగా మేము మా ప్రయత్నం మేము చేస్తాం.
0: ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గంలో రహదారుల అభివృద్దికి ప్రాధాన్యమిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. పిఠాపురం నియోజకవర్గంలో రహదారుల అభివృద్ది పనులపై సంబంధిత అధికారులతో ఉప ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, నాణ్యత ప్రమాణాలతో అన్ని రోడ్ల నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పల్లె పండుగ 2.0 కింద వ్యవసాయ క్షేత్రాలకు డొంక రోడ్ల నిర్మాణం వంటి పనులతో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలోని సెర్ప్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు ఎగుమతి అవకాశాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంధ్రుల సంఘంతో సమన్వయం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే స్త్రీనిధి యాప్తో అనుసంధానం చేసి మహిళలకు రుణాలు మరింత సులభంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో రహదారుల అభివృద్ది పనులను వేగవంతం చేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విజయవాడలోని ఆర్ఎన్బీ కార్యాలయంలో ఆ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని రహదారుల్లో 10,238 కిలోమీటర్ల మేర అభివృద్ది పనులు చేపట్టాల్సి ఉందన్నారు. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దెబ్బతిన్న రహదారుల అభివృద్దికి, శిథిలావస్థలో ఉన్న సుమారు 100 వంతెనల పునర్నిర్మాణానికి ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని మంత్రి తెలిపారు. అనంతరం రహదారులు భవనాల శాఖ అధికారిక యూట్యూబ్ ఛానల్ వాచ్ ఏపీ రైస్ ను మంత్రి ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా అద్దంకిలో పునరుత్పాదక ఇంధన తయారీ జోన్ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అద్దంకిలో మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు ద్వారా అద్దంకి రాష్ట్రంలోనే కీలక పారిశ్రామిక కేంద్రంగా రూపుదిద్దుకోనుందని చెప్పారు. ఇప్పటికే పలువురు పెట్టుబడిదారులు, కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు. ప్రాజెక్టు పూర్తయితే స్థానిక యువతకు పెద్ద ఎత్తున ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి వెల్లడిస్తూ,
2: దాదాపు 1,000 ఎకరాల్లో సెజ్ అనమాట, అంటే రెన్యూబుల్ ఎనర్జీ మ్యానుఫాక్చరింగ్ జోన్ అనేది సెజ్. దాన్ని సెజ్ తయారు చేసి ల్యాండ్ ఎక్వేషన్ చేసి ఇండస్ట్రీస్ బయట నుంచి వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టుకుంటే ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలకి, పిల్లలకి, యూత్ కి ఉపయోగం ఉంటుంది అనే దానికోసం పెట్టాము. కొందరు రామాయపట్నం పోర్టు వస్తుంది, వీటన్నిటి కోసం పెట్టాము. కొంతమంది రైతులు బిల్లింగ్ ఇచ్చారు. ఎప్పుడైతే రైతులు ముందుకు వచ్చిస్తున్నారో దీన్ని బలవంతంగా కాకుండా రైతులు నొప్పించి ఒకరి తర్వాత ఒకరు నొప్పించి తీసుకుంటా ఉన్నాను అన్నమాట.
0: సినిమా పైరసీ, టెలిగ్రామ్లలో పైరేటెడ్ కంటెంట్ ప్రసారాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలను మరింత బలోపేతం చేసినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ తెలిపారు.

0: ఈ మేరకు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి లోక్సభలో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2023లో సినిమాటోగ్రాఫ్ సవరణ చట్టం ద్వారా అనధికారిక సినిమా రికార్డింగ్ ప్రసారాన్ని అరికట్టేందుకు ప్రత్యేక నిబంధనలు తీసుకువచ్చినట్లు తెలిపారు. ఫిర్యాదులు అందిన వెంటనే పైరసీ కంటెంటును తొలగించే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశామని, ఇప్పటివరకు 7393 పైరేటెడ్ లింకులను తొలగించామని కేంద్రమంత్రి వెల్లడించారు. తెలంగాణలో 22A నిషేధిత జాబితాలో ఉన్న భూముల విషయంలో నిజమైన భూహక్కుదారుడికి అన్యాయం జరగకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాదులోని రాష్ట సచివాలయంలో 22A నిషేధిత భూములకు సంబంధించిన ఫిర్యాదులు, హైకోర్టు ఆదేశాలు, ప్రభుత్వ విధానాలపై మంత్రి నిన్న ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన వారి హక్కులను పరిరక్షించడంతో పాటు ప్రభుత్వ భూములను కాపాడటమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. చేనేత వస్త్రాల వినియోగాన్ని పెంపొందించడం, యువతలో చేనేతపై అవగాహన కల్పించడమే లక్ష్యమని కేంద్ర ప్రభుత్వ వీవర్స్ సర్వీస్ సెంటర్ విజయవాడ డిప్యూటీ డైరెక్టర్ అనస్ షాబీ తెలిపారు. అమరావతిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొని మాట్లాడారు. భారతీయ చేనేత రంగంలోని సౌందర్యం, నైపుణ్యం, సృజనాత్మకత, సుస్థిరతను ప్రతిబింబించేలా యువత ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. దక్షిణ అంతర్గత కర్ణాటకపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పాటు ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి తెలియజేస్తూ,
1: ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈరోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: అలాగే తెలంగాణలో రానున్న 5 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గం ఈరోజు సమావేశం కానుంది. అమెరికా వెళ్లే తెలంగాణ విద్యార్థులకు వీసాల సంఖ్య పెంచాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అమెరికా రాయబారి సెర్జియో గోర్ను కోరారు. స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రహదారుల అభివృద్ది పనులను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచిక రచా ఝా. అథ వార్తాః. సంసదా షడ్వింశత్యధికద్విసహస్రతమం సర్వోచ్చ న్యాయాలయస్య సంశోధన విధేయకం పారితం. యత్ చర్చోత్తరం రాజ్యసభయా తత్ పునః లోకసభయై ప్రేషితం. లోకసభయా ఏతద్ విధేయకం గత సోమవాసరి ఏవ పారితం. అనేన విధేయకేన భారతస్య ముఖ్య న్యాయాధీశం విహాయ సర్వోచ్చ న్యాయాలయస్య న్యాయాధీశానాం సంఖ్యా వర్తమానాత్ 33 ఇత్యతః 37 యావత్ వర్ధయితుం సర్వోచ్చ న్యాయాలయాధినియమః 55-19-శతమః ఇత్యస్మిన్ సంశోధనం భవతి. లోకసభయా బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ విధేయకం 20-26 ఇతి పారితం. అస్య విధేయకస్య ఉద్దేశ్యం బ్యాంక్ అభిలేఖానాం సాక్ష్యసంబద్ధ నియమం ఆధునికీకాంకీయ బ్యాంకింగ్ వ్యవస్థయా సహ అనుకూలయితుమస్తి. విధేయకే ప్రావధానమస్తి యత్ బ్యాంక్ అభిలేఖస్య వైద్యుతిక ఉతవా ఆంకికీయాభిలేఖ సాక్ష్యరూపేణ గ్రహ్య వైధ తథా విధిత ప్రవర్తనీయ భవిష్యతి. లోకసభాయాః కార్యం అపరాహ్నే 2 వాదనే ప్రథమ స్థగనానంతరం పునః సమారబ్ధే సతి

0: केन्द्रीय वित्त मंत्री निर्मला सीतारमण एतत् विधेयकं प्रास्तौत्। प्रधानमंत्री नरेन्द्र मोदी प्रतिपादितवान् यत् भारते कथाकथनस्य समृद्धा परंपरा तथा सृजनात्मक प्रतिभायाः विपुलः निधिः वर्तते, यस्य उपयोगेन भारतं वैश्विक सामग्री निर्माणस्य प्रमुख केन्द्र रूपेण विकसितुं शक्यते। असौ सामाजिक संचार पटले संसूचितवान् यत् नवदिल्ल्यां नेटफ्लिक्स इत्यस्य सह मुख्य कार्यकार्यधिकारिणा टेड सैरंडोस इत्यनेन सह असौ मेलनं कृतवान्। प्रधानमंत्री अवदत् यत् तयोः मध्ये भारतस्य मनोरंजन क्षेत्रस्य विशाल संभावना विषये अपि विस्तृतः विचार विमर्शः अभवत्। विश्वस्य प्रमुख सामाजिक माध्यम मञ्चानां मूल संस्थायाः मेटा इत्यस्य मुख्य कार्यकार्यधिकारिणा मार्क ज़ुकरबर्ग इत्यनेन बाल यौन शोषण सामग्री तदनुषंगिक सामग्री कृत्रिमतया निर्मित सामग्री चेत्येषु अथ मञ्च संचालने च जात दोषान् अधिकृत्य भारत प्रशासनात् क्षमा याचिता। सूत्राणाम् अनुसारं मेटा संस्थया स्वीकृतं यत् केषाञ्चन प्रकाराणां सामग्रीणां प्रचाराय बहुधनराशिः व्ययिता आसीत्। भारत प्रशासनेन मेटा संस्थायै एतत् स्पष्टीकृतं यत् सा मध्यस्थ परिभाषायाः अन्तर्गतं न आयाति, यतः सा संस्था एव निर्धारयति यत् का सामग्री कस्मै प्रेषणीया इति। मेटा संस्थया स्वदोषः स्वीकृतः तथा तस्मिन् विषये दुःखं च व्यक्तम्। विदेश मंत्री डॉक्टर एस जयशंकर अवदत् यत् भारतम् अफ्रीका देशहि सह समावेशिनम् आवश्यकताधारितञ्च विकास सहयोगं समर्थयति, यत् स्थानीय सामर्थ्यं सुदृढीकृत्य राष्ट्रीय प्राथमिकतानां पूर्तौ सहायकं भवति। ह्यः नवदिल्ल्यां अफ्रीका दिवसावसरे अवदत् यत् अफ्रीका देशानां प्रमुख व्यापार निवेश सहभागीषु भारतमपि अन्यतमम् अस्ति इति गौरवस्य विषयो वर्तते। गतवर्षे उभयोरपि मध्ये 93 अर्बुद डॉलर मितः द्विपक्षीय व्यापारः जातः। सः एतदपि अवदत् यत् अफ्रीका देशेषु भारतस्य निवेशः आहत्य 80 अर्बुद डॉलर मिताधिकः जातः, येन भारतं तत्रत्य प्रमुख निवेशक देशेषु अन्यतमं जातम्। हॉकी क्रीडायां षोडश भारत कनिष्ठ पुरुष राष्ट्रीय प्रतिस्पर्धायाः डिविजन ए इत्यस्य उपान्त्यचरणे उड़ीसा पंजाब झारखंड मध्यप्रदेश राज्यानां दलानि प्रवेशं कृतानि। तमिलनाडु राज्यस्य कोयम्बतूर नगरे ह्यः सम्पन्नेषु प्रागुपान्त्यचक्रे पंजाब दलेन कर्नाटक दलं 5-2, उड़ीसा दलेन हरियाणा दलं 5-1, झारखंड दलेन समतायाः अनन्तरं शूटआउट पद्धत्या उत्तर प्रदेश दलम् अथ मध्य प्रदेश दलेन दादर नागर हवेली दमन दीव दलम च 7-3 इत्यंकांतरालेन पराजितम् इति वार्ताः।
1: नमस्कार, आकाशवाणी विशाखपट्नं केंद्रम प्रसार विशेषालु। ఈ ప్రసారంలో 7:15 ప్రసారమయ్యే ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన ఈరోజు ప్రముఖ శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్ గారి జయంతి, అలాగే జాతీయోద్యమ నాయకుడు సురేంద్రనాథ్ బెనర్జీ గారి వర్ధంతి, ఇంకా ఈరోజు హిరోషిమా డే సందర్భంగా కొన్ని వివరాలు తెలుసుకుంటారు. ఆ తర్వాత క్యూ నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు, నిర్వహణ శ్రీ బేతార్ రామ సూర్యప్రకాశరావు. ఇంకా సినీ భక్తి గీతాల పుష్పాంజలి, సమాచారవాణి మొదలైన అంశాలు ఈనాటి ఉదయ సమీరాలు కార్యక్రమంలో భాగంగా వింటారు. కాకినాడ జిల్లా సమాచార లేఖ ఈ ఉదయం 8:30 విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. రచన శ్రీ పిడబ్ల్యూ వరప్రసాద్. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో డాక్టర్ ప్రపంచం సీతారాం గారి వేణుగానం ప్రసారమవుతుంది. శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి గారు వయలిన్, శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి గారు మృదంగం. 8:59 పాటల పల్లకి శ్రోతలు ఫోన్ ద్వారా కోరి వినే చిత్రగీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతలు పాటల కోసం డైల్ చేయవలసిన టెలిఫోన్ నెంబర్లు 2727244 లేదా 2727288.

ఈ ఉదయం 10 గంటలకు డిజిటల్ అరెస్ట్ అంశంపై ప్రత్యేక ముఖాముఖి ఉంటుంది. అతిథి విశ్లేషకులు శ్రీ ఎస్ అనంత్, పరిచయకర్త కె రాణి గారు. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలీ అవుతుంది. తిరిగి 10:30 నుంచి పాటల పల్లకి కొనసాగుతుంది. మధురమ కార్యక్రమంలో పాత తెలుగు సినిమా పాటలు ఈ ఉదయం 11:00 వింటారు. 12:10 మధుమంజరి కార్యక్రమంలో కొన్ని తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. 12:40 మరికొన్ని తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. ముత్యాల ముంగిళ్ళు గ్రామీణ స్త్రీల కార్యక్రమంలో ఈ మధ్యాహ్నం 1:30 మిద్దె తోటల నిర్వహణ మరియు యాజమాన్యం గురించి హరిపురం కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం శివగారి ప్రసంగం ప్రసారమవుతుంది. 2:30 వాతావరణ వివరాల అనంతరం జానపద రంజని కార్యక్రమంలో శ్రీ మిరియాల రత్నరాజు బృందం పాడిన జానపద గీతాలు, ఇంకా మడికి వేగేశ్వరరావు బృందం వారిచే అమ్మవారి జోలపాటలు, మంగళహారతి, గరగ నృత్యం ప్రసారమవుతుంది. ఇక ఈనాటి సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో మత్తురహిత యువత వికసిత భారత్ అంశంపై మేరా యువభారత్ విశాఖపట్నంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలపై రేడియో నివేదిక వింటారు. నిర్వహణ శ్రీ నాగనబోయిన నాగేశ్వరరావు, సహకారం శ్రీ కె రమేష్. 5:30 సంధ్యారాగాల కార్యక్రమంలో కొన్ని సినీ మధుర గీతాలు ప్రసారమవుతాయి. 5:55 ఉద్యోగ వార్తలు, 6:00 సమాచార వాణి, 6:30 సాయం సమీరం శీర్షికన ఫిట్నెస్ మంత్ర, వికాసంలో నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రాం గురించి కొన్ని వివరాలు, ఇంకా ప్రేరణ, వ్యక్తిత్వం తదితర అంశాలు వింటారు. రాత్రి 7:15 కిసాన్ వాణి భారత ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఎల్నినో పరిస్థితుల్లో వివిధ పండ్ల తోటల్లో ఎరువుల యాజమాన్యం గురించి నైరా వ్యవసాయ కళాశాల ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ కె రవికుమార్ గారి ప్రసంగంతో పాటు జానపద గీతం, వ్యవసాయ సమాచారం తదితర అంశాలు ప్రసారమవుతాయి. వికసిత భారత్ 7:45 విజయవాడ కేంద్రం నుంచి. రాత్రి 8:00 తిరిగి 9:30 స్వరమాలిక సినిమా పాటలు. 8:15 టుడే ఇన్ పార్లమెంట్, పార్లమెంట్ కార్యకలాపాల సమీక్ష ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమాలన్నింటితో పాటు వార్తా ప్రసారాలు నిర్దేశిత సమయాలలో యథావిధిగా ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 7:05 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తా ప్రసారం. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. భారత్లో కథన రీతులకు, కథలను చెప్పే ప్రక్రియకు ఎంతో ఘనచరిత్ర ఉందని నెట్ఫ్లిక్స్ కో సీఈఓతో జరిపిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తమ ఆధీనంలో ఉన్న భారతీయ జాలర్లను, వారి నౌకలను విడుదల చేయాలని భారత్ శ్రీలంకకు విజ్ఞప్తి చేసింది. ఒమాన్తో హర్ముస్ జలసంధికి సంబంధించిన ఒప్పందం ఖరారు తుదిదశలో ఉన్నట్లు ఇరాన్ తెలియజేసింది. 16 ఇండియా జూనియర్ మెన్ హాకీ పోటీల సెమీఫైనల్స్కు ఒడిషా, పంజాబ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ జట్లు అర్హత సాధించాయి. ఇక వివరాలు. నెట్ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సహ సీఈఓ టెడ్ సారెండోస్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. భారతదేశంలో కథన రీతులకు, కథలను చెప్పే ప్రక్రియకు ఎంతో ఘనచరిత్ర ఉందని, అత్యుత్తమ నైపుణ్యం కలిగిన సృజనశీరులకు భారత్ పట్టుగొమ్మ అని మోదీ అన్నారు. గ్లోబల్ కంటెంట్ క్రియేషన్కు భారత్ సరియైన వేదిక కాగలదని చెప్పారు. భారత్ మీడియా వినోద రంగాన్ని మరింత బలోపేతం చేసి ప్రపంచ అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నామని నెట్ఫ్లిక్స్ కో సీఈఓ అన్నారు. ఐఐసిటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ సంస్థ భాగస్వామ్యంతో నెట్ఫ్లిక్స్ ఇండియా స్టోరీ టెల్లింగ్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఈ సందర్భంగా సంస్థ తరఫున సారెండోస్ చెప్పారు.

0: Reimagining Care, Strategies for Empowering Caregivers in Vikasit Bharat at 2047 పేరిట నీతి ఆయోగ్ నివేదికను విడుదల చేసింది. సమ్మిళిత వృత్తి సామాజిక అభివృద్ధి సాధనకు సమగ్ర సంరక్షణ పర్యావస్త వ్యవస్థ కీలకమని నివేదిక తెలియజేసింది. నైపుణ్యం కలిగిన సంరక్షకులకు ప్రపంచ కేంద్రంగా భారతదేశ సామర్థ్యాలను బలోపేతం చేయడంలోనూ ఈ అంశాలు ముఖ్యమని పేర్కొంది. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ అశోక్ కుమార్ లాహిరి మాట్లాడుతూ, ఈ రంగంలో భారతదేశ దీర్ఘకాలిక అభివృద్దికి ఈ వ్యూహం కీలకమైందని చెప్పారు. సంరక్షణ అనేది కేవలం చికిత్సకే పరిమితం కాదని అన్నారు. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల ప్రతినిధులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్, ప్రపంచ బ్యాంక్, ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం, అంతర్జాతీయ కార్మిక సంస్థ, కేర్ గివింగ్ సంస్థల ప్రతినిధుల సమక్షంలో ఈ నివేదికను నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు, ఇతర ఉన్నతాధికారులు విడుదల చేశారు. తమ అధీనంలో ఉన్న భారతీయ జాలర్లను, వారి నౌకలను విడుదల చేయాలని భారత్ శ్రీలంకకు విజ్ఞప్తి చేసింది. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో మానవతా దృక్పథం సహాయకారి కాగలదని భారత్ సూచించింది. మన విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కొలంబో పర్యటన సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో జాలరుల అంశం ప్రస్తావనకి వచ్చింది. శ్రీలంక పర్యటన సందర్భంగా మిశ్రీ దేశాధ్యక్షుడు అనుర కుమార దిశనాయికే, ప్రధానమంత్రి హరిణి అమరసూర్య, విదేశాంగ మంత్రి విజితా హేరత్, విదేశాంగ కార్యదర్శి అరుణి రానరాజాలతో విడివిడిగా సమావేశమయ్యారు. భారత్ శ్రీలంకల మధ్య జాలర్ల అంశం అనేక దశాబ్దాలుగా సమస్యాత్మకంగా ఉన్న విషయం తెలిసిందే. పాక్ జలసంధిలో మన జాలర్లపై లంక నావికాదళ అధికారులు కాల్పులు సైతం జరపడం, వారి నౌకలను స్వాధీనం చేసుకోవడం వంటి సంఘటనలు పలు దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తుండటంతో ఈ అంశాన్ని సహకార స్ఫూర్తితో పరిష్కరించాలని భారత్ కోరుతోంది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ ప్రాంతంలో సాగుతున్న రక్తపాతాన్ని తక్షణమే నిలిపివేయాలని, తన భూభాగం నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాద నెట్వర్క్లపై నమ్మదగిన, ధృవీకరించదగిన, తిరుగులేని చర్యలు తీసుకోవాలని భారతదేశం పాకిస్తాన్ను గట్టిగా కోరింది. చట్టవిరుద్దంగా బలవంతంగా ఆక్రమించుకున్న భారత్ భూభాగాలన్నింటినీ వెంటనే ఖాళీ చేయాలని స్పష్టం చేసింది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి యౌమీ ఇస్తెహసల్పై చేసిన వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నలకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సమాధానమిస్తూ, జమ్మూకాశ్మీర్, లడక్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగమని, అవిభాజ్య అంగాలని పునరుద్ఘాటించారు.
1: The so-called local election in Pakistan occupied Kashmir is a complete farce. The real happening is that of public protests and wanton killings by Pakistani forces. Such hollow exercises cannot hide reality. Since June this year, at least 90 civilians have lost their lives in the continuing crackdown. Many more have been injured. As you have seen, the Pakistani establishment has answered public discontent with bullets, blackouts, intimidation and repression, and now seeks to manufacture legitimacy.
0: భారత విద్యారంగాన్ని బలోపేతం చేసే వివిధ పథకాలు, విధానాలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నిన్న సీనియర్ అధికారులతో సమీక్షించారు. విద్యారంగంలో నాణ్యత, సమిళిత తత్వాలను అభివృద్ది చేసేందుకు కీలక కార్యక్రమాల పటిష్ట అమలుకు సంబంధించిన అంశాలను సమావేశంలో చర్చించామని మంత్రి సోషల్ మీడియా పోస్టు ద్వారా వెల్లడించారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు భవిష్యత్ అభిముఖ విద్యా వ్యవస్థ తయారీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రహ్లాద్ జోషి పునరుద్ఘాటించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 375A అధికరణాల రద్దుకు సంబంధించి 7 క్రితం తీసుకున్న నిర్ణయం వల్ల జమ్మూకాశ్మీర్, లద్దాఖ్ ప్రజల జీవితాల్లో సమూలమైన సకారాత్మక మార్పులు సంభవించాయని, ఆ ప్రాంతాలు మునుపెరుగని అభివృద్దిని చవిచూస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. మౌలిక వసతులు విస్తృతమయ్యాయని, విద్య, వైద్య, వ్యవస్థాపక, క్రీడా రంగాల్లో అవకాశాలు ఎన్నో రెట్లు పెరిగాయని చెప్పారు. రాజ్యాంగ అమలు పటిష్టపడటంతో దశాబ్దాల పాటు రాజ్యాంగ హక్కులు కోల్పోయిన మహిళలు, అణగారిన వర్గాల వారికి వారి హక్కులు తిరిగి లభించాయని, వారు సాధికారులయ్యారని అన్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో నిన్న ఏర్పాటైన ఆఫ్రికా డే వేడుకల్లో పాల్గొన్న విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఆఫ్రికాకు అతిపెద్ద వాణిజ్య, పెట్టుబడి భాగస్వామి అయినందుకు భారత్ గర్విస్తోందని, గత ఏడాది ఇరు దేశాల మధ్య వాణిజ్యం 93 బిలియన్ల మేర జరిగినట్లు చెప్పారు. మన దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్థానిక నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు భారత్ ఆఫ్రికాతో సమ్మిళిత, డిమాండ్ ఆధారిత అభివృద్ది సహకారాన్ని వాంఛిస్తోందని అన్నారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా చేసిన పోరు సహా భారత్, ఆఫ్రికాల మధ్య చారిత్రక, సాంస్కృతిక బంధాలు బలమైనవని అన్నారు. అభివృద్ది చెందుతున్న గ్లోబల్ సౌత్కు భారత్ కట్టుబడి ఉందని, భారత్

0: భారతదేశ G20 అధ్యక్షత కాలంలో ఆఫ్రికా యూనియన్కు శాశ్వత హోదా కల్పన ఇందులో భాగమేనని జయశంకర్ వ్యాఖ్యానించారు.
1: India is proud to be one of Africa's largest trade and investment partners. Our bilateral trade stands at $93 billion last year. Similarly, India has emerged as one of the top investors in Africa with cumulative investments exceeding $80 billion. And these are spread across a varied set of sectors from telecom, energy, pharmaceuticals, infrastructure, agriculture and digital services.
0: ఒమాన్తో హార్ముజ్ జలసంధికి సంబంధించిన ఒప్పందం ఖరారు తుది దశలో ఉన్నట్లు ఇరాన్ తెలియజేసింది. వచ్చే వారంలో ఈ ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఒప్పందం ఖరారైతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమైన జలసంధి తిరిగి ప్రారంభమవడం, తద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారం తొలగిపోయి యుద్దం ముగింపునకు దారితీయవచ్చని భావిస్తున్నారు. అయితే ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన ఆంక్షలను అమెరికా రద్దు చేస్తే తప్ప ఒప్పందం కుదరకపోవచ్చు. ఒప్పందం కుదిరినప్పటికీ హార్ముజ్ జలసంధిపై తన పట్టును పూర్తిగా వదులుకోబోమని ఇరాన్ స్పష్టం చేసింది. పిల్లల ఆన్లైన్ కార్యకలాపాలకు సంబంధించిన నష్టాల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్సభలో తెలిపారు. హానికరమైన కంటెంట్, సైబర్ బైటింగ్, ఆన్లైన్ దోపిడీ, డిజిటల్ వ్యసనం వంటి ముప్పుల నుంచి పిల్లలను రక్షించడానికి ప్రభుత్వం అంతర్జాతీయ పరిణామాలను నిరంతరం గమనిస్తోందని పేర్కొన్నారు. కాగా బాలల లైంగిక వేధింపులకు చెందిన కంటెంట్, డీప్ ఫేక్ కంటెంట్ వేదిక నిర్వహణలో దొర్లుతున్న తప్పులకు సంబంధించి మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ భారత ప్రభుత్వానికి క్షమాపణలు తెలియజేశారు. హాకీ. 16వ ఇండియా జూనియర్ మెన్ హాకీ పోటీల సెమీఫైనల్స్కు ఒడిషా, పంజాబ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ జట్లు అర్హత సాధించాయి. కోయంబత్తూర్లో జరిగిన డివిజన్ ఏ మ్యాచ్లో పంజాబ్ కర్ణాటకను 5-2, ఒడిషా హర్యానాను 5-1, జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ను షూటౌట్లో మధ్యప్రదేశ్ దాద్రానగర్ హవేలీపై 7-3 గోల్స్తో గెలుపు సాధించి సెమీఫైనల్స్కు చేరాయి. ఇవాళ జరగబోయే సెమీఫైనల్స్లో పంజాబ్ ఒడిశాతో, జార్ఖండ్ మధ్యప్రదేశ్తో పోటీ పడతాయి. నిన్న సమావేశమైన రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య పరపతి విధాన కమిటీ ఎంపీసీ కీలక విధాన రెపో రేట్లో ఎటువంటి మార్పులు లేకుండా 5.25% వద్దనే ఉంచాలని నిర్ణయించింది. తటస్థ వైఖరిని కొనసాగిస్తూనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అభివృద్ది లక్ష్యాలను 6.6 నుంచి 6.7కు పెంచాలని నిర్ణయించింది. భారత్లో కథన రీతులకు, కథలను చెప్పే ప్రక్రియకు ఎంతో ఘనచరిత్ర ఉందని నెట్ఫ్లిక్స్ కోసీఈఓతో జరిపిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. తమ అధీనంలో ఉన్న భారతీయ జాలర్లను, వారి నౌకలను విడుదల చేయాలని భారత్ శ్రీలంకకు విజ్ఞప్తి చేసింది. ఒమాన్తో హార్ముజ్ జలసంధికి సంబంధించిన ఒప్పందం ఖరారు తుది దశలో ఉన్నట్లు ఇరాన్ తెలియజేసింది. 16 ఇండియా జూనియర్ మెన్ హాకీ పోటీల సెమీఫైనల్స్కు ఒడిషా, పంజాబ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ జట్లు అర్హత సాధించాయి. ఆకాశవాణి వార్తలింతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు. ఈనాటి ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన 3 అంశాల గురించి కొన్ని వివరాలు వింటారు. ఆ తర్వాత క్యూ నాటిక ప్రసారమవుతుంది. రచనశ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు, నిర్వహణశ్రీ బేత రామ సూర్యప్రకాశరావు, ఇంకా సినీ భక్తి గీతాల పుష్పాంజలి, సమాచారవాణి మొదలైన అంశాలు ఈనాటి ఉదయ సమీరాలలో ప్రసారమవుతాయి. ఈనాటి ఉదయ సమీరాల కార్యక్రమాన్ని ఒక చక్కని పాటతో ప్రారంభిద్దాం. శుభోదయం చిత్రం నుంచి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం, కెవి మహదేవన్ స్వరకల్పనలో.

0: శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైనంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గది సంగతి.
3: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: ఉదయ సమీరాల కార్యక్రమంలో మొదటి అంశం నేటి మాటలో ఈరోజు 3 అంశాలు ఉన్నాయి. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ గారి జయంతి, అలాగే సురేంద్రనాథ్ బెనర్జీ గారి వర్ధంతి, ఇంకా హిరోషిమాడే సందర్భంగా కొన్ని వివరాలు వింటారు. ముందుగా అలెగ్జాండర్ ఫ్లెమింగ్ గారి గురించి కొన్ని వివరాలు. వైద్య శాస్త్రంలో అద్భుతమైన యాంటీబయాటిక్గా పేరు పొందిన పెన్సిలిన్ పేరు చెప్పగానే గుర్తొచ్చే వ్యక్తి సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్. స్కాటిష్ జీవశాస్త్రవేత్త, వైద్య రసాయన శాస్త్రవేత్త, వైద్యుడు అయిన అలెగ్జాండర్ ఫ్లెమింగ్ గారు 1881 ఆగస్టు 6 ఎయిర్షైర్ లిచ్ఫీల్డ్లో జన్మించారు. లండన్లోని మేరీ మెడికల్ కాలేజ్ నుంచి 1906 డిగ్రీ తీసుకున్నారు. కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో కొంతకాలం చదువు ఆపేసిన వీరు 20 సంవత్సరాల వయసులో తిరిగి చదువు కొనసాగించడం ప్రపంచానికి ఎంతో మేలు చేకూరు.

వచ్చింది. డిగ్రీ అయ్యాక కొంతకాలం పాటు బ్యాక్టీరియాలను నిరోధించే పదార్థాలపై పరిశోధనలు చేసిన ఈయన ఆర్మీ మెడికల్ కార్ఫ్కి వెళ్ళి మొదటి ప్రపంచ యుద్ధం ఫలితంగా తిరిగి సెయింట్ మేరీ మెడికల్ కాలేజ్కు వచ్చి యాంటీబయాటిక్స్ మీద పరిశోధనలు కొనసాగించారు. మొదటి ప్రపంచ యుద్ధం మొదలవడంతో సైనికులకు చికిత్సలు చేసే బృందానికి నాయకత్వం వహించిన ఫ్లెమింగ్ గారు సూక్ష్మజీవుల వల్ల గాయాలకు ఇన్ఫెక్షన్ సోకి చాలామంది సైనికులు చనిపోవడాన్ని గమనించారు. యుద్ధానంతరం తిరిగి బ్యాక్టీరియాపై పరిశోధనలు చేయసాగారు. దీనిలో భాగంగా స్టైఫిలోకోకీ సూక్ష్మజీవులపై పరిశోధన చేస్తుండగా జరిగిన చిన్న పొరపాటు నుండి పెన్సిలిన్ తొలి యాంటీబయాటిక్ ఆవిష్కరణ జరిగింది.

సూక్ష్మ జీవుల వల్ల గాయాలకు ఇన్ఫెక్షన్ సోకి చాలామంది సైనికులు చనిపోవడాన్ని గమనించారు. యుద్ధానంతరం తిరిగి బ్యాక్టీరియాపై పరిశోధన చేయసాగారు. దీనిలో భాగంగా స్టైఫలోకోకి సూక్ష్మజీవులపై పరిశోధన చేస్తుండగా జరిగిన చిన్న పొరపాటు నుండి పెన్సిలిన్ తొలి యాంటీబయాటిక్ ఆవిష్కరణ జరిగింది. దీన్ని 1928 కనిపెట్టినప్పటికీ మరిన్ని పరిశోధనలు చేసి ఒక మందుగా మార్చి వాడుకలోకి తీసుకురావడానికి 17 సంవత్సరాలు పట్టింది. దీంతో యాంటీబయాటిక్ యుగానికి నాంది పలికినట్టయింది. 1000 కాలంలోనే అతిపెద్ద ఆవిష్కరణగా కోట్లాది మంది ప్రాణాలకు రక్షణగా గుర్తింపు పొందింది పెన్సిలిన్. పెన్సిలిన్ వల్ల ఎన్నో ప్రాణాంతక వ్యాధులను మానవాళికి రక్షణ కలుగుతోంది. 1945 అలెగ్జాండర్ ఫ్లెమింగ్తో పాటు హోవార్డ్ ఫ్లోరే, ఎర్నెస్ట్ చైన్ అనే మరో ఇద్దరు శాస్త్రవేత్తలకు కలిపి ఈ పెన్సిలిన్ను కనుగొన్నందుకు వైద్య శాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి లభించింది. జీవశాస్త్ర రంగంలోనూ వైద్య రంగంలోనూ ఈయన చేసిన సేవలకు గుర్తింపుగా ఎన్నో గౌరవ పురస్కారాలు అందుకున్నారు. గడ్డు రోగాల నుంచి ప్రాణాలు కాపాడే మందు కనిపెట్టి మానవాళికి మహోపకారం చేసిన సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ గారు 1955 మార్చి 11 తన 73 సంవత్సరాల వయసులో లండన్లో తుదిశ్వాస విడిచారు. ఇది మొదటి అంశం. ఇక ఈరోజు రెండవ అంశం, సురేంద్రనాథ్ బెనర్జీ గారి వర్ధంతి సందర్భంగా వారి గురించి కూడా కొన్ని వివరాలు. భారతీయ రాజకీయవేత్త, జాతీయోద్యమ నాయకుడు, పండితుడు అయిన సురేంద్రనాథ్ బెనర్జీ గారు 1848 నవంబర్ 10 బెంగాల్ ప్రావిన్స్లోని కలకత్తాలో జన్మించారు. కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి పట్టా పొందిన తర్వాత 1868 రమేష్ చుందర్ దత్ బీహారీలాల్ గుప్తాలతో కలిసి ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్షలు రాయడానికి ఇంగ్లాండ్కి వెళ్లారు. అప్పుడు మొదటిసారి పోటీ పరీక్షల్లో నెగ్గినప్పటికీ పుట్టిన తేదీలలో సమస్యలు వచ్చి కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. 1871 వీరు మళ్లీ పరీక్ష రాసి విజయం పొంది సిల్హెట్లో అసిస్టెంట్ మ్యాజిస్ట్రేట్గా నియమితులయ్యారు. అయితే వీరు ఇంగ్లండ్లో ఉన్న సమయంలో ఎడ్మండ్ బుర్కే ఇంకా ఇతర తత్వవేత్తల రచనలు అధ్యయనం చేశారు. ఈ రచనలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేసిన నిరసనల్లో ఈయనకు మార్గ నిర్దేశకత్వం చేశాయి. బుర్కే రచనల ప్రభావం వీరిపై ఉండడంతో ఈయన్ను ఇండియన్ బుర్కే అని పిలిచేవారు. 1875 భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కొన్నాళ్లపాటు ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేశారు ఈయన. ఆ తర్వాత జాతీయవాద, ఉదారవాద రాజకీయ అంశాలతో పాటు భారతీయ చరిత్రపై బహిరంగ ప్రసంగాలు చేయడం ప్రారంభించారు. 1876 ఆనంద్ మోహన్ బోస్తో కలిసి తొలి భారతీయ రాజకీయ సంస్థల్లో ఒకటైన ఇండియన్ నేషనల్ అసోసియేషన్ను స్థాపించారు. 1895 పూనాలో, 1902 అహ్మదాబాద్లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1905 బెంగాల్ ప్రావిన్స్ విభజనను నిరసించిన ప్రజానాయకుల్లో ఈయన కూడా ఒకరు. స్వదేశీ ఉద్యమంలో బెనర్జీ గారు ఒక ముఖ్యమైన వ్యక్తిగా విదేశీ ఉత్పత్తులకు వ్యతిరేకంగా భారతదేశంలో తయారైన వస్తువుల వాడకాన్ని సమర్థించారు. బెనర్జీ గారు బెంగాల్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్నప్పుడు కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్ను ప్రజాస్వామిక సంస్థగా మార్చారు. 1921 వీరు శాసనమండలికి ఎన్నుకోబడ్డారు. భారత రాజకీయాల అధికారీకరణకు మొదటగా బాట వేసిన వ్యక్తిగా, భారత రాజకీయాల మార్గదర్శక నాయకునిగా వీరు గొప్ప గుర్తింపు పొందారు. రచయితగా ఎన్నో గొప్ప రచనలు చేసిన బెనర్జీ గారు రచించిన ఎ నేషన్ ఇన్ మేకింగ్ ఎంతగానో ప్రసిద్ధి చెందింది. భారత రాజకీయవేత్తగా, పండితుడిగా పేరుగడించిన సురేంద్రనాథ్ బెనర్జీ గారు 1925 ఆగస్టు 6 బరాక్పూర్లో తుదిశ్వాస విడిచారు. ఇది సురేంద్రనాథ్ బెనర్జీ గారి గురించి కొంత సమాచారం. ఇక ఈరోజు హిరోషిమాడే సందర్భంగా కొన్ని వివరాలు. జపాన్కు చెందిన చారిత్రక పట్టణం హిరోషిమా. ఇది జపాన్లోని అతిపెద్ద ద్వీపమైన హోంషూలో ఉంది. 2వ ప్రపంచ యుద్ధం చివరిలో 1945 ఆగస్టు 6 అమెరికా అణుబాంబు దాడికి గురై ఈ నగరం భస్మీపటలమైంది. అణుబాంబు దాడికి గురైన తొలి నగరంగా హిరోషిమా చరిత్రలో నిలిచిపోయింది. హిరోషిమా నగరాన్ని 1589 మోరీ టెరిమోటో స్థాపించారు. ఆ తర్వాత యుద్ధాల వల్ల ఎందరో రాజుల చేతులు మారింది నగరం. బలమైన ఆర్థిక వ్యవస్థ, సైనిక వ్యవస్థను కలిగి 1900

0: 1905లో జరిగిన జపాన్ రష్యా యుద్ధంలో సహకరించింది. రెండవ ప్రపంచ యుద్ధంలో చుగోకు ప్రాంత సైన్యపు ప్రధాన స్థావరమైన హిరోషిమానే ఉండేది. సైన్యానికి కావలసిన వస్తువులు సరఫరా చేసే అనేక డిపోలు ఈ నగరంలోనే ఉన్నాయి. అణ్వస్త్ర దాడి చేసే నాటికి హిరోషిమా ఒక పారిశ్రామిక కేంద్రం, సైనిక దళాలకు పెద్ద స్థావరం కూడా. నగరం చుట్టుపక్కల అనేక సైనిక స్థావరాలుండేవి. వాటిలో ముఖ్యమైనది షున్రోకు హటా నేతృత్వంలోని 2వ జనరల్ సైన్యపు ప్రధాన కేంద్రం. జపాన్కు చెందిన 59వ సైన్యం, 5వ డివిజన్, 224వ డివిజన్ ప్రధాన కార్యాలయాలు కూడా ఇక్కడే ఉన్నాయి. మొత్తం మీద 40,000 మంది వరకు జపాన్ సైనికులు ఈ నగరంలోనే ఉండేవారు. సమాచార కేంద్రం, నౌకా రవాణా రేవు పట్టణం, సైనిక దళాల కేంద్రం, యుద్ధ విమానాలు నౌకలకు చెందిన విడిభాగాలు తయారు చేసే యుద్ధ పరిశ్రమల కేంద్రం, బాంబులు తుపాకుల తయారీ కేంద్రం మొదలైనవన్నీ ఈ నగరంలోనే ఉన్నాయి. బహుశా ఈ కారణాలన్నింటి వల్ల అమెరికా హిరోషిమా నగరాన్ని ధ్వంసం చేయాలని నిర్ణయించి ఉండొచ్చు అని భావిస్తుంటారు. 1945వ సంవత్సరం ఆగస్టు 6న B-29 అనే బాంబర్ విమానం ద్వారా అనలాగే అనే అణుబాంబును హిరోషిమా నగరంపై జారవిడిచారు. ఈ దుర్ఘటన జరిగిన వెంటనే 70,000 మంది ప్రజలు మరణించగా, ఆ తర్వాత గాయాల వల్ల, అణుధూళి వల్ల 90,000 మంది నుంచి 140,000 మంది వరకు మరణించినట్లు లెక్క చేశారు. అలా ఆగస్టు 6వ తేదీ హిరోషిమా డేగా చరిత్రలో మిగిలిపోయింది. ఇది ఈనాటి నేటి మాట. శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. శ్రోతలకు ఒక గమనిక, ఈ ఉదయం ప్రసారంలో ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ప్రత్యక్ష వ్యాఖ్యానంతో చలన చిత్ర గీతాల కార్యక్రమం మంగళ మధురిమ ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ రామ్ భట్ల నృసింహశర్మ, సమర్పణ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఉదయ సమీరాల కార్యక్రమంలో ఇప్పుడు ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: క్యూ నాటిక, రచన శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు, నిర్వహణ బేత రామసూర్య ప్రకాశరావు. వినండి క్యూ నాటిక.
2: ఏమండో సుబ్బారావు గారు, మిమ్మల్నేనండి.
3: హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా?
2: అదే బాగుండడం. ఇంతకీ ఇలా వచ్చారేమిటి?
4: రిజర్వేషన్ కౌంటర్ దగ్గరికి ఎందుకు వస్తారు ఆ మాత్రం తెలీదా?
3: శుక్రవారం రాత్రి బెజవాడ వెళ్ళాలి సార్. రిజర్వేషన్ తీసుకుందామని క్యూ చూస్తుంటే చాంతాడులా బాగా ఉంది.
2: ఇలా రండి, నా వెనక దూరిపోయి నిలబడండి.
3: పర్వాలేదు సార్, క్యూ చివరికి వెళ్ళి నిలబడతాలండి.
2: వెనక పడితే వెనకే నోయ్ అన్నాడు గురజాడ అప్పారావు గారు. ఇలా దూరిపోండి, మరేం పర్వాలేదు.
5: అదేమిటి సార్, ఆయన మధ్యలో దూరిపోతే వెనక నిలబడ్డ మేమందరం ఏమైపోవాలి?
6: అయ్యా అయ్యా, చూసేయకండి బాబు, పడిపోతున్నాం.
3: డోంట్ వర్రీ సార్, నేను క్యూ చివరికి వెళ్ళి నిలబడతాలండి.
5: సరే, మీ ఇష్టం.
6: కాస్త ముందుకు జరగండి బాబు, మీ సొమ్మేం పోతుంది. మళ్ళీ ఎవరైనా వచ్చి మధ్యలో దూరితే అంట.
5: ఎవరు దూరతారు? నేను రానివ్వను కదా.
7: కౌంటర్ తెరిచి గంట సేపు అయింది, ఇంతవరకు 6గురికైనా టికెట్లు ఇష్యూ చేయలేదు.
5: ఆయన మటుకు ఏం చేస్తాడు, సర్వర్ మొరాయిస్తుందట. సర్వర్ మొరాయించడం కాదు, కాసేపు లింకు ఫెయిల్ అయిందంటాడు, కాసేపు సర్వర్ మొరాయిస్తుంది అంటాడు, కొంతసేపు అసలు ప్రింటరే బాగలేదంటాడు.
2: ఎవరి బాధలు వారివి, పీత కష్టాలు పీతకుంటాయి కదా. అన్నీ సరిగ్గా పనిచేస్తే మనం ఇలా క్యూలో నిలబడం కదా, ఆయనకు మాత్రం సరదానా ఏంటి?
5: ఈ కంప్యూటర్లు వచ్చాక మరీ స్లో అయిపోయింది. ఏమైనా అంటే తప్పంతా కంప్యూటర్ల మీదకు తోసేసి తప్పుకుంటున్నారు.
2: అవును సుబ్బారావు గారు, మీకు తెలిసిన ఆయన ట్రావెల్ ఏజెంట్ ఉన్నాడు కదా, ఆయనకి చెప్పక మీరే వచ్చి క్యూలో నిలబడ్డారెందుకు?
8: ఆయన కూడా బాగా రేట్లు పెంచేశాడు సార్. తెలిసిన మనిషి అయినా ఉత్తునే సాయం చేయమని అడగలేం కదా.
2: ఆయన ఆన్లైన్లో తీసి ఇచ్చేస్తాడు కదా.
8: అది నిజమే, కానీ రేట్లు మరీ పెంచేశాడండి ఆయన.
5: వెరీ స్లో. అబ్బే, అసలు క్యూ ముందుకు జరగడమే లేదు. ఇదే మా చిన్నతనంలో అయితే.
2: అయ్యా, మీ చిన్నతనంలో ఇలా 3 టైర్లు 2 టైర్లు ఉన్నాయా? అసలు స్లీపర్ కోచ్లే లేవని నా అనుమానం. అప్పుడు ఇంటర్ క్లాస్ ఉండేది, ఆ ఇంటర్ క్లాసులో ఎక్కడమే ఓ వైభోగం అంటూ మా అక్క చెప్పేది.
5: అదే సార్ చెప్తున్నాను, టిక్కెట్లు ఇష్యూ చేయడం ఇంత ఆలస్యం అయిపోతుంటే ఎవరైనా అడగగలుగుతున్నారా? ఇదే ఫారెన్లో అయితే.
7: అయినా మీరు ఫారెన్ ఎప్పుడు వెళ్ళారు? ఎప్పుడు

0: చూసినా సీతంపేట బజార్లో పిండి ముళ్ళు ముందు కూర్చుని కనిపిస్తూ ఉంటారు కదా.
1: ఫారెన్ వెళ్ళలేదు.
0: మరి
1: బోలెడు పుస్తకాల్లో అక్కడ డిసిప్లైన్ గురించి చదివాను.
0: బాబు మీ పుస్తక పరిజ్ఞానంతో మమ్మల్ని వాయించకండి.
2: ఏమండి, మద్రాస్కి 8 విడతలు కావాలి, దొరికితే అంటారా 24వ తారీఖుకి?
0: మద్రాస్కు 8 బర్తలా? అది కూడా 24వ తారీఖుకా? ఇంపాసిబుల్ అనుకుంటా అండి. స్పెషల్ ట్రైన్స్లో ప్రయత్నించకూడదు, మీకు అదృష్టం బాగుంటే దొరకచ్చు.
2: ఏంటో, వియంకుడింట్లో పెళ్ళి, వెళ్ళకపోతే బాగుండదు, పిల్లనిచ్చుకున్నాం కదా.
0: అయినా ఇప్పుడు పెళ్ళేమిటండి, ఇంకా 2 నెలల దాకా మంచి ముహూర్తాలు లేవు కదా.
2: మంచి ముహూర్తం కాకపోవచ్చు, ఇది చెడ్డ ముహూర్తమేమో.
1: శుభమా అంటూ వియ్యంకుడి గారింట్లో పెళ్ళి అవుతుంటే ఆ మాటలేమిటండి?
2: ఎంకి పెళ్ళి శుభిచావుకు వచ్చినట్టుంది నా పరిస్థితి. అబ్బాయి ఫారిన్ అబ్బాయి, ముందు రోజు వచ్చి పెళ్లి చేసుకొని మరునాడు ఫ్లైట్కి ఉడాయించేస్తాడు. అందుకని కంగారు పడి పెట్టుడు ముహూర్తానికి ఒప్పేసుకున్నాడు ఆయన.
3: ఎక్స్క్యూజ్ మీ
1: తల్లి, తల్లి, అమ్మా తల్లి, అలా తోసుకుపోతున్నారేంటి? ఇలా క్యూలో వచ్చి నిలబడండి.
3: లేడీస్కి సెపరేట్గా క్యూ లేదా?
1: లేదు తల్లి, అందరికీ ఒకటే క్యూ.
3: ఇట్స్ వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. ఐ విల్ టాక్ టు ద అథారిటీస్.
1: తప్పకుండా అలాగే చెయ్యమ్మా.
3: ఓకే ఓకే.
1: పాపం కదండి, ఆడపిల్ల కదా, ముందుకు వెళ్ళి టికెట్ తీసుకొని ఇవ్వకపోయారు. అదిగో అదే వచ్చింది. అది కాదండి. ఏది కాదు?
0: మాస్టరు, ఓ బ్లాంక్ ఫార్మ్ అందుకుంటారా?
1: అలాంటివి చూసి చాలా కాలమైంది. అక్కడ పారాలు జిరాక్స్ తీసినవి ఒక్కో పారం 2 రూపాయలకు అమ్ముతున్నాడు. నేను తెల్ల కాగితం మీద రాసి తెచ్చుకున్నాను. ఇదే ఫారెన్లో అయితే ఇలా ఉండదు, అసలు పారాలే నింపనక్కర్లేదట. ఇలా బటన్ నొక్కితే అలా టిక్కెట్లు వచ్చేస్తాయట. ఆయన అంతా అలా చూసిన వాళ్ళలాగే చెప్తాడు, కానీ ఆయన మాటలు నమ్మకండి.
2: ఏమండి, మా వియ్యంకుడింట్లో పెళ్ళికి వెళ్ళటానికి బెత్తలు దొరుకుతాయంటారా?
1: అయ్యా నేనేమన్నా జ్యోతిష్యుడా? కాస్త ఆగండి, చూద్దాం. మద్రాసు దగ్గరలో లైన్ కొంతమేర రిపేర్కి వచ్చిందట. 25వ తారీఖు వరకు గుమ్మడంపూడి దగ్గరే రైలు ఆపేస్తారట.
2: అమ్మో, మా వియ్యంకుడింట్లో పెళ్ళికి వెళ్ళటం కుదరదేమో. భగవంతుడా, ఏం దారి?
1: అయితే బస్సు, లేకపోతే విమానం, అది కాకపోతే గుమ్మడంపూడి నుంచి ట్యాక్సీ కట్టించుకు వెళ్ళిపోవడమే.
0: అయ్యా అలా తోసేయకండి బాబు.
1: అయ్యా ముందున్న స్వెటర్ బాబు, కాస్త తొందరగా టికెట్ ఇష్యూ చేయమని కౌంటర్లో చెప్పండి బాబు.
0: ఆయన కౌంటర్లో ఉన్నట్టు లేదు, మీరు ఎంత అరిచినా సుఖం లేదు. ఆయన గారు కాఫీకి వెళ్ళినట్టున్నారు.
1: ఇదే ఫారెన్లో అయితే ఏం బాబు, ఫారెన్లో కాఫీలు తాగరా? అవునులేండి, వాళ్ళు వేరే ఏదో తాగుతారు కాబోలు.
0: బాబు ఒకసారి పెన్ ఇస్తారా?
1: ఇదిగో తీసుకోండి, మళ్ళీ మర్చిపోకుండా తిరిగి ఇవ్వండి. ఇప్పటికి నావి క్యూలో 4 పెన్నులు పోయాయి.
0: అలాగే.
1: అందుకే క్యూలో ఎవరు అడిగినా పెన్నులు ఇవ్వకూడదు, అథవా ఇచ్చినా క్యాపు మన దగ్గరే ఉంచుకోవాలి. నాది ఇంకు పెన్ను కాదండి, నొక్కుడు బాల్ పెన్ను. అయితే రీఫుల్ తీసి మన దగ్గర ఉంచుకోవాలి. ఏం సుబ్బారావు, నాన్నగారు కులాసాగా ఉన్నారా?
4: ఓసారి ఇంటికి రండి సార్, చాలా రోజులైంది కదా, మాట్లాడుకుందాం.
1: రావాలని అనుకోవడమే కానీ కుదరడం లేదయ్యా. ఇదిగో ఈ మధ్య ఆస్తమా అటాక్స్ మరీ ఎక్కువగా వస్తున్నాయి, అందుకే ఈ నెబ్యులర్ జేబులో పెట్టుకుని తిరుగుతున్నాను. ఆయాసం వస్తే దీన్ని నోట్లో పెట్టుకుని గట్టిగా పీల్చడమే. అయినా బయట ఎక్కువగా తిరగాలంటే భయంగా ఉంది. సరేలే కాని ఏంటి సంగతి, నీకేమైనా పిల్లలా?
4: ఇంకా లేదు సార్.
1: పెళ్ళై 4 ఏళ్ళు దాటిపోయింది కదయ్యా. ఫ్యామిలీ ప్లానింగ్ పాటిస్తున్నామన్నమాట. ఏమిటోనండి, రోజులు మరీ మారిపోయాయి. నాకు 6 పిల్లలు, సంసారం ఈడుస్తున్నానా లేదా?
5: అయ్యా నా ఉద్దేశంలో అయితే సంసారం ఏడవకూడదు, హాయిగా నడిపించాలి. నడిపించాలంటే మిత సంతానం తప్పదు. దేశ జనాభా ఇప్పటికే విపరీతంగా పెరిగిపోయింది. చూడు క్యూలు మరీ పెరిగిపోయాయి, టిక్కెట్ తీసుకోవడానికి 4-5 గంటలు పట్టేస్తుంది.
1: ఆన్లైన్లో అయితే 5 నిమిషాలే కదండి.
5: అందరికీ కంప్యూటర్లు నెట్ కనెక్షన్లు ఉండొద్దు. అమ్మా తల్లి, అమ్మా అలా తోసుకు ముందుకు వెళ్ళిపోతున్నారేంటి? ఇందాక చెప్పాం కదా.
3: నో నో, ఐ టుక్ ద పర్మిషన్.
5: పర్మిషనా? ఎవరి పర్మిషను?
3: లోపలికి వెళ్ళాను, లేడీస్కి సెపరేట్గా ఇష్యూ చేస్తామని చెప్పారు.
5: స్త్రీలకు వేరే క్యూ లేదు అంటూ తాటికాయంత అక్షరాలతో అదిగో అక్కడ బోర్డు పెట్టారు చూడు.
3: నో, ఐ డోంట్ నో అబౌట్ ఇట్.
5: అదిగో స్పష్టంగా తెలుగులో రాసి ఉంది కదా.
3: ఐ కాంట్ రీడ్ తెలుగు, సైట్ ప్లీజ్.
5: ఆహా, ఏదేమైనా కాన్వెంట్.

0: చదువులు వచ్చాక ఆడవాళ్ళకి ధైర్యం బాగా పెరిగింది.
1: అదిగో అదిగో చూడండి, ఆవిడకి టికెట్ ఇష్యూ చేస్తున్నాడు. మరి ఆ బోర్డు ఎందుకు?
2: మనలాంటి వాళ్ళు కాలక్షేపం చదువుకోవడానికండి.
1: రేపు లెటర్స్ టు ది ఎడిటర్కి రాసి పారేస్తాను.
2: సరిపోయింది, పేపర్కి రాయటం కంటే లోపలికి వెళ్ళి స్టేషన్ సూపరింటెండెంట్కి రిపోర్ట్ ఇస్తే తొందరగా పని అవుతుంది.
1: ఐఆమ్ ఫోర్త్ మ్యాన్ ఇన్ క్యూ, టికెట్ తీసుకున్నాక ఆ పనే చేస్తాను.
0: ఇదే ఫారెన్లో అయితే క్లర్క్ ఉండడు, అంతా కంప్యూటరే చేసేస్తుందట. ఇలా డబ్బు పడేస్తే అలా టికెట్ బయటకు వచ్చేస్తుందట. ఇక్కడ కూడా అలాంటివి పెడితే ఎంత బాగుండును.
3: అయ్యా అయ్యా, అవి రిజర్వేషన్ టికెట్లు కావండి, ప్లాట్ఫామ్ టికెట్లు. ఇక్కడ ఉన్నాయిగా వెండింగ్ మిషన్లు.
1: ఈ దేశంలో విప్లవం రావాలి, తుపాకీ గొట్టం ద్వారానే అన్నీ సాధించాలి.
3: తుపాకీ గొట్టంలోంచి 3-tier టికెట్లు వస్తాయా? నాకైతే అనుమానమే.
2: అయ్యా టికెట్ ఆఫీసర్ గారు, తొందరగా ఇష్యూ చేయండి సార్, మాకు కాళ్ళు పీకేస్తున్నాయి.
0: కౌంటర్లో ఆయన ఏదో అంటున్నాడు, వినబడటం లేదు.
4: నేనేం పేకాడుకోవటం లేదు, పనిచేస్తున్నాను. ప్రింటరు సరిగ్గా పనిచేయటం లేదు అని అంటున్నాడు ఆయన.
3: గీతాకారుడు ఏమన్నాడో తెలుసా? కర్మణ్యే వాది కారిస్తే మా ఫలేషు కదాచన అన్నాడు. అంటే నీ పని నువ్వు చెయ్యి, ఫలితం నాకు వదిలే అన్నాడు.
0: అంటే మన పని మనం చేస్తున్నాం, క్యూలో చెమటలు కక్కుంటూ నిలబట్టం, కౌంటర్ లోపల క్లర్కు ఆయన పని ఆయన చేస్తున్నాడు, లోపలకు అడ్డదారిలో వచ్చిన వాళ్లకు టిక్కెట్లు ఇవ్వటం, ఫలితం మనం నిలబడి ప్రయాణం చేస్తాం.
3: బాగుందండి మీ వ్యాఖ్యానం. ఇంతకీ మీ చేతుల క్యారియర్ ఏంటండి?
0: భోజనం.
3: ఎప్పటికీ?
0: లంచ్లోగా క్యూ ముందుకు కదలదు, టికెటు దొరకదు. మళ్ళీ మధ్యలో క్యూ వదిలేసి ఇంటికి వెళ్ళి భోజనం చేసి రావాలంటే 2 గంటలు పడుతుంది. అందుకని మా కోడలు క్యారియర్ కట్టించింది.
3: ఆహా, ముందు చూపు అంటే మీ కోడలు గారిదే.
0: ఆఫీసుకి హాఫ్ డే సెలవు పెట్టాను, ఫుల్ డే చేయాలి కాబోలు. భగవంతుడా, మా రావణాసురుడు విరుసుకు పడతాడు.
3: రావణాసురుడా? ఆయనెవరండి?
0: ఇంకెవరు, మా ఆఫీసరు. అందులోనూ ఈవేళ మంగళవారం కదా, మరీ మంటెక్కిపోతాడు.
2: అదేంటండి, మంగళవారం ఏమైనా ప్రత్యేకత ఉందా?
0: ఈయన గారికి ప్రమోషన్ వస్తే 7 ఏళ్ల పాటు ఈయన గారి చేత మంగళవారం ఒంటిపూట ఉపవాసం చేయిస్తానని వాళ్ళావిడ ఆంజనేయ స్వామి వారికి మొక్కుకుందట. ప్రమోషన్ వచ్చింది, అప్పటి నుండి ఆవిడ మంగళవారం లంచ్ క్యారియరు ఈయనకు పంపించడం లేదు. అందువలన ఆ రోజు మధ్యాహ్నం భోజనం ఉండదు, ఇక మమ్మల్ని తినేస్తాడు.
2: బాగుందండి వ్యవహారం.
0: మేమంతా శనివారం మధ్యాహ్నం భోజనాలు మానేసి ఉపవాసాలు చేస్తున్నాం, మా శిక్షణ అంతా అంతే.
2: మళ్ళీ అదెందుకండి?
0: ఆయన గారిని మా బ్రాంచ్ నుంచి తొందరగా బదిలీ చేయించమని మేమందరం ఆ వెంకటేశ్వర స్వామిని మొక్కుకున్నాం, మరి కోరిక నెరవేరాలిగా.
2: ఇది మరీ బాగుంది.
4: కదులుతున్నా, అలా తోసేయకండి బాబు.
5: సుబ్బారావు, అయ్యో అయ్యో, అలా అయిపోయావేమిట్రా? ఆ చెమటలేమిటి, ఏమైంది?
6: ఏం కాలేదమ్మా, కాసిన మంచినీళ్ళు.
5: ఇదిగో ఇదిగో తీసుకోను ఆయన, ఈ మంచినీళ్ళు తాగు. అయ్యయ్యయ్యో, వాడిన తోటకూర కాళ్ళ ఎలా అయిపోయావు?
6: అదేం కాదమ్మా, క్యూలో నిలబడి వచ్చాను కదా.
5: ఏమిటి, ఉదయం టిక్కెట్ తెచ్చుకుంటానని వెళ్ళిన వాడివి, ఇప్పటిదాకా క్యూలో ఉండిపోయావా? టిక్కెట్ తీసుకుని సరాసరి అక్కడి నుంచే ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటాళ్లే అనుకుంటున్నాను నేను.
6: లేదమ్మా, 8:30 క్యూలో నిలబడితే ఇదిగో 2:30 ఇంటికి వచ్చాను టికెట్ తీసుకొని. కొంతసేపేమో సర్వర్ ప్రాబ్లము, మరి కొంతసేపు లింక్ తెగిపోయిందన్నారు, ఆఖరికి ప్రింటర్ కూడా పనిచేయడం మానేసింది. ఇవన్నీ ఇలా ఉంటే మగ ఆడ ఎవ్వరు క్యూ రూల్స్ పాటించరు. 10 గంటలకు వచ్చిన వాళ్ళు కూడా నాకంటే ముందు క్యూలో దూరిపోయారు. కొందరైతే వెనకదారులోంచి నేరుగా కౌంటర్ లోపలికే వెళ్ళిపోయారు. అడిగేవారు ఎవ్వరు లేరు, అసలు అధికారులు పట్టించుకోవడం లేదు.
5: కేవలం అధికారులు మాత్రం ఏం చేయగలరా? మనలో మార్పు రావాలి కానీ.
6: అఫ్కోర్స్, అది నిజమే అనుకో. క్యూలో ముకుందరావు గారు ఉన్నారు, తన వెనక్కు వచ్చి క్యూలో దూరిపోమన్నారు. నాకే మనసు ఒప్పలేదు.
5: మంచి పని చేసావు నాయన, నాకు నచ్చిన పని చేసావు. ఆలస్యంగా వచ్చి క్యూ రూల్స్ పాటించకుండా ముందుకు వెళ్ళి దూరిపోవడానికి మనకి మనమే సిగ్గుపడాలిరా. ఇంకొకరు చెప్పనవసరం లేదు, అందరికీ అవసరాలుంటాయి, అందరికీ అర్జెంటు పనులు ఉంటాయి. అంతమాత్రం చేత పద్ధతి వదిలి

0: పెద్దారు తొక్కితే ఎలాగా?
1: దేశంలో పెరిగిపోతున్న జనాభాతో పాటు ఈ క్యూలు కూడా పెరిగిపోతూనే ఉన్నాయి. సినిమా హాళ్లల్లో, సిటీ బస్టాండుల్లో, రేషన్ దుకాణాల ముందు, అబ్బబ్బా, ప్రతి చోట ఇంతంత పొడవైన క్యూలు చూస్తున్నాం. ఈ మధ్య ఏటీఎంల ముందైతే మరీనూ. ఈ క్యూలను కంట్రోల్ చేయడం కేవలం అధికారుల వల్ల సాధ్యపడదురా. నువ్వెన్నైనా చెప్పు, ప్రజలే క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలి. ఏ, మన హక్కులున్నాయి అని అరుస్తున్నామే, మరి బాధ్యతల సంగతేంటి?
2: పోనీ క్యూల దగ్గర పోలీసుని నియమించవచ్చుగా, ఆమాత్రం కేర్ తీసుకోపోతే ఎలా? నోరులేని నాలాంటి వాళ్ళు వెనుకబడిపోతారు, నోరు బలం ఉన్నవాడు ముందుకు వెళ్ళిపోతున్నాడు.
1: నాయనా, ప్రతి క్యూ దగ్గర పోలీసు నిలబడి కంట్రోల్ చేయాలంటే దేశంలో ప్రతి 5 మందికి ఓ పోలీస్ కావాలరా. అంతమంది పోలీసులు నియమించుకోవడం సాధ్యమవుతుందా? మనలో ప్రతి ఒక్కరూ ఓ పోలీసులా వ్యవహరించగలిగితే అప్పుడు ఈ బాధలే ఉండవు.
3: ఏమండి, పొద్దుననగా వెళ్ళి 6 గంటలు టికెట్ల కోసం క్యూలో నిలబడి వచ్చారా? ఘోరం సుమండి.
2: ఏం చేయమంటావు సుందరి, నాకు మాత్రం సరదానా?
3: విజయవాడ వెళ్ళడానికి ఎక్స్ప్రెస్ అయితే ఎంత టైం పడుతుంది?
2: సుమారు 6 గంటలు పడుతుంది.
3: మరి ఉదయం 8 నుండి ఇప్పటి వరకు 6 గంటలు క్యూలో నిలబడ్డం ఎందుకండి? ఆ 6 గంటలు రైల్లోనే నిలబడితే హాయిగా రిజర్వేషన్ ఛార్జీలైనా మిగిలేవు కదా.
4: మీరింతవరకు క్యూ నాటిక విన్నారు. రచన శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు, నిర్వహణ బేతా రామసూర్య ప్రకాశరావు, సహకారం ఎం వెంకటరమణ. ఇందులో తల్లి శ్రీమతి పివివిఎస్ నాగమణి, సుందరి శ్రీమతి వసంత మాధవి, సుబ్బారావు బేతా రామసూర్య ప్రకాశరావు. ఇంకా ఈ నాటికలో శ్రీయుతులు కండ్రాతి సాంబశివరావు, టి దిలీప్ కుమార్ రెడ్డి, ఎం వెంకటరమణ, ఆట్ట చంద్రశేఖర్, ఇంకా కుమారి శృతి ప్రియాంక పాల్గొన్నారు.
5: శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. శ్రోతలకు ఒక గమనిక, మౌనంగా ఉండకండి, గళమెత్తండి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు మరియు బ్యాంకులలో లంచం అడగడం లేదా ఆర్థిక కుంభకోణాల గురించి వెంటనే సిబిఐ విశాఖపట్నం వారికి సమాచారం అందించండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 0891 2783322 లేదా 9492783344 లేదా టోల్ ఫ్రీ నంబర్ 1800 4250100. గుర్తుంచుకోండి, లంచం తీసుకోవడం మరియు ఇవ్వడం రెండూ నేరాలే. మౌనంగా ఉండకండి, గళమెత్తండి. గమనిక విన్నారు. శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. ఇప్పుడు సమాచారవాణి. వైజాగ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో వైజాగ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ వారు ఈ నెల 23, 24, 25 తేదీల్లో 3 రోజుల పాటు నూతన ప్రతిభను ప్రోత్సహించేందుకు ఒక ప్రత్యేకమైన ఫిల్మ్ స్క్రిప్ట్ రైటింగ్ వర్క్షాప్ను నిర్వహిస్తున్నారు. ఆసక్తి గలవారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9391477476. సమాచారవాణి విన్నారు. ఉదయ సమీరాల కార్యక్రమంలో ఇప్పుడు పుష్పాంజలి సినీ భక్తి గీతాల కార్యక్రమంలో ముందుగా కుంతి పుత్రుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం.

0: ఉదయ సమీరాలు కార్యక్రమంలో భాగంగా పుష్పాంజలి సినీ భక్తి గీతాలు విన్నారు.
1: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
0: శ్రోతలకు ఒక గమనిక: ఈ ఉదయం ప్రసారంలో 11 గంటల నుంచి 12 గంటల వరకు ప్రత్యక్ష వ్యాఖ్యానంతో చలనచిత్ర గీతాల కార్యక్రమం మంగళ మధురిమ ప్రసారమవుతుంది. ఈనాటి ఉదయ సమీరాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: Pradesh in a shootout after a 3-3 draw, and Madhya Pradesh overcame Dadra and Nagar Haveli and Daman and Diu 7-3. In today's semi-finals, Odisha will face Punjab, while Jharkhand will take on Madhya Pradesh in Coimbatore. And now, for a look at today's newspapers, it's over to Tanvi Khurana.
1: Thank you, Shagun. The Statesman headlines, Prime Minister Modi marks 7 years of Article 370 abrogation, asserts the region has witnessed transformative changes since the constitutional provisions were revoked in 2019. Government secures Meta apology after Prime Minister video removal row, reads a headline in the Pioneer. Government reaches out to opposition ready to soften FCRA bill, allay concerns, writes the Indian Express. The Hindustan Times in its editorial title, Monetary policy shows the economy's resilience, writes, despite a grim environment due to war in West Asia, India is expected to clock a 7% growth rate in the first quarter of financial year 2027, RBI's Monetary Policy Committee said in its resolution. What it underscores is the inherent strength of the Indian economy. It is resilient enough to weather even large cyclical disruptions. Air India appoints former Ethiopian Airlines boss Tewolde Gebremariam as CEO and MD, informs the Hindu Business Line. And finally, investors on a new mission funding space tech startups. India's fledgling private space industry has proven its expertise in building rockets and satellites, overcoming the single hardest capability hurdle in the new space economy, writes the Economic Times. And with that, it's back to you, Shagun.
0: Thank you, Tanvi. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi says India's extraordinary pool of creative talent can be leveraged to strengthen nation's position as global hub for content creation. Government extends 10 years of Cabinet Secretary T.V. Somanathan and Union Home Secretary Govind Mohan by 1 year. Students intensify their protest over irregularities in recruitment exams in Jharkhand. Uttarakhand government puts agencies on high alert following warning of heavy rain in the state. New Delhi urges Colombo to cooperate in early release of Indian fishermen detained by Sri Lankan authorities. And India safely moves 60 ships through Strait of Hormuz during Gulf crisis. And with that, we end the morning news. Have a nice day.
2: Akasivani Kakinada Jilla Samachara Lekh Vintaru రచన శ్రీ పివివి వరప్రసాద్.
3: జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు జిల్లా పర్యటన, మెగా పీటీఎం కార్యక్రమం, విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానం, ప్రత్యేక సాగునీతి సలహా సంఘం సమావేశం వంటి పలు ముఖ్యమైన అంశాలతో కూడిన కాకినాడ జిల్లా సమాచార లేఖ ఇప్పుడు వింటారు. సామర్లకోట పిఠాపురం బ్రాంచ్ కాలువల్లో పేరుకుపోయిన పూడిక గుర్రపు నాచును తొలగించి చివరి ఎకరం వరకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. కాకినాడ జిల్లాలో పర్యటనలో భాగంగా సామర్లకోటలోని పిఠాపురం బ్రాంచ్ కెనాల్ 0 పాయింట్, సామర్లకోట ఏలేరు కెనాల్ రెగ్యులేటర్ను మంత్రి పరిశీలించారు. అనంతరం పిఠాపురంలో జలవనరుల శాఖ అధికారులతో, రైతులతో ఏలేరు ఆయకట్టుకు నీటి విడుదలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సూపర్ ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ సమర్థవంతమైన నీటి నిర్వహణ ద్వారా గోదావరి డెల్టాలోని 1,60,000 ఎకరాలకు సాగు తాగునీరు అందిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో కాకినాడ జిల్లాను చెత్తరహిత జిల్లాగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. పెద్దాపురం, సామర్లకోట పట్టణాల్లో ప్రజా సౌకర్యాలు, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. పెద్దాపురంలో సుమారు 4.6 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంటును ముఖ్యమంత్రి దృశ్య మాధ్యమం విధానంలో ప్రారంభించినట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రస్తుతం రోజుకు 25 టన్నుల చెత్తను సేకరిస్తున్న పట్టణంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రోజుకు 40 టన్నుల పొడి తడి చెత్తను శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేసే సామర్థ్యంతో ఈ ప్లాంటును నిర్మించినట్లు ఆయన తెలిపారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జీజీహెచ్లోని ఎమర్జెన్సీ, ఐసీయూ, ఈఆర్ఐసీయూ వార్డులతో పాటు ఎక్స్రే, ఎంఆర్ఐ విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రిలో వైద్య సేవలు, పారిశుద్ధ్య నిర్వహణ, శౌచాలయాల సౌకర్యాలు, మందుల లభ్యతపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వారికి అందుతున్న వైద్య సేవలు, సదుపాయాలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు.

0: కాకినాడ నగరంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో షైనింగ్ స్టార్స్ 2026 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. టీటీడీ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులు గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకుని మరింత కృషి చేసి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఇంటింటా చెత్త సేకరణ ప్రక్రియను మరింత పటిష్టంగా అమలు చేయడంతో పాటు సేకరించిన ఘన వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహించడంలో అధికారుల పాత్ర కీలకమని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ తెలిపారు. కాకినాడ నగరంలో కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు చెందిన పంచాయతీ అధికారులు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులకు ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026 కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026 అధికారులకు అవగాహన కల్పించారు. విద్యార్థుల సమగ్ర వికాసానికి, విద్యా పురోగతికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సమన్వయం ఎంతో కీలకమని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ తెలిపారు. పిఠాపురం మండలం జగ్గయ్య చెరువులోని శ్రీ బాదం మాధవరావు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం 4.0 మెగా పీటీఎం కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థుల చదువు, ప్రతిభ, సమయపాలనతో పాటు పాఠశాలలు అందుతున్న సౌకర్యాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడమే ఈ సమావేశాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక సాగునీటి సలహా సంఘం సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఖరీఫ్ సాగునీటి విడుదలపై సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జిల్లా ప్రజాప్రతినిధుల సూచనల మేరకు ఏలేరు ఆయకట్టు పరిధిలోని 53,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఏలేరు జలాశయం నుంచి 1,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని ప్రత్యేక సాగునీటి సలహా సంఘం నిర్ణయించినట్లు కలెక్టర్ తెలిపారు. కాకినాడ జిల్లా ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవా సౌకర్యాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్, రెడ్క్రాస్ జిల్లా అధ్యక్షులు ఎంఎన్ హరీందర్ ప్రసాద్ తెలిపారు. ఇప్పటి వరకు మీరు కాకినాడ జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన పివివి వరప్రసాద్, ఆకాశవాణి కాకినాడ జిల్లా ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, కర్ణాటక సంగీతం కార్యక్రమం. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో డాక్టర్ ప్రపంచం సీతారాం గారి వేణుగానం వింటారు. ఎంఎస్ఎన్ మూర్తిగారు వయలిన్, వంకాయల వెంకటరమణమూర్తిగారు మృదంగం. కార్యక్రమంలో ముందుగా బ్రోవ భారమ త్యాగరాజస్వామి వారి కీర్తన బహుదారి రాగం ఆది తాళంలో.

తర్వాత సనాతన పరమపావన ఫలమంజరి రాగం ఆదితాళంలో త్యాగరాజస్వామివారి కీర్తన.

0: ఇంతవరకు డాక్టర్ ప్రపంచం సీతారాం గారి వేణుగానం విన్నారు. ఎంఎస్ఎన్ మూర్తిగారు వయలిన్, వంకాయల వెంకటరమణమూర్తిగారు మృదంగం. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
0: శ్రోతలకు ఒక గమనిక. ఈ ఉదయం ప్రసారంలో 11 గంటల నుంచి 12 గంటల వరకు ప్రత్యక్ష వ్యాఖ్యానంతో చలనచిత్ర గీతాల కార్యక్రమం మంగళ మధురిమ ప్రసారమవుతుంది. గమనిక విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి కార్యక్రమం. శ్రోతలు తమకు నచ్చిన సినిమా పాటలను ఫోన్ ద్వారా కోరి వినే కార్యక్రమం. ఈ కార్యక్రమంలో శ్రోతలు తమకు నచ్చిన పాటలు వినడానికి డైల్ చేయవలసిన టెలిఫోన్ నెంబర్లు 2727244, మరో నెంబర్ 2727288. దూర ప్రాంతాల వారు ముందుగా 0891 అనే కోడ్ను జత చేయాల్సి ఉంటుంది. కార్యక్రమాన్ని ఒక చక్కని పాటతో ప్రారంభిద్దాం. రాజా చిత్రం నుంచి చిత్రగానంతో.

0: హలో, పాటల పల్లకి కార్యక్రమం అండి.
1: హలో, నమస్తే అమ్మా.
0: నమస్కారం అండి, మీ పేరండి?
1: నేనమ్మా కాకినాడ జిల్లా పాతకొట్టం నుంచి మాట్లాడుతున్నామ్మా. నా పేరు పలక సత్యనారాయణ బాబాయ్ అని మాట్లాడుతున్నామ్మా.
0: ఏ పాట కావాలండి సత్యనారాయణ గారు?
1: అత్తకి యమ్ముడు అమ్మాయికి మొగుడు చిరంజీవి గారు విజయశాంతి గారు నటించిన సినిమా అండి. అందులోనే టింగు రంగ చక్కనమ్మ చెక్కిల్లెంత మక్కువ అనే పాట కావాలమ్మా.
0: తప్పకుండానండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.

0: అని బుగ్గల్లో జాబిల్లి కొట్టనా, దాని తొప్పుల్లో చేమంతి పెట్టనా. అరే
1: పాటల పాలకి కార్యక్రమంలో ఉన్నాం. తర్వాతి శ్రోత, హలో.
2: నమస్తే అండి.
1: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచో చెప్పండి.
2: నా పేరు ఉమా, ఏటికొప్పల నుంచి మాట్లాడుతున్నానండి.
1: ఏ పాట కావాలి ఉమ్మగారు?
2: నాకు శ్రావణ మాస సినిమా నుంచి చినుకు చినుకు పడుతుందన్న సాంగ్ కావాలి మేడం.
1: తప్పకుండానండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.

0: పాటల పల్లకి కార్యక్రమంలో తర్వాతి శ్రోత ఏ పాట కోరుకుంటారు విందాం. నమస్తే అండి.
1: నమస్తే మేడం, బాగున్నారా?
0: బాగున్నామండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి.
1: నా పేరు మర్సరమణ, ఎల్మెంచిలి ఏరియా, పెదపిల్లి.
0: ఓకే అండి, ఏ పాట కావాలి ఇప్పుడు?
1: మేడం, ఖైదీ సినిమాలోను ఇదేమిటబ్బా సాంగ్ కావాలి మేడం.
0: తప్పకుండానండి, మీరు అడిగిన పాట వస్తుంది. పాట వినిపించడానికి ముందు శ్రోతలకి ఒక గమనిక. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు మరియు బ్యాంకులలో లంచం అడగడం లేదా ఆర్థిక కుంభకోణాల గురించి వెంటనే సిబిఐ విశాఖపట్నం వారికి సమాచారం అందించండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 0891-278-3322 లేదా 9492-78-3444 లేదా టోల్ ఫ్రీ నంబర్ 1800-425-00100. గుర్తుంచుకోండి, లంచం తీసుకోవడం, ఇవ్వడం రెండూ నేరాలే. మౌనంగా ఉండకండి, గళమెత్తండి. గమనిక విన్నారు. ఇప్పుడు శ్రోత కోరిన పాట వినేద్దాం.

0: హలో, పాటల పల్లకి కార్యక్రమం అండి.
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి, మీ పేరండి?
1: నా పేరు అనుపూజ లక్ష్మణరావు, రామాతా ఇష్యూ రెడ్డి ఆసుపత్రి చేటంకి ఫ్లాట్ నుంచి మాట్లాడుతున్నాను.
0: ఏ పాట కావాలండి ఇప్పుడు?
1: అక్క చెల్లెలో పాండవులు పాండవులు తొగుతా ఉండు కదండి.
0: సరేనండి, పాట వినిపిస్తున్నాం.
1: బాగుతున్నాయండి, ఉదయం నుంచి వడుకుంటాను నైట్ వరకు.
0: ఓకేనండి, వింటూ ఉండండి. ధన్యవాదాలండి ఫోన్
1: చేసినందుకు. కూడా వచ్చారు కదా?
0: అవునండి. సరేనండి, మీకు నచ్చిన పాట వస్తుంది, వినండి.
1: వినండి.

0: హలో, పాటల పల్లకి కార్యక్రమం అండి.
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు ఎక్కడి నుంచో
1: సాంగ్
0: చెప్పండి.
1: కావాలి, అనంతపూర్ మహేష్ గారు.
0: ఓకే అండి, ఏ పాట కావాలి సార్?
1: ఇంద్రధనుసు మూవీలో నేను ఒక ప్రేమకు చాలు.
0: సరేనండి, వస్తుంది పాట, వినండి.
1: ఓకే, బాయ్ అండి.
0: నమస్తే అండి.

0: పాటల పల్లకి కార్యక్రమంలో ఉన్నాం. శ్రోతలు తమకు నచ్చిన పాటలు వినడానికి డైల్ చేయవలసిన నెంబర్ 2727244, మరో నెంబర్ 2727288. దూర ప్రాంతాల వారు 0891 అనే కోడ్ను ముందుగా జత చేయాల్సి ఉంటుంది. తరువాత హలో
1: హలో నమస్తే, శుభోదయం మేడం.
0: నమస్తే అండి, శుభోదయం. మీ పేరు ఎక్కడి నుంచి మేడం?
1: నా పేరు కామేశ్వరండి, అమరాపురం నుంచి మాట్లాడుతున్నాను.

0: హలో, పాటల పల్లకి కార్యక్రమం అండి.
1: నమస్తే అండి, నేను అనకాపల్లి గౌరప్రసాద్ మాట్లాడుతున్నాను.
0: చెప్పండి, ఏ పాట కావాలి?
1: బ్రహ్మ సినిమా నుంచి ముచ్చి ముచ్చి నవ్వులు లోగన.
0: సరేనండి, వస్తుంది పాట, వినండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. శ్రోతలకు ఒక గమనిక, ఈ ఉదయం ప్రసారంలో 11 నుంచి 12 గంటల వరకు ప్రత్యక్ష వ్యాఖ్యానంతో చలనచిత్ర గీతాల కార్యక్రమం మంగళ మధురిమ ప్రసారమవుతుంది. గమనిక విన్నారు, ఇప్పుడు పాట వినేద్దాం.

0: హలో, పాటల పల్లకి అండి.
1: నమస్తే మేడం.
0: నమస్కారం అండి, మీ పేరేంటండి?
1: నాగరికం జిల్లా సాతారం నాగిశెట్టి మేడం.
0: నాగిశెట్టి గారు, ఏ పాట కావాలి?
1: లక్షాధికారి మేడం.
0: లక్షాధికారిలో
1: మబ్బులో ఏముంది ఆ పాట మేడం?
0: సరేనండి, పాట వస్తుంది, వినండి.
1: వెరీ వెరీ థ్యాంక్స్ మేడం.
0: అలాగేనండి, నమస్తే.

0: హలో, పాటల పల్లకి కార్యక్రమం అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: బి రవికుమార్, వజ్ర కొత్తూరు గ్రామం, శ్రీకాకుళం జిల్లా నుంచి మాట్లాడుతున్నాం మేడం.
0: ఏ పాట కావాలి సార్ ఇప్పుడు?
1: తాండ్ర పాపారాయుడు చిత్రంలో కేజే యేసుదాస్ సుశీల పాడిన ఈ అభినందన మందార మాల.
0: సరేనండి, పాట వినిపిస్తున్నాం, వినండి.

0: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణవణము సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: పోలీస్
4: మిస్ సీమా
3: చెప్పండి.
4: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాను.
3: కానీ నేను ఎందుకు?
4: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
3: డిజిటల్ అరెస్ట్?
4: 100 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
3: ఇంత డబ్బా?
4: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
3: జైలుకి నువ్వు

0: వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్కి రిపోర్ట్ చేయండి.
1: హలో మమ్మ.
0: హాయ్.
2: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి. జాగరూకంగా ఉండండి.
3: పాటల పల్లికి కార్యక్రమంలో తర్వాత. హలో. నమస్తే అండి. మీ పేరు సార్?
4: నా పేరు మాణిక్యాలరావు. మాది కాకినాడ జిల్లా దుర్గాడ అనవరం దగ్గర.
3: సరేనండి. ఎప్పటి కావాలి?
4: నాకు బుద్ధిమంతుడు సినిమాలోని గుట్ట మీద గోబా కూసింది.
3: సరేనండి. చెప్పండి.
4: మాట మాకు 9 గంటలకి చేసిన వాళ్ళు మళ్ళీ ఒక్కొక్కసారి మన పద్దాట కూడా చేస్తున్నారు. కాలర్స్ కొంచెం చూసుకుంటా ఉన్నారమ్మ.
3: అలాగేనండి.
4: కొంతమంది కాలర్స్ ఒక రోజుకి 2 సార్లు చేస్తున్నారు.
3: అవునండి. మరి వాళ్ళలో కూడా కొంచెం ఆలోచించి మిగతా వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుందని మా మనవండి.
4: వాళ్ళు చాలా మంది మనకి మొత్తం ఎక్కడెక్కడ నుంచి టేస్ట్ ఇతర రాష్ట్రాల నుంచి కూడా చేస్తున్నారు మనకి.
3: అవునండి. మాకు అంటే తెలిస్తే
4: వినాలని ఉంటది.
3: అవునండి. మేము గుర్తిస్తే కనుక మరొకరికి ఛాన్స్ ఇవ్వమని చెప్తామండి వారితోటి. సరేనండి. మీ మనవి
4: అంటే మేము డైలీ వింటాం కాబట్టి మేము కనిపెట్టేస్తామండి వాళ్ళు.
3: అవునండి. సరేనండి. మీరు కోరిన పాటిస్తుంది వినండి.

0: హలో, పాటల పల్లకి అండి.
1: హలో, నమస్తే అమ్మా.
0: నమస్తే అండి.
1: మనసు మాంగళ్యం సినిమా ఉంది, ఏ శుభ సమయంలో ఈ కవి హృదయంలో పాస్ కావాలండి.
0: తప్పకుండా వినిపిస్తాం. మీ పేరు ఎక్కడి నుంచో చెప్పండి.
1: విజయనగరం మాట్లాడుతాం, తెలియజేసి శంకర్.
0: సరేనండి, పాట వినండి, మీరు కోరింది వస్తుంది.

శ్రోతలకు గమనిక. ఈ ప్రసారంలో 11 గంటల నుంచి 12 గంటల వరకు ప్రత్యక్ష వ్యాఖ్యానంతో చలనచిత్ర గీతాల కార్యక్రమం మంగళ మధురిమ ప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో డిజిటల్ అరెస్ట్ అంశంపై ప్రత్యేక ముఖాముఖి వింటారు. అతిథి శ్రీ ఎస్ అనంత్, విశ్లేషకులు పరిచయకర్త కె రాణి గారు. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే.
1: డిజిటల్ అరెస్ట్పై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు. శ్రోతలకు నమస్కారం. ఈ మధ్యకాలంలో ఆన్లైన్ మోసాలు మరింత అధునాతనంగా మారుతున్నాయి. డిజిటల్ అరెస్ట్ అనే మోసం దేశంలో ఆర్థిక నేరాలకు సంబంధించిన పెద్ద సమస్యగా మారింది. సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత సమాచారాన్ని అందజేసేలా ప్రజలను మోసగించడానికి భయం, ఒత్తిడిని ఉపయోగిస్తున్నారు. పలానా కేసులో మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారంటూ బెదిరిస్తూ వ్యక్తిగత బ్యాంకు సమాచారం కోరతారు, లేదా పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తారు. ఇలాంటి విషయాల్లో బాధితులు భయాందోళనకు గురై వారి డిమాండ్లకు తలొగ్గే ప్రమాదం లేకపోలేదు. అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి, దాని నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి, సమస్య ఎదురైనప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించేందుకు ప్రముఖ ఆర్థిక రాజకీయ విశ్లేషకులు డాక్టర్ ఎస్ అనంత్ గారు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ అనంత్ గారు.
2: నమస్కారం శ్రోతలకు. నమస్కారం
1: సార్. డిజిటల్ అరెస్ట్, అసలు ఈ పేరు వింటేనే చాలామంది భయపడుతున్నారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా గతంలో తన మన్ కీ బాత్ రేడియో ప్రసంగంలో డిజిటల్ అరెస్ట్ అంశంపై మాట్లాడారు. అంటే ఇది ప్రజలపై ఎంత ప్రభావం చూపిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. అనంత్ గారు, అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి, ఎందుకు ఈ పదం వింటే ప్రజలు భయపడాల్సి వస్తోంది?
2: డిజిటల్ అరెస్ట్ అనే పదం మనకి చట్టంలో అయితే లేనే లేదండి. కొంతమంది నేరస్తులు ఏం చేస్తున్నారంటే, ఈ టెక్నాలజీ వాడి ఫోన్ల ద్వారా వీటి ద్వారా ఎవరికైతే అవగాహన లేదో వాళ్ళని హెరాస్ చేసి ఇబ్బంది పెట్టి డబ్బులు దోచేయడానికని వాడుతున్నారండి. పాతకాలంలాగా డకాయిటీ అట్టా వచ్చి ఇళ్ళు బగలు కొట్టి అట్లా తీసుకెళ్ళటం కాదు. వీళ్ళు ఏంటంటే, మీరు ఎట్టా చేయకపోతే మీరు ఇబ్బంది పడతారు. ఎట్టా వస్తుందంటే, ఏదో ఫోన్ కాల్ లాగా వస్తుంది వాట్సాప్లో నుంచి. చాలాసార్లు ఏంటంటే వాట్సాప్ కాల్స్ వస్తాయి.
1: అవును,
2: వాట్సాప్ కాల్ వచ్చిందని అంటే ట్రేస్ చేయటం అనేది కష్టం. ఎందుకంటే ఆ నంబర్ ఉందో లేదో, నంబర్ ఉండినా అది ఇన్యాక్టివ్గా కొంతకాలం పాటు ఉండి ఆ తర్వాత వైఫైలోంచి కనెక్ట్ అయితే చాలా కష్టం అవుతుందండి. సో వాటిల్లో వీళ్ళు ఏం చేస్తారంటే, ఇదిగో మీకు ఎక్కడి నుంచో, అమెరికా నుంచో ఏదో పలానా కన్సైన్మెంట్ మీ పేరు మీద వస్తుంది, అది బాంబేలో పట్టుకున్నాము మేము, సిబిఐ ఇంకోటో ఇంకో సంస్థ పేరు చెప్పి మేము పట్టుకున్నాము, అది మీకు మీ ఇంటికి మీ అడ్రస్ ఉంది, దాంట్లో డ్రగ్స్ ఉన్నాయనో లేకపోతే దొంగిలించిన క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయనో, అది అమెరికా వాళ్ళు ఎఫ్బిఐ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మేము పట్టుకున్నాం, ఏదో ఎటువంటి సినిమాలో ఉన్న కథలు లాంటివి చెప్తూ ఉంటారండి. దానికి జనాలు భయపడు, లేకపోతే వాళ్ళకున్న భయాలు, లేకపోతే అంతకుముందు ఏదన్నా మనం చేసిన పనులు మనని ఎమట పడుతున్నాయనే ఆలోచనలోనూ ఏదన్నా ఉన్నాయంటే వీళ్ళు భయపడిపోయి మమ్మల్ని అరెస్ట్ చేశారు అని ఇంట్లోనే ఉండాలి అంటే డ్రెస్లు యూనిఫామ్లు అవన్నీ కనపడతాయి. అది పెద్ద విశేషం కాదు, ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలు కూడా పోలీస్ డ్రెస్ వేసి ఫ్యాన్సీ డ్రెస్ పంపుతూ ఉంటారు, అది అద్దెకి తెచ్చుకోవచ్చు ఆ యూనిఫామ్స్ అన్నీ, అది ప్రాబ్లం ఏం కాదు. సో ఇన్ని రోజులు మీరు ఇట్టాగే ఉండాలని అవి మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఆధార్ నెంబర్లు ఎన్ని తీసుకుంటారు వాళ్ళు. తీసుకున్న తర్వాత ఇది ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయండి, ఓటీపీ వచ్చింది చెప్పండి.

0: అట్లా చాలా చోట్ల ఇప్పుడు ఇంటర్నెట్లో కనుక ఇంత అంతర్జాలంలో చూస్తూ ఉంటే కొంతమంది 20 లక్షలు 30 లక్షలు 50 లక్షలు 32 కోట్లు పోయినాయి అంటున్నారు. తెలుగు సినిమా యాక్టర్ వాళ్ళ చుట్టాలకు కూడా డిజిటల్ అరెస్ట్ వచ్చింది అని చెప్పి మేము పోలీసులకు చెప్పగానే వాళ్ళు మాయమైపోయారు. ఎందుకంటే ఇదంతా కేవలం వాట్సాప్ ద్వారా వీడియో కాల్స్ ద్వారా ఉంటాయి. ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా వచ్చే ఫోన్ కాల్ ఏదైనా సరే ఎక్కడి నుంచి వస్తుందని తెలుసుకోవటం చాలా కష్టం. ఎందుకంటే ఏ దేశం నుంచి వస్తుంది, భారతదేశం నుంచి అంటే ఇప్పుడు మనకు మామూలుగా సిమ్ కార్డు ద్వారా వచ్చే నంబర్ ఏంటంటే ఎయిర్టెల్ రిలయన్స్ వీళ్ళ దగ్గర నుంచి చూసుకుని బిఎస్ఎన్ఎల్ వాటిని ట్రేస్ చేసి పట్టుకోగలరు, అడ్రస్ ఎక్కడ చోట ఉంటాయి కాబట్టి. లేకపోతే ట్రయాంగ్యులేషన్ మెథడ్లో ఏ ఏరియా నుంచి కాల్ వస్తుందండి సెల్ ఫోన్ టవర్ నుంచి వాళ్ళు కనుక్కోగలరండి, సుమారుగా డిస్టెన్స్ పట్టుకుని అవసరమైతే పట్టుకోగలరు. అంతర్జాలం నుంచి వచ్చే కాల్స్ అయితే అట్లా కుదరదండి. సో వీళ్ళు ఏం చేస్తారంటే అసలు మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, డిజిటల్ అరెస్ట్ అనే పేరు పెట్టారు. ఎందుకంటే అసలు అరెస్ట్ అనేది ఒకటే ఉంటుందండి మనకు చట్టంలో.
1: అవును,
0: సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే అసలు నోటీస్ అనేది మామూలు అరెస్ట్కి, ఇది మామూలు పోలీస్ స్టేషన్లో కూడా మనకి కేసు ఫైల్ అయిన తర్వాత మీరు వాట్సాప్ ద్వారా నోటీస్ అనేది చెల్లదని చెప్పేసింది క్రిమినల్ కోడ్లో. సో మాకు మీకు నోటీస్ మేము వాట్సాప్ ద్వారా పంపించాం, అసలు చెల్లవండి. మనకి అరెస్ట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అరెస్ట్ కూడా మన చట్టంలో అంతకుముందు సివిల్ ప్రొసీజర్లో, తర్వాత మనకి ఇప్పుడు బిఎన్ఎస్ఎస్లో ఎట్టా ఉందనంటే ఎప్పుడు అరెస్ట్ చేయొచ్చు, ఏ సందర్భంలో అరెస్ట్ చేయొచ్చు అనేది చాలా జాగ్రత్తగా పెట్టి ఉంచారండి. అది ఇప్పటి నుంచి వచ్చింది కాదండి, మొట్టమొదటిసారి 1895 ఉన్న కోడ్లో వచ్చింది, తర్వాత మాడిఫై చేసుకుంటే 73లో వచ్చిన కోడ్ వచ్చింది, ఇప్పుడు కొత్తగా మనకి బిఎన్ఎస్ఎస్లో కూడా అదే పెట్టారు. సో వాటిని ఇంప్రూవ్ చేసి జాగ్రత్తగా ఇంకా మార్చుకుంటూ వెళ్తున్నారు. ఎందుకంటే మనకి రాజ్యాంగంలో Article 21 ఏముంటుందనంటే ఒక వ్యక్తి స్వేచ్ఛ కానీ ప్రాణం కానీ చట్టంలో ఉన్న ప్రొసీజర్ ప్రకారమే దాన్ని హరించడం, స్వేచ్ఛ అయితే హరించడం లేకపోతే ప్రాణాన్ని తీయటం అనేది చట్టంలో ఉన్న ప్రొసీజర్ మాత్రమే జరగాలి, వేరే జరగటం లేదు. అసలు డిజిటల్ అరెస్ట్ అనే అంశమే లేదు. మనకి అరెస్ట్ అనేది ఉంటుంది. అరెస్ట్ అనేది ఎప్పుడు ఉంటుంది అని అంటే ఒక వ్యక్తి మీద ఏదన్నా, అంటే రెండు రకాల క్రైమ్స్ ఉంటాయండి, కాగ్నిజబుల్ అఫెన్స్, నాన్ కాగ్నిజబుల్ అంటాం. కాగ్నిజబుల్ అని అంటే 3 ఏళ్ల కన్నా ఎక్కువ జైలు శిక్ష వచ్చేది, అంటే సీరియస్ అఫెన్సెస్, చంపటం కానీ ఎవరిని చంపాలని ప్రయత్నించడం కానీ డెకాయిటీ కానీ మరణాలు ఆయుధాలతో డెకాయిటీలు చేయటం లేదంటే ఈ రేప్ లాంటిది, సెడిషన్ లాంటిది, ఇటువంటివి కొన్ని ఉంటాయండి. సెడిషన్ కూడా ఇప్పుడు తీసేశారు. సో కాగ్నిజబుల్ అఫెన్సెస్ అని అంటే జనరల్ మామూలుగా 3 ఏళ్ల కన్నా ఎక్కువ శిక్ష పడి, అది కూడా శిక్ష పట్టడం అంటే కోర్టు ట్రయల్ అయిన తర్వాత అనమాట. మిగిలిన నాన్ కాగ్నిజబుల్ అంటారు. నాన్ కాగ్నిజబుల్ అనేది అసలు సింపుల్ బెయిలబుల్ ఇది అనమాట. ఒకవేళ అరెస్ట్ చేసినా వెంటనే బెయిల్ ఇచ్చేసేస్తుంది. చాలా చోట్ల ఎట్లా ఉంటుందంటే స్టేషన్లోనే ఇచ్చేసేస్తారు. స్టేషన్లో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 2014 సుప్రీంకోర్టు ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అని చెప్పేసి ఒక జడ్జిమెంట్ 2014 ఇచ్చింది. దాంట్లో ఏంటంటే అది మొట్టమొదటిసారిగా ఈ వరకట్న వేధింపులు వాటికి 498A మీద ఇచ్చింది. కానీ తర్వాత ఏం చేసిందంటే అన్నిటికీ చెల్లుతుంది. అంటే 7 ఏళ్ల కన్నా తక్కువ జైలు శిక్ష ఏదైతే పడుతుందో మనకి ట్రయల్ తర్వాత వాటన్నిటికీ వర్తిస్తుంది. దాంట్లో సుప్రీంకోర్టు ఖచ్చితంగా చెప్పింది ఏంటంటే ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేయడానికి లేదు, డీజీపీలందరినీ ఆర్డర్ పాస్ చేసి మీ ఆఫీసర్స్ చెప్పండి, ఒకవేళ కనుక ఎవరన్నా ఆర్నేష్ కుమార్లో ఉన్న గైడ్ లైన్స్ కనుక పాటించకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పారు. సో అసలు ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా, అరెస్ట్ అనేది ఎందుకు చేస్తారంటే పారిపోవటానికి లేకపోతే సిద్ధంగా ఉన్నాళ్ళు లేదనంటే ఉన్న ఎవిడెన్స్ ఏదైతే ఉంటుందో అవన్నీ నాశనం చేయడానికి ప్రయత్నించేవాళ్ళు లేదా ఇన్వెస్టిగేషన్కి సహకరించట్లేదు వాటి కోసం అని చెప్పి చేస్తారు, లేదా మళ్ళీ ఇటువంటి క్రైమ్ ఏమైనా చేయకుండా ఉంటారని చెప్పేసి ఆ కారణాల వల్ల అరెస్ట్ అవుతుంది. సుప్రీంకోర్టు ఆర్నేష్ కుమార్లో ఏం చెప్పిందంటే అవసరం అయితే చూడండి, అది డిసిషన్ తీసుకోండి, పోలీస్ ఆఫీషియల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో తీసుకుంటారు, కానీ ఎవరిని పడితే వాళ్ళని తీసుకోదు. అరెస్ట్ చేయాలన్నప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనేది ఉండాలి, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, అసలు క్రైమ్ ఏంటి, ఒక చెక్ లిస్ట్ లాంటి తయారు చేయమని అవన్నీ టిక్ చేసుకున్న తర్వాత అప్పటికీ అవసరం అంటే మీరు తీసుకోండి, లేదనంటే CRPC అంటే క్రిమినల్ ప్రొసీజర్లో 41A కింద మీరు నోటీస్ ఇవ్వండి. నోటీస్లో ఏంటంటే ఇదిగో మీరు ఈ చేశారు, మీ మీద ఈ అభియోగాలు ఉన్నాయి, ఫలానా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, మీరేం చెప్తున్నారు రెండు ఇన్వెస్టిగేషన్ చేయాలి రెండు అని చెప్పి నోటీస్ ఇస్తారు. మనుషులు ఇస్తారు, ఈమెయిల్ అట్లలో కూడా చెల్లదని చెప్పి చెప్పింది కాబట్టి అది అంటే మనిషి అంటే మళ్ళీ పోలీస్ కానిస్టేబుల్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అఫీషియల్ వెళ్తారు. సో వెళ్ళినప్పుడు 41A నోటీస్ తీసుకున్న తర్వాత రిటర్న్గా ఇచ్చేసి నేను సహకరిస్తానంటే అరెస్ట్కి అవసరం ఉండకపోవచ్చు. ఇన్వెస్టిగేషన్లో సహకరించకపోతే అప్పుడు అరెస్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా ఏంటంటే 7 ఏళ్ల కన్నా తక్కువ జైలు శిక్ష పడి, ఒకవేళ మర్డర్ కానీ ఇటువంటి చంపటాలు కానీ లేకపోతే రేప్ వగేరా ఇటువంటి అన్ని పెద్ద పెద్ద సీరియస్ అఫెన్సెస్ ఏదైతే ఉన్నాయో వాటికి మాత్రం కావాలంటే పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు, అది వాళ్ళ నామ్స్ బట్టి అరెస్ట్ చేసి, కాకపోతే అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల్లో మ్యాజిస్ట్రేట్

0: కోర్టు ముందు హాజరుపరచాలి. సో అది 24 గంటలు అర్ధరాత్రి అవుతుందా ఏంటి అది వాళ్ళు చెక్ చేసుకుని అరెస్ట్ చేసుకున్న టైంను బట్టి అన్ని ఉంటాయి. అన్ని ప్రొసీజర్ అంతా చాలా జాగ్రత్తగా, ఎందుకంటే మన డెమోక్రటిక్ సిస్టమ్ కాబట్టి ఎవరు ప్రాణం కానీ స్వేచ్ఛ కానీ హరించకూడదనే ఆలోచనతో క్లియర్గా ఉన్నాయి గైడ్ లైన్స్. ఎందుకంటే ఒక మనిషిని అరెస్ట్ చేయాలంటే ఒక కంప్లైంట్ ఉండాలి, దాన్ని మనం ఎఫ్ఐఆర్ అంటాం. యాక్చువల్గా అది కంప్లైంట్ అంటాం, మనకి ఎక్కడ చట్టంలో ఎఫ్ఐఆర్ అనేది ఉండదు. కానీ మొట్టమొదటిసారి ఎవరైతే కంప్లైంట్ ఇస్తారు, కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఆ కంప్లైంట్లో చెప్పిన క్రైమ్ ఏదైతే ఉందో దాని స్వభావం ఏంటనేది ఆ పోలీస్ ఆఫీషియల్లు అంటే ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటే మనం సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటాం వాళ్ళు చూసుకుంటారు. ఇన్వెస్టిగేట్ చేసుకున్న తర్వాత ఇది కాగ్నైజబుల్ అంటే తీసుకెళ్తారు. అది అప్పుడు ఆ ప్రొసీజర్ వేరే కాగ్నైజబుల్లో మళ్ళీ సీరియస్ అఫెన్సెస్ ఉంటాయి, అటెంప్ట్ మర్డరీ వాటికి మాత్రం అరెస్ట్ చేయడానికి స్కోప్ ఉంటుందండి. అంతేగాని ప్రతిదానికి పోలీసులు తీసుకెళ్ళి జైల్లో పెట్టడం అనేది ఉండదు. పోలీసులు తీసుకెళ్ళి జైల్లో పెట్టాలి అని అంటే భారతదేశంలో జైలు సరిపోవండి మనకున్న జనాభాకి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, హౌస్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ కూడా అది పోలీసుల చేతిలో ఉండదండి. అది ఎప్పుడు ఉంటుంది హౌస్ అరెస్ట్ చేయటం అనేది ఏంటంటే ఏదన్నా ఒక మీటింగు పొలిటికల్ సంబంధించిన ఏమైనా జరుగుతున్నప్పుడు జనాలు ఎక్కువ ఉన్నప్పుడు మీరు బయటికి రావద్దు పలానా టైం నుంచి పలానా టైం వరకు, అది కూడా టైం చెప్తారండి. అంతేగాని సంవత్సరం పాటు మిమ్మల్ని ఇంట్లోంచి బయటికి రాకూడదు అని అంటానికి అది కోర్టు చెప్పదు. కోర్టు కూడా హౌస్ అరెస్ట్ అనేది చాలా అరుదుగా సందర్భాన్ని బట్టి మనిషిని బట్టి ఉన్న పరిస్థితులను బట్టి వేస్తుంది. ఎవరికి పడితే వాళ్ళకి హౌస్ అరెస్ట్ ఇవ్వదండి. హౌస్ అరెస్ట్ అంటే మన ఇంట్లో కూర్చొని టీవీ చూడటం అన్నీ ఉండవు, ఆ గదిలో ఏదో కూర్చోవాలి, ఏమి ఫెసిలిటీస్ ఏమి ఉండవు, మామూలుగానే ఉంటాయండి పరిస్థితి. అంతేగాని ఏసీ రూమ్లో కూర్చుంటారు మా ఇంట్లో అంటే అట్టా చెల్లదండి, ఎందుకంటే కోర్టు వ్యవస్థ. సో అసలు ఆ డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్టే మనకు లేదు కాబట్టి ఎవరైనా సరే ఆ ఫోన్ వచ్చి మేము ఇట్లా డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం పోలీసులు అంటే నోటీస్ పంపించమని అంటామండి, వచ్చి ఇచ్చేళ్ళాలి. ఒకవేళ నిజంగానే కనుక పోలీసు వాళ్ళు అనుకోండి, వాళ్ళకి మన అడ్రస్ తెలుస్తుంది, మీ దగ్గర ఉంటుంది కదా రండి అంటే సరిపోతుందండి.
1: మనం ప్రత్యేకంగా చెప్పవలసిన
0: చెప్పవలసింది
1: సార్, సైబర్ నేరగాళ్లు ప్రజలను భయపెట్టి బెదిరించి డబ్బులు వసూలు చేయడానికి డిజిటల్ అరెస్ట్ను ఏ విధంగా వాడుతున్నారు?
0: ఒకటి, డిజిటల్ అరెస్ట్ అనేది అసలు ఆస్కారం ఉందనంటే అవతలాళ్ళు ఫోన్ చేసినప్పుడు తెలియని నంబర్ నుంచి చేసినప్పుడు మనం ఫోన్ ఎత్తుకోవటం మూలానే వస్తుంది. సో మనకు తెలియని నంబర్లు ఎత్తలేదు అనుకోండి, అది మన వాట్సాప్లో కూడా తెలియని నంబర్లు బ్లాక్ చేసేయమంటే బ్లాక్ చేసేస్తుంది. చాలామంది అట్టా పెట్టుకుంటూ ఉంటాం మేము, కావాలనుకున్న వాళ్ళు మెసేజ్ పెడతారు, వాళ్ళు తెలిసినట్టు మనం చేస్తాం, లేదంటే మామూలు ఫోన్ నుంచి చేస్తారండి. సో అటువంటి దాంట్లో చూసుకోవాలి. ఇప్పుడు వాట్సాప్లోంచి కాల్ వచ్చింది, మీరు ఫలానా లింక్ క్లిక్ చేయండి మేము పంపుతున్నాము, లేదా మీరు ఇది చేశారు కాబట్టి అంటే ఇప్పుడు అది మనం చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఎవరన్నా ఫోన్ చేసి మీ పేరు మీద ఏదో బాంబేలో ఏదో ప్యాకేజ్ ఉంది వచ్చింది అని అన్నారు, అసలు నాకు ప్యాకేజ్ వస్తుందని నాకు తెలియదు, నాకు ఇన్ఫర్మేషన్ లేదు, నాకు తెలిసిన వాళ్ళు ఎవరో పంపించలేదు, ఎందుకంటే ఈ కాలంలో ఎట్లా ఉందని అంటే ఒకవేళ వాళ్ళు పంపించినా వెంటనే వాట్సాప్ మెసేజ్ ఏదో పెడుతున్నారు, మీకు లెటర్ ఏదో పంపుతున్నాం, లేకపోతే ఫలానా ఆడ ద్వారా ఏదో ఫలానా వస్తువు పంపుతాం అని చెప్పి చెప్తారు, ఎందుకంటే తెలిసిన సర్కిల్ అంతా అట్టా జరుగుతుంది. ఒకవేళ మనం ఏమన్నా వస్తువు కొన్నాం అనుకోండి, అది మనకు తెలుస్తుంది ఎప్పుడు వస్తుంది ఏంటంటే, ఇప్పుడు అమెజాన్ ఇంకోటో ఫ్లిప్కార్ట్ వీటిలో కొనుక్కుంటే అది వెరీ క్లియర్గా మనకి తెలుస్తూ ఉంటుంది. ఈ కామర్స్లో కొనుక్కున్నప్పుడు అవి ఏమీ జరగకుండా సడన్గా ఒక అర్ధరాత్రి లేకపోతే పొద్దున్నే ఫోన్ చేసేసి మనకి ఇది ఉందనంటే అది జరగదు. ఏదో టెర్రరిజం లాంటి వాటికి తప్ప, టెర్రరిజం అని అంటే అసలు ఫలానా మనం తెలిసిన వాళ్ళు ఎవరు ఏంటని మనకు 4 క్వశ్చన్లు అడగానే తెలిసిపోతుంది. ఎవరో ఏదో ఒక పేరు చెప్పి పాకిస్తాన్ అతను మీ పేరు చెప్పాడంటే నా పేరు చెప్తే మనం ఏం చేయలేం కదా. సో అందుకని దాని గురించి అసలు కంగారు పడాల్సింది ఉండదు. కాకపోతే ఇప్పుడు నాకు ఒకటి ఆశ్చర్యంగా ఏంటంటేనండి, డిజిటల్ అరెస్ట్ మీద ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరూ కూడా అసలు చదువు సంధ్య లేని వాళ్ళు కాదు. ఉద్యోగం చేసి మధ్యతరగతి వాళ్ళు లేకపోతే మంచి అఫీషియల్స్ వాళ్ళు ఉద్యోగం చేసి వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు లేకపోతే ఇంకా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ మీద పడ్డారు. అది వీళ్ళు ఎట్టా నమ్మారు అనేది
1: అవగాహన ఉన్న వాళ్ళే చాలా మంది దీని బారిన పడుతున్నారు.
0: అది ఎందుకు జరుగుతుందని నాకు ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఒకవేళ ఎవరినైనా ఏమైనా చేసినా పక్కన ఎవరినా ఉంటే ఇదిగో ఇట్లా చేస్తున్నారు అసలు ఇంటర్నెట్లో ఎతకండి అని అన్నా ఫోన్ తీసుకుని, ఇప్పుడు దాదాపు మనకి 50 నుంచి 55 కోట్లు మొబైల్ ఇంటర్నెట్ కనెక్షన్స్ ఉన్నాయండి. పట్టణ ప్రాంతాల్లో అయితే చాలామంది దగ్గర ప్రతి కుటుంబంలో ఉంటుంది, ప్రతి కుటుంబంలో 2-3 ఫోన్లు కూడా ఉంటాయి. సో వాటన్నిటికీ అంతర్జాలం కనెక్షన్ అయితే ఉంటుంది. మరి అయినప్పటికీ ఎందుకని చూసుకోలేకపోతున్నారు, ప్రతిదీ గూగుల్లో ఎత్తుకుతాము లేకపోతే ఎక్కడో ఇంటర్నెట్లో ఎత్తుకునేటప్పుడు ఇది ఎందుకు జరగట్లేదు అనేది ఉంటుంది. సెకండ్, ఇంకోటి ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సిబిఐ లాంటి సంస్థలు ప్రతిదానికి రావండి. అసలు సిబిఐ కనుక ఒక ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయాలి లేకపోతే సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో చేయాలంటే కొన్ని రకాల క్రైమ్స్ మాత్రమే చేస్తారండి, అంతర్జాతీయ కానీ లేకపోతే అంతర్రాష్ట్రానికి సంబంధించినవి కానీ, అది కూడా కోర్టు ఆర్డర్లో లేకపోతే గవర్నమెంట్ ఆదేశిస్తేనే చేస్తారండి. దేనికి పడితే దానికి వాళ్ళు వాళ్ళకు వాళ్ళు తీసుకుని టేకప్ చేసుకుని చేయటం అనేది ఏదో కంప్లైంట్ ఉండాలి. కంప్లైంట్ ఎవరి మీద గనక ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు మొట్టమొదట మన చట్టంలో ఉంది ఏంటంటే అవతల వాళ్ళకి ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇవ్వబడిందో వాళ్ళకి అసలు కమ్యూనికేట్ చేయాలి, నోటీస్ లాంటిది పంపాలి. ఆ నోటీసులో అసలు ఎవరు మీరు ఫలానా వాళ్ళు మీ మీద ఈ అభియోగాలు ఉన్నాయి, ఫలానా వాళ్ళు ఇచ్చారు లేదా పేరు పేపకపోయినా మీ మీద ఈ అభియోగాలు ఉన్నాయని చెప్పాలండి. అరెస్ట్ చేసేటప్పుడు కూడా మనకి సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అంటారు. గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అనేది అది లిఖిత పూర్వకంగా ఇవ్వాలి, లేకపోతే అసలు అరెస్ట్ చెల్లదు. సో ఫోన్ చేసేసి మీరు రండి మీరు పలానా చోటకి రండి అంటే అది కరెక్ట్ కాదు, దాంట్లో ఏదో అనవసరమైన విషయాలు ఉన్నాయి అనేది మనం గుర్తించాల్సిన అవసరం ఉందన్నమాట.
1: సార్, పోలీసులు లేదా ఇతర ప్రభుత్వ అధికారులుగా నేరగాళ్లు నటిస్తూ వీడియో కాల్స్ ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారు, మరి ఈ సందర్భంలో వారు ఏ నకిలీ ఆధారాలు చూపిస్తారంటారు?
0: అసలు ఆధారం అనేది ఉండదండి, ఏదో కాగితం చూపించి ప్రింట్ చేసి తీసుకొచ్చి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రింట్ చేస్తారు. మనం కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం విజయవాడ పోలీస్ ఉంది, విజయవాడ పోలీస్ వెబ్సైట్లోకి వెళ్ళామనుకోండి లోగో ఉంటుంది, ఆ లోగో తీసి కాపీ చేసి పేస్ట్ చేసి దాని మీద ఇంకొక ఫోటోషాప్తో ఒక డాక్యుమెంట్ ఒకటి తయారు చేసేసి మనం పెడితే అది ఉండదు. ఒకటి మనం చూసుకోవాలి చట్టపరంగా ఏంటంటే ఒక వారెంట్ ఇచ్చినప్పుడు అసలు ఏంటి, ఎందుకు ఇస్తున్నారు, ఎవరు ఇస్తున్నారు, కంప్లైంట్ ఎవరు ఇచ్చారు, వాళ్ళ తండ్రి పేరు, అటువంటి అన్ని డీటెయిల్స్ ఉంటాయి. అసలు అఫెన్స్ ఏంటి, మీరు తప్పు ఏం చేశారంటున్నా. ఒకవేళ నా మీద వారెంట్ ఇష్యూ అయిందని అంటే ఆ వారెంట్లో డీటెయిల్స్ కొన్ని ఉండాలండి. ఆ ఎఫ్ఐఆర్ కాపీ వారెంట్తో పాటు పంపించకపోయినా ఒకవేళ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు ఇదిగో మిమ్మల్ని ఫలానా కారణాల వల్ల మేము అరెస్ట్ చేస్తున్నాం, మీ ఫలానా సెక్షన్లు ఉన్నాయి అనే ఇదే ఉండాలి. లేకపోతే మీరు అన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాం అనొచ్చు కానీ వెళ్ళాలనే లేదండి, వాళ్ళు తీసుకొచ్చి చూపించి తీసుకొస్తే అప్పుడు మనం వెళ్ళాల్సిన బాధ్యత ఉంటుంది, పోలీస్ నోటీస్ వస్తుంది. సో డాక్యుమెంట్ అనేది ఫోటోషాప్ చేసి ఇచ్చింది ఫోన్లో చూపించేసే కానీ ఉండదండి, అది మనం నమ్మశక్యంగా ఉండదు. ఒకవేళ ఉన్నా మనం వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే మన లాయర్ని కాంటాక్ట్ చేసి వకీలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా తీసుకెళ్ళచ్చు. తీసుకెళ్ళినప్పుడు కారణాలు చెప్పాలండి, చెప్పకుండా వస్తే ఉండదు. సో ఆధారాలు ఉన్నాయి అని అంటున్నారంటే ఆధారాలు డిజిటల్ డాక్యుమెంట్స్ మీద కుదరదండి.
1: సార్, అలాగే డిజిటల్ అరెస్ట్ ద్వారా మోసం చేసే సందర్భంలో ప్రభుత్వ ఏజెన్సీల పేర్లను కూడా వినియోగిస్తారా, లేదా దీనిపై కూడా మా శ్రోతలను కొంచెం అప్రమత్తం చేయండి?
0: ప్రభుత్వ సంస్థల పేర్లు చెప్పకపోతే ఎవరు నమ్మరండి, ఎందుకంటే మనకి దాదాపు అందరికి చిన్నపిల్లడప్పటి నుంచి మనకి తెలిసింది ఏంటంటే ఏమైనా చేస్తే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారనేది మనకి అందరికీ పిల్లలకున్నా చెప్తా ఉంటాం. సో అది అందరికీ అలవాటు అయిపోయింది కాబట్టి వ్యవస్థలో పోలీస్ అనే పేరు వాడకపోతే ఎవరికి భయం కానీ లేకపోతే అసలు ఆలోచన కూడా ఉండదు, అందుకని కంపల్సరీగా వాడతారు. కాకపోతే మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పోలీస్ సంస్థ అంటే మనకి చుట్టుపక్కల ఉన్న పోలీస్ సంస్థ ఒకటి, ఇప్పుడు సిబిఐ. మనం మామూలుగా ఒక ఉద్యోగస్తులు లేకపోతే రిటైర్ అయిపోయిన వాళ్ళు అసలు మన మీదగా సిబిఐ ఎందుకు వస్తుందనే ఆలోచన ఉండాలండి. ఎన్నో ఏళ్ల తర్వాత రిటైర్ అయిన తర్వాత సిబిఐ అసలు రాదు, రావాల్సిన అవసరం ఉండదు, ఉన్నా దానికి ప్రొసీజర్ చాలా ఉంటుందండి. ఇప్పుడు ఎప్పుడైనా సరే కోర్టు ఒకళ్ళని ఫలానా టైంకి మీరు హాజరవ్వండి అని చెప్పి సమన్స్ అంటాం అన్నమాట, మనం అది కనుక పంపించినప్పుడు దాంతో పాటు ఏంటంటే కోర్టు రాజముద్రతో పాటు మనకి ఒక డాక్యుమెంట్తో మీరు ఫలానా కోర్టు నుంచి ఫలానా ఏరియాలో ఉన్న కోర్టు ఫలానా కేసు, ఇప్పుడు సివిల్ కేసు అయితే సివిల్ కేసు, క్రిమినల్ అంటే క్రిమినల్, అది మీకు ఫలానా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, ఆ కంప్లైంట్ కాపీ కూడా పెడతారండి. కంప్లైంట్ కాపీ వాళ్ళు వేసిన పిటిషన్ పెట్టి కోర్టు ఫలానా రోజున మీరు 10 మీరు కానీ మీ తరపున ఒక న్యాయవాది కానీ రండి, హాజరవ్వాల్సిన పరిస్థితి హాజరవ్వాలి, లేదంటే మేము యాక్షన్ తీసుకుంటా ఉంటారు. మీ తరపున న్యాయవాది అని అంటే ఏంటంటే మనం వకాలత్ ఇస్తాం, వకాలత్ అనేది ఏంటంటే ఒక పవర్ ఆఫ్ అటార్నీ లాంటిది, అంటే నా తరపున ఫలానా అతను వచ్చి హాజరవుతాడని. ఒకవేళ అది సివియర్ అనుకోండి అప్పుడు మళ్ళీ ఇది ఫలానా రోజు మీరే వచ్చి హాజరవ్వాలని అంటారు. కేవలం కొన్ని కొన్ని అంశాలు కొన్ని కొన్ని క్రైమ్స్కి మాత్రమే పోలీసు వాళ్ళు వితౌట్ వారెంట్ అరెస్ట్ చేయొచ్చు. సీరియస్ క్రైమ్స్ అంటే 7 ఏళ్ళు 10 ఏళ్ళు జైలు శిక్ష పడి లేకపోతే ఉరి శిక్ష పడి మర్డర్ లాంటి అటువంటివి ఉంటాయి, వాటిల్లో మనకి సంబంధం లేదంటే ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళు 10 ఏళ్ల క్రితం రిటైర్ అయిన వాళ్ళు వాళ్ళు వెళ్ళి ఎక్కడో మర్డర్ చేశారు దాని గురించి రమ్మని అనేది జనరల్గా ఉండదండి, ఎందుకంటే అసలు ఎక్కడ జరిగింది ఏంటి అనేది ఉంటుంది. సో అనవసరంగా లింకులు లాంటివి క్లిక్ చేసి చాలా చోట్ల దేవత ఇప్పుడు డబ్బులు పోయినాయి అనేవాళ్ళు ఎందుకు పోయినాయి అని అంటే నేను ఏదో వాట్సాప్లో లింక్ వచ్చింది అది క్లిక్ చేశాను
1: క్లిక్ చేశాను అంటారు.
0: ఆ లింక్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటని వెరిఫై చేసుకోవటానికి ఉంటుంది. ఇప్పుడు సడన్ గా మీకు డబ్బులు వచ్చినాయి అంటే అసలు నాకు నేను లాటరీ టికెట్ కొనకుండా నాకు లాటరీలో డబ్బులు ఎట్టా
1: ఎలా
0: గెలుస్తాను.
1: వస్తుంది?
0: అది అటువంటి కొన్ని బేసిక్ జాగ్రత్తలు, డబ్బులు వచ్చేస్తాయి లేకపోతే మీరు 1000 రూపాయలు పెడితే 10,000 వస్తాయి, ఇదిగోండి అప్లై చేయండి ఫామ్ ఫిలప్ చేయండి అని చెప్పి లింక్ వస్తే 1000 రూపాయలు పెడితే 1000 రూపాయలు రావటం లేకపోతే 10 రూపాయలు వడ్డీ 20 రూపాయలు వడ్డీ అనేది రావటం అనేది అసంభవం అండి. వ్యాపారంలో అంత డబ్బులు ఉండవు, ఎవరు ఇవ్వలేరు.

0: అవును.
1: ఒకవేళ ఒక నెల వడ్డీ ఇచ్చినా అసలు అయితే రాదనేది ఆలోచనలు పెట్టుకోవాలి. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అసలు ఆ సంస్థ చేసే కార్యక్రమాల్లో, వాళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్లు, మనం ఏమన్నా ఎక్కడైనా ఇన్వాల్వ్ అయి ఉన్నామా? ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐ వస్తారు, లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ మనీ లాండరింగ్కి వస్తారండి. మనీ లాండరింగ్ అంటే లార్జ్ అమౌంట్స్ ఆఫ్ మనీ ఎక్కడైనా ఇల్లీగల్ ట్రాన్స్ఫర్ జరుగుతున్నా అటువంటి వాటికి వస్తారు, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అని. అవి ఎక్కడ మనం ట్రాన్స్ఫర్ చేయనప్పుడు మన అన్ని బ్యాంకింగ్ ఛానల్ ద్వారా వెళ్ళేటప్పుడు
0: అవును.
1: వాళ్ళు వచ్చి మన ఇన్వెస్టిగేషన్ రమ్మంటామని కుదరదండి. సో ఒకవేళ కనుక మన దగ్గర ఏమైనా ఇల్లీగల్ మనీ ఉన్నట్టయితే, రాకూడదు కరప్షన్ లాంటి అటువంటి వాటితో ఉన్నట్టయితే, అప్పుడు వాళ్ళు భయపడాలి. కానీ లేకపోతే మామూలు వాళ్ళు భయపడాల్సిన అవసరం ఉండదు, అసలు
0: అవును.
1: దాన్ని అసలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి.
0: సార్, డిజిటల్ అరెస్ట్ మోసానికి గురవుతున్నామని మనకు అనుమానం వస్తే దానిని మనం ఎలా గుర్తించాలి? అలాగే ఎటువంటి సంకేతాలను ప్రజలు గమనించాలంటారు?
1: ఏం లేదు, స్క్రీన్ షాట్ తీసుకోవటం, డిజిటల్ అరెస్ట్ నంబర్ నోట్ చేసుకోవటం. అసలు డిజిటల్ అరెస్ట్ కాన్సెప్టే లేదనండి. చాలాసార్లు ఫోన్లు వస్తాయండి, ఇప్పుడు మేము పలానా ఎస్బీఐ నుంచి చేస్తున్నామని. ఒకటేనండి, ఇప్పుడు మొట్టమొదట మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు బ్యాంకు గురించి నుంచి ఫోన్ వచ్చింది అన్నారు, బ్యాంకు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఒక బ్యాంక్ ఏదైనా నా అకౌంట్ కనుక ఆ బ్రాంచ్లో లేకపోతే ఆ బ్యాంక్ అసలు నాకు ఎందుకు ఫోన్ చేస్తుందనేది ఉండాలి. మీకు లోన్ ఇస్తాం అనేటువంటి, లేకపోతే క్రెడిట్ కార్డు ఇస్తాం, క్రెడిట్ కార్డు ఇస్తాం అన్న మీ ఆధార్ నంబర్ చెప్పండి అన్న. ఒక బ్యాంక్ వాళ్ళు కనుక ఫోన్ చేసినప్పుడు మన నిజంగానే బ్యాంక్ పనితో చేసినట్టయితే వాళ్ళ దగ్గర ఆ కంప్యూటర్లో వాళ్ళ ముందే మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి.
0: అవును.
1: సో చాలాసార్లు ఫోన్ వస్తున్నప్పుడు నేను అడుగుతాను, మీ దగ్గర ఉంటుంది కదా, మీ సిస్టంలో ఉంటుంది కదా, మీ కంప్యూటర్లో ఉంటుంది కదా, మీరు చెప్పండి నా డోర్ నెంబర్తో సహా చెప్పండి. వాళ్ళు నిజంగానే మాట్లాడాలనుకుంటే మనకి చెప్తారు, సో పలానా డోర్ నెంబర్, మా నా పిన్ కోడ్ ఏంటి, ఎప్పుడు ఓపెన్ చేశాను బ్యాంక్ అకౌంట్, ఇవన్నీ డీటెయిల్స్ చెప్తారు. అవి మనం చెప్పుకుంటే వాళ్ళు నోట్ చేసుకున్న తర్వాత ఇంకొకళ్ళు ఫోన్ చేసి ఇదిగో మీ డీటెయిల్స్ ఇవి, మీరు ఇట్లా ఓటీపీ వస్తుంది ఇవ్వండి అటువంటి చెప్పి తీసుకుని ట్రాన్సాక్షన్ చేసుకుంటారు. కానీ లేకపోతే అసలు వేరే బ్రాంచ్ వాళ్ళు బ్యాంకుకి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. రెండోది ఏంటంటే బ్యాంకు వాళ్ళు ఎప్పుడు కూడా మన పిన్ నెంబర్ అడగరు, క్రెడిట్ కార్డ్ నెంబర్ అడగరు, డెబిట్ కార్డ్ నెంబర్ అడగరు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడగరు, లేకపోతే కస్టమర్ ఐడి నెంబర్ అడగరు. ఎందుకంటే అవన్నీ వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంటాయి కాబట్టి. సో మీకు ఏం కావాలి, లేకపోతే మీరు పలానా చెక్ ఇచ్చారు ఆ చెక్లో సిగ్నేచర్ తేడా వచ్చిందో లేకపోతే ఇంకోటి అని వాళ్ళకి ఉన్న ప్రాబ్లం వెంటనే చెప్తారు. మేము పలానా
0: కేవైసీ అప్డేట్ చేయించుకోవాలి ఇలాంటి వాటికి కాల్స్ చేస్తారు.
1: ఇది లేకపోతే వాళ్ళు చెప్పిన కేవైసీ అప్డేట్ చేయాలని మళ్ళీ రండి అండి, వెళ్ళి బ్రాంచ్కి వెళ్ళి చేసుకోవచ్చు. సో అటువంటి జాగ్రత్తలు మనం బేసిక్ కొన్ని కొన్ని అంశాలు మనం ఏంటంటే ఎవరో ఫోన్ చేయగానే మనం అన్నీ చెప్పేసుకుంటా వెళ్తే ఇబ్బంది పడతాం. అందుకని ఏంటంటే ఫోన్ అవతలాళ్ళు మనకు తెలియనప్పుడు, తెలియని నంబర్ నుంచి వచ్చినప్పుడు ఇంకా జాగ్రత్త తీసుకోవాలండి. ఆ జాగ్రత్తలు అనేవి తీసుకోకపోతే ఎప్పుడు ఇబ్బంది వస్తూనే ఉంటుంది. దానికి ప్రభుత్వం ఏం చేయలేదండి, ఎందుకంటే ఇన్ని కోట్ల మంది జనాభా మీద వాళ్ళు, ఎందుకంటే మనం ఏమాటికమాటి ఇటువంటి అన్ని అంశాల్లోనూ ప్రతి చోట కూడా ఏ సందర్భంలో అయినా సరే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న సీనియర్ వ్యక్తులు కానీ, లేకపోతే ఆఫీసర్ క్యాడర్లో ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే గవర్నమెంట్ కానీ, అడ్వర్టైజ్మెంట్లు కానీ అన్నీ వస్తున్నాయి. అయినప్పటికీ ప్రజలు ఇంకా మోసపోతున్నారని అంటే ఎందుకు అని చెప్పి వీళ్ళు ఇన్క్విజిటివ్నెస్లో వెళ్ళిపోయి చేయటం తప్ప ఏమీ లేదని నేను అనుకుంటాను. ఎందుకంటే అసలు మామూలుగా ఎవరన్నా వచ్చి మన ఏమన్నా అంటేనే మనం ఎందుకు బెదిరిస్తున్నాం అని చెప్పి అడిగే సందర్భం ఉంటుంది. మరి వీళ్ళు ఎవరో ఫోన్ చేసి మేము పలానా డిపార్ట్మెంట్, ఇప్పుడు ఏ స్టేషన్ నుంచి చేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తాను, అసలు నాకు సంబంధం లేని స్టేషన్ అనుకోండి. ఇప్పుడు జనరల్గా ఏమంటారంటే వీళ్ళు సిబిఐ ఏదో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎప్పుడు ఎవరికి ఫోన్
0: చేయలేదు,
1: వాళ్ళకి అసలు ప్రజలతో పని లేదు, ప్రజలతో డైరెక్ట్గా ఉండదండి. కమిషనర్ ఆఫీసు వాళ్ళు ఎవరు ఫోన్లు చేయరు, వాళ్ళకి అంత అవసరం లేదు. ఎందుకంటే అవసరమైతే ఆ స్టేషన్ నుంచి మనిషి వస్తాయండి, ఏదైతే పోలీస్ స్టేషన్ పరిధి ఏదైతే ఉంటుందో. నిజంగానే మన మీద ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేయాలనుకుంటే ఆ పోలీస్ కానిస్టేబుల్ ఎవరునో లేకపోతే వాళ్ళు ఫోన్ చేసి ఏమంటే మీరు పలానా టైం స్టేషన్కి రండి అంటారు. అంతేగాని మీరు ఇంట్లో కూర్చుని మాకు ఇవన్నీ బయట వెళ్తే ఎవరితో కాంటాక్ట్ చేయకూడదు, మా నంబర్ నుంచి ఫోన్ రాగానే మీరు ఎత్తాలి, ఇటువంటి ఎప్పుడు చెప్పరండి.
0: సార్, ఒకవేళ ఎవరైనా పొరపాటున డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసానికి గురైతే వెంటనే ఎటువంటి చర్యకు ఉపక్రమించాలో కూడా తెలియచేయండి. అలాగే ఏ అధికారులకు ఫిర్యాదు చేయాలో అవగాహన కల్పించండి.
1: అది అంతర్జాలంలోనే మనం సైబర్ క్రైమ్ స్టేషన్స్ ఉంటాయండి, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అయితే మనకి cybercrime.gov.in అనేది ఉంటుంది, దాంట్లో వెంటనే నేషనల్ లెవెల్ పోర్టల్ అది ఇవ్వచ్చు. లేదంటే మనకి ఎక్కడికక్కడ ఏ స్టేట్ పోలీస్ స్టేషన్ పోలీస్ వెబ్సైట్లో వాటిలో మనం వెంటనే ఇవ్వచ్చు అండి. ఒకవేళ ఫోన్ నెంబర్ వచ్చి పలానా ఇది మేము ఇట్లా డిజిటల్ అరెస్ట్ చేస్తాము కానీ కట్ చేసి వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పడం అనేది అది అన్నిటికన్నా ఉత్తమమైన పని నేను అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళకి అవకాశం ఇచ్చి మళ్ళీ మన గురించి ఏ డీటెయిల్స్, మీరు ఎక్కడ ఉంటున్నారు ఏంటి, మన అడ్రస్ అనేది మాత్రం, ఆధార్ నంబర్లు లేకపోతే ఈమెయిల్ అడ్రస్లు ఇటువంటి అన్ని ఎవరన్నా ఫోన్ చేసి మీరు ఎక్కడ ఉంటున్నారు ఏంటి అనేది అడిగితే చెప్పకపోవటం అనేది మంచిదండి. ఎందుకంటే అడ్రస్ అని చెబితే మళ్ళీ వాళ్ళు మేము మనిషిని పంపుతున్నాం.

0: మాది ఇది అని చెప్పి
1: అవును,
0: మామూలు మఫ్టీలో వస్తారని చెప్పి చెప్పి
1: అలా కూడా భయపెట్టే అవకాశం
0: కిడ్నాప్లు
1: ఉంది
0: చేసే అవకాశాలు ఉంటాయి.
1: సార్. చివరగా, ఈ రకమైన సైబర్ మోసాల నుండి ప్రజలను రక్షించడానికి ప్రభుత్వం, బ్యాంకులు ఎటువంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలంటారు?
0: ఒకటి నేను అనుకోవటం ప్రభుత్వానికన్నా ఎక్కువ ప్రజలకి ఉంటుందండి, ఎందుకంటే ఈ అంశం ఇప్పుడు సమస్య ఎక్కడి నుంచి వస్తుందని అంటే బ్యాంకులు కూడా ఇటువంటి వాటిల్లో వాళ్ళు జాగ్రత్త పడుతున్నారండి. ఎందుకంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ ఇవి అడుగుతారు. పాన్ కార్డు లేదంటే కనీసం ఇప్పుడు జన్ధన్ అకౌంట్ లాంటి అంటే ఫోన్, ఆధార్ నంబరు, మొబైల్ నంబరు, ఆధార్
1: ఇవన్నీ
0: నంబర్
1: లింక్ అయి
0: అవసరం,
1: ఉంటాయి.
0: ఫోటో ఉంటుంది.

0: ఇటువంటి వాటిలో వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు. ఎందుకంటే మనం వాటి గుర్తు పెట్టుకోవాల్సింది, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ అడుగుతారు. పాన్ కార్డు లేదంటే కనీసం ఇప్పుడు జన్ధన్ అకౌంట్ లాంటి అంటే ఫోన్, ఆధార్ నంబరు, మొబైల్ నంబరు, ఆధార్
1: ఇవన్నీ
0: నంబర్
1: లింక్ అయి
0: అవసరం,
1: ఉంటాయి.
0: ఫోటో ఉంటుంది, అడ్రస్ ఇవ్వాలి, అడ్రస్ ప్రూఫ్ ఇవ్వాలండి. సో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ కేవైసీ నామ్స్ అనేది, నో యువర్ కస్టమర్ నామ్స్ అనేది వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తున్నారండి బ్యాంక్ వాళ్ళు. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ మూలాన కంపల్సరీగా మన బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులు జమ అయినా ఏదన్నా డెబిట్ అయినా మనకు వెంటనే మెసేజ్ వస్తుంది. చివరి 15 రూపాయలు 20 రూపాయలు జమ అయినా దాంట్లో నుంచి డిడక్ట్ చేసినా ఏదన్నా తీసినా మనకి మెసేజ్లు వస్తున్నాయి. సో బ్యాంక్ వాళ్ళు చేయాల్సిన అంతకన్నా ఎక్కువ చేయలేరండి. ఎందుకంటే అన్ని కోట్ల కస్టమర్లకి, వినియోగదారులకి వాళ్ళు చేయాలని అంటే అన్ని కోట్ల అకౌంట్లు ఉన్నాయండి. ఆ కోట్ల అకౌంట్లు అందరికీ అన్ని చూడటానికి ఉండదు, జనరల్గా వాళ్ళ సిస్టమ్ ఏంటని ఉంటుంది. సో ఆ సిస్టమ్ ప్రకారం వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. ప్రభుత్వం దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా ప్రభుత్వం ఎప్పుడు కూడా ఏంటంటే ప్రజలకి జాగ్రత్త తీసుకోండి అని చెప్పగలదు. అట్లాగే ఒకవేళ ఇబ్బంది వస్తే మీరు పలానా చోటకి వెళ్ళి మీ బాధ ఏంటో చెప్పండి, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే సైబర్ క్రైమ్ పోర్టల్లో కానీ అంతర్జాలంలో కానీ మీరు కంప్లైంట్ ఇవ్వండి, పలానా మేము చూస్తామని చెప్పచ్చు. కాకపోతే ఇప్పుడు ఎట్టా ఉంటుందంటేనండి, ఈ డిజిటల్ క్రైమ్స్ లాంటి క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ కానీ లేకపోతే డిజిటల్ అరెస్ట్లు కానీ ఒక చోట ఉండేవాళ్ళు రేపు పొద్దున అదే చోట నుంచి చేస్తాడని ఉండదు. ఒకటి ఏంటంటే అంతర్జాలంలో నుంచి వచ్చేటప్పుడు ఇటువంటి వాడేటప్పుడు వాళ్ళని ఎట్టా ట్రాక్ చేయాలనేది చాలా కష్టమైన పని. ఇవాళ హైదరాబాద్ నుంచి చేసిన వాళ్ళు రేపు పొద్దున విజయవాడ వచ్చి ఆ ముఠా మూవ్ అవ్వచ్చు, అది సులభంగా మూవ్ అవుతుంది వాళ్ళకి, అది పెద్ద కష్టం కాదండి. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఎంతో కొంత చదువు ఉన్నాళ్ళు, నాకు చట్టం గురించి తెలీదు అని అంటాం అనేది అసలు ఉండదండి, చట్టంలోనే అది కుదరదు. అట్టని అన్ని చట్టాలు మనకు తెలియాలని కాదు, మనని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సినవి ఏంటి, ఇప్పుడు బ్యాంకులు ఏం చేయాలి, మన కస్టమర్ సర్వీస్ ఏంటి, వాళ్ళు తీసుకునే ప్రికాషన్స్ ఏంటి, లేదా మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి. నా ఉద్దేశం అయితే మాత్రం బ్యాంక్ అకౌంటు, ఆధార్ నంబర్కి లింక్ అయిన ఫోన్ నంబర్లు ఎక్కడ సర్క్యులేట్ చేయమాకు, అది బెస్ట్ అడ్వైజ్ ఉంటుంది. అంతకన్నా ఇంకా ఎందుకనంటే అది సెపరేట్గా ఉంటాయి, అసలు ఆ ఫోన్ నంబర్లు ఎవరికి తెలియదు అనుకోండి, కేవలం ఆ ట్రాన్సాక్షన్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే వచ్చి చేసుకుంటారు. అటానే ఆ ఫోన్ నంబర్కి ఒకే కాల్ వస్తుందని చెప్పేసి మన వాళ్ళు ఫోన్ నంబర్కి రాగానే నంబర్ డీటెయిల్స్ ఇవ్వడం కూడా మంచిది కాదు. సెకండ్ ఏంటంటే మన బ్యాంక్ అకౌంట్ యాక్సెస్ అనేది రెండు విధాలుగా ఉంటాయండి, ఒకటి నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు, ఫోన్ ద్వారా చేయొచ్చు, రెండు బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళి చేసుకో. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా బ్యాంక్ వాళ్ళు కూడా ఏమంటారంటే బ్యాంక్ బ్రాంచ్కి రండి అంటారు, ఎందుకంటే అక్కడ వెళ్ళి మనం చేసుకుని వాళ్ళు రిసిప్ట్ ఇస్తారు, ఇది ఫలానది అయిపోయింది, ఆ సిస్టంలో అప్డేట్ అవ్వగానే మనకి ఫోన్లో మెసేజ్ వస్తుందండి. సో అటువంటి మనం చూసుకోవటం అనేది మంచిది.
1: డిజిటల్ అరెస్ట్ గురించి ఎన్నో విషయాలు చాలా చక్కగా మా శ్రోతలకు తెలియజేశారు. ధన్యవాదాలు డాక్టర్ అనంత్ గారు.
0: ధన్యవాదాలు.
1: మీరు ఇంతవరకు డిజిటల్ అరెస్ట్పై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం విన్నారు. అతిథి డాక్టర్ ఎస్ అనంత్ గారు, ప్రముఖ ఆర్థిక రాజకీయ విశ్లేషకులు. పరిచయకర్త కె రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పాటల పలకి కార్యక్రమం తిరిగి కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో శ్రోతలు తమకు నచ్చిన పాట వినడానికి డైల్ చేయవలసిన టెలిఫోన్ నెంబర్లు 2727244, మరో నెంబర్ 2727288. ఇప్పుడు ఒక పాటని వినేద్దాం. ఈ అబ్బాయి చాలా మంచోడు చిత్రం నుంచి.

0: హలో, పాటల పల్లకి కార్యక్రమం అండి.
1: నమస్కారం మేడం.
0: నమస్కారం అండి.
1: కాకినాడ జిల్లా పరిషత్ మాట్లాడుతున్నాను.
0: మీ పేరండి?
1: రాజు అండి.
0: రాజు గారు, ఏ పాట కావాలి ఇప్పుడు?
1: ఆది సినిమా నుంచి పాట.
0: ఆది సినిమా నుంచి
1: నీ నవ్వులు తెల్లదనను.
0: సరేనండి, పాట వస్తుంది, వినండి.

0: హలో, పాటల పల్లకి కార్యక్రమం అండి.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు?
1: మేడం చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేందర్ రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నామండి. ఏ పాట కావాలండి ఇప్పుడు?
1: మేడం దేవుడు చేసిన మనుషు సినిమాలో టైటిల్ సాంగ్ కావాలి మేడం.
0: సరేనండి, మీరు కోరిన పాట వస్తుంది, విని ఆనందించండి.
1: ధన్యవాదాలు మేడం.
0: ఓకే, నమస్తే అండి.

0: హలో, పాటల పల్లకి కార్యక్రమం అండి.
1: హలో, నమస్కారం అమ్మా.
0: నమస్కారం అండి, మీ పేరు చెప్పండి.
1: నా పేరు కాకి అప్పారావు, చంద్రపేట తుమ్మలపల్లి వారి.
0: సరేనండి, ఏ పాట కావాలి ఇప్పుడు?
1: మాకు భక్త తుకారానికి సరి సరి ఒకరు పిలిచాను గడ సార్.
0: తప్పకుండానండి, వస్తోంది పాట, వినేసేయండి.

0: ఆటల పలికే కార్యక్రమంలో ఉన్నాం. తర్వాత హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: సుజాత నుంచి ప్రకాశ్ రావు మాట్లాడుతున్నాను మేడం.
0: ఏ పాట కావాలండి?
1: నాకు ఎంత బాగున్నది ఎంత బాగున్నది అందరాని చందమామ అందుతుంది. గోపాలు భూపాల్ సినిమా నుంచి ఇవ్వండి మేడం.
0: తప్పకుండానండి, మీరు అడిగిన పాట వస్తుంది, వినండి.

0: హలో, పాటలపల్లికి అండి.
1: నమస్కారం మేడం గారు.
0: నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి అండి?
1: అది విజయవాడ నుంచి మాట్లాడుతున్నానండి. రామకృష్ణ అండి నా పేరు.
0: రామకృష్ణ గారు, ఏ పాట కావాలి?
1: సరైనడు పాట కావాలండి.
0: ఏ పాట అండి? సరైనోడి నుంచి.
1: ఏ పాట వేసినా పర్లేదండి మేడం.
0: సరేనండి, మంచి
1: సరే
0: పాట వినిపిస్తాను, వినండి.
1: థ్యాంక్స్ అండి.
0: నమస్తే అండి.

0: హలో, పాటల పల్లకి అండి.
1: అవునండి మేడం గారు,
0: మీ పేరు చెప్పండి సార్.
1: దశరథ అండి, వైజాగ్ మధురవాడ.
0: ఏ పాట కావాలండి?
1: స్టూడెంట్ నెంబర్ 1లో పాట చేసిన పర్లేదండి.
0: సరేనండి, ఒక మంచి పాట వినిపిస్తా, వినండి.
1: ఓకే.

0: ఇంతవరకు పాటల పల్లకి శ్రోతలు కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో మంగళ మధురిమ సినిమా పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురిమ చలనచిత్ర గీతాల కార్యక్రమం వ్యాఖ్యానంతో శీర్షిక మంగళ మధురిమ.

ശുഭോദയം. అలా అన్నాం కదా అని సమయం ఏమి 6 గంటల దగ్గర కాదు, 11:50 అవుతూ ఉంటేను. ఇప్పుడు శుభోదయమా? ఎప్పుడూ శుభోదయమే. ఎందుకంటే మంగళకరమైన ధ్వని చెవిలో పడినప్పుడల్లా అది శుభోదయమే. పడిన ఆ సవ్వడి వాద్యం వినిపించకపోయినా వాదనం చెవుల్లోంచి మనసులో ఇంకి గుండె చప్పుళ్లతోటి ఎప్పట్లా ప్రతిధ్వనిస్తూ ఉన్న ప్రతి క్షణం కూడా మంగళ మధురిములు. మహారాజరాజశ్రీ శ్రోతలందరికీ కూడా అందాలని

వందలాది వందనాలు వందలు వందలుగా అందించేది వేలుతోటే. వేలంటే మరి సన్నాయి లేదా నాదస్వరం. మంగళధ్వని వినిపించే పరికరం మీద ఊపిరి ఆడుతూ ఉంటే, వేలు కదలాడుతూ ఉంటేనే కదా స్వర నీరాజనాలని. ఏ శుభకార్యమైనా సరే ముందిదే. ఆకాశం నుంచి ధ్వనించే ఉరుములు మెరుపుల డోలు చప్పుళ్లతో పాటు సన్నగా కనిపించే మెరుపు సన్నాయి పరికరంలా ఉంటే, చిటపట కురిసే చినుకులు సరిగమ పదనిసల్లాగా సవ్వడిస్తూ ఉంటే, ప్రకృతి నాదస్వర భరితమై నాద సంభరితమై రాగానందలహరిలో మనల్ని ఓలలాడిస్తూ ఉంటే, ఆహా కళ్యాణమయం, ఇది కచేరీ ప్రియం, వెరసి నాదస్వర కచేరీయే మధుర మధురిమలు అని

అనిపించకుండా ఉంటుందా, వినిపించకుండా ఉంటుందా? నాదస్వర వాద్యం నాగస్వరంగా మొట్టమొదట పిలువబడిన అనంతరకాలంలో ఆ నాగస్వరం ఆ ధ్వనియాలంకారంగా కాలక్రమేణా నాదస్వరం అయింది. సన్న సన్నని స్వరాలతో సొన్నాయి స్వరమెత్తితే

సన్నాయి నాదం. ఆకాశవాణికి ఆజ్యులు ఆరాధ్యులు అయిన సంగీత లక్షణకర్త మాలాంత్రపు రజనీకాంతరావు గారు, నాగస్వరం అంటే పాములు నాడించే వారి దేశీవాద్యానికి అనంతర కాలంలో అదే అనేకానేకమైన మార్పులతో వచ్చిన నాదస్వరం, ఇవన్నీ కూడా ఒకటే. ఎందుకంటే ప్రతిదీ పూజనీయమే, ప్రతిదీ మహారాజరాజ శ్రీరాజ పూజ్యమే. కాబట్టి ఆంధ్రుల వాగ్గేయకారుల చరిత్రలో ఆయన ఈ నాలుగు ముక్కలు రాశారు. నాగస్వర సుషిర సరన్ నాగవరాళ్యాది వివిధ నానారాగ ప్రాగల్భ్య ప్రకట ఫణాభోగములై ఉండజొచ్చే భోగీంద్రంబులని క్రీడాభిరామంలో ఈ నాగవరాళి నాగస్వరాళి ఇలాంటి రాగాలు, ఈ నాదస్వరం అదే సన్నాయిగా అచ్చతెనుగు. కేవలం నోట ఈ కొసను పెట్టుకుని ఆ చివర నుంచి నాదాన్ని ఉత్పన్నం చేయడం అన్నది సంగీత ప్రధానమైనటువంటిది. మరి నాగస్వరం ఎందుకైంది అంటే, దానికి ప్రాజ్ఞులు అనుభవజ్ఞులు చెప్పిన మాట ఏమిటంటే, ఈ కర్రభాగం పొడవుగా ఉండేదంతా పావులా ఉంటే అటు చివర పడగెత్తినట్టుగా ఉంటుంది కాబట్టి అందుకే అన్నారేమో అని. ఏమో ఏమోల మాట పక్కన పెడితే, ఓ పక్క సంగీతం వస్తూ ఉంటే ఆ లయకి శరీరంలో ప్రత్యణువు ప్రత్యక్షాభినయం అవుతూనే ఉంటుంది. అందుకే సన్నాయి రాగానికి ఓ చిన్నారి నాట్యానికి జత కలిసిందనుకోండి, అది శ్రవణ మధురిమ, నయన మనోజ్ఞం, వెరసి గానం రసాల యానము.

పెళ్ళైన సత్యనారాయణ వ్రతమైన ఏదైనా సభ అయినా ఎవరికైనా సన్మానమైనా సత్కారమైనా మంగళధ్వనిగా మారుమ్రోగేది సన్నాయి. పెళ్ళి అంటే శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా, సరే ఇన్నాళ్ళు మూఢం ముహూర్తాలు చూడం అని శ్రావణం అనగానే కళ్యాణం. ఈ కళ్యాణం వానలు పడలేదనుకోండి కప్పలకు పెళ్లి చేస్తారు. కప్పలకు పెళ్లి చేస్తే మరి మేళతాళాలు బాజాభజంత్రీలు ఇవన్నీ ఉంటాయి. ఏంటి ఏంటి ఏంటి ఉంటాయి, చెప్పుకున్నాం కదా ఆకాశం నుంచి చిటపట చినుకులు సరిగమలు ఇవన్నీ అవే వాద్యాలు. ఆ వాద్యాల మధ్య ఆ కప్పలకి పెళ్ళి అనే వైభోగపు నైవేద్యాలు. అంటే ప్రకృతిలో ప్రతిదానికి కూడా ఒకదానికొకటి జతపడి ఉంటాయి. ఆ జతపడ్డం వసంతం అనగానే కోకిల, కోకిలకి పెళ్ళైతే మరి సన్నాయి ఉండద్దేమిటి.

దక్షిణాది అంటే ఇటుపక్క తెలుగు, తమిళం, కన్నడం మాట్లాడే రాష్ట్రాల్లో నాదస్వరం అంటారు, సన్నాయని వింటాము. ఔత్తరాహికులు ఉత్తరాది వైపు వెళ్తే అక్కడ మనకి షహనాయి వినబడుతుంది. ఎలా అంటే దీనికి చిన్న కథ. పారసీక దేశానికి చెందిన పేరు, క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాలకి పూర్వపు శిల్పాలుగా బయటపడిన శిల్పాల్లో నాయి అనే వాద్యం ఉందిట. అక్కడ బయటపడిన శిల్పాలను బట్టి ఆ వాద్య స్వరూపం గొట్టంలా ఉండి దానికి 6 రంధ్రాలు ఉండి మొదట నాదస్వరంలాగే ఒక ఆకు లేదా పీక ఉండి మధ్యప్రాచ్య దేశాల్లో ఈ వాద్యానికి చాలా ప్రాధాన్యం ఉండేది. అక్కడ ప్రభువులు మన్నలు పొంది ఉత్సవ సమయాల్లో ప్రధానంగా ఉపయోగించేలాగా దీన్ని. అదే పారసీక దేశంలో ఉన్న నాయి వాద్యం సిరియా, తుర్కీ, గ్రీస్ లాంటి దేశాలకు కూడా వ్యాపించింది. బురా అవిసెన్నా అనే ఓ మేధావి ఈ షా ఈ నయి వాద్యాన్ని సంస్కరించి షెహనాయి అని, సెన్నాయి అని, మన పక్క వచ్చేసరికి సన్నాయి అని ఇంక అనడం లేదు. చక్కగా నేర్చుకుని మంగళవాద్యంగా మనం కూడా చాలా చాలా చాలా సందర్భాల్లో చాలా సమయాల్లో వింటూ ఉంటాం. చివురాకు సన్నాయి అవగాలేంది, కొమ్మ కొమ్మ ఒక సన్నాయి అవదు. అందుకేనేమో ఆ మాట నుండి ఆ నాదాల బాట పట్టి ఈ మాట పుట్టి ఇది పాటగా మారింది. మారితే

0: మనసులో ధ్యానాలు, మాటలో మౌనాలు మామూలు వాళ్ళకేమో కానీ అల్లిబిల్లి ఆటల పాటల ఆరితేరిన మల్లీశ్వరిలాంటి ప్రణయినికైతే మాత్రం మనసులో ధ్యానమే మాటలో గానం అవుతుంది. పైగా
1: రాణివాస పెళ్ళికి ఇస్తాయి
0: అని అంత వెటకారం ఆడేటటువంటి సొగసుగత్తే భావని కోతిని చేసి డోలు సన్నాయి వాద్యాలని ఎంచక్కగా గేయంలో ఇరికించి ఓ చిన్న బుజ్జి పాటగా సన్నాయి నొక్కులు నొక్కితే, అవును సన్నాయి నొక్కులు మన జీవితంలో వాడుతూ ఉంటాం, ఏదీ ధారాళంగా చెప్పకుండా ఆలోచిస్తూ ఆచి తూచి మాట్లాడడాన్ని ఈ సన్నాయి నొక్కులు చాలులే అమ్మా అనడం. పోనీ సన్నాయి నొక్కులు ఏమిటయ్యా తిన్నగా చెప్పు అనడం, మనం వినడం, అప్పుడప్పుడు మనం కూడా అనడం. సరే, ఇంతకీ ఆ కోతిబావకు పెళ్ళప్పుడు ఆ కోమలి అయిన మల్లీశ్వరి ఆ వాద్యాలు రెండింటిని, ముఖ్యంగా నాదస్వరానికి అదే సన్నాయికి పక్కన డోలు ఉండాలి, నాదం లయ ఈ రెండు కలగలిస్తే, ఆ కళ తెలిస్తే అవి ఎంత హృద్యంగా ఉంటాయి అన్నది మనం ప్రతిరోజు ఆకాశవాణిలో మంగళధ్వనిలో శుభోదయం అన్నప్పుడు వింటూనే ఉంటాం. ఆ నాదానికి పాట రూపం ఇచ్చామనుకోండి,

0: మల్లీశ్వరి సొగసరి గడసరి. ఆ కాలంలో హంపి విజయనగరాన్ని శ్రీకృష్ణదేవరాయలు పరిపాలిస్తున్న కాలంలో మంగళవాద్యంతో మారుమ్రోగేది హంపి అని మధురసాల్ని అటు వంపి రాయవాచకంలో రాశారు. 3 శతాబ్దాల ముందు వెలిసిన కాకతీయ సామ్రాజ్యం నాటి స్థితిగతులు తెలిపిన ఏకాంబరనాథుని ప్రతాపరుద్ర చరిత్ర మంగళ తూర్యరావములు అంది. అందులో నాదస్వరం ఉండే ఉంటుంది, వినే ఉంటారు. నాదస్వర విద్వాంసుడు పల్లవిని వాయించడం, పల్లవి ఏ తాళంలో ఏ కాల ప్రమాణంలో ఎన్ని అక్షరాల జాగా నుంచి మొదలవుతుందో, డోలు విద్వాంసులు అప్పటికప్పుడు ఆ తాళంలో ఆ ప్రమాణంలో అదే జాగాకి ముక్తాయి కానీ త్రికాలం ముక్తాయి కానీ వాయించి చూపిస్తే సభలోని పండితులకు సంతోషం. సంగీతజ్ఞులకు ముక్తాయి అంటే తెలుస్తుంది. మనలాంటి కొందరు మామూలు వారికి ముక్తాయిలం అంటే ఆ చివర వినిపించే వరసలు శ్రవణప్రయంగా ఉండడం, హాయ్ హాయ్ అనిపించడం. ఇదే ఆధునిక కాలంలో ఓ గడసరి అమ్మాయి సన్నాయితోటి తనను పోలుస్తున్న అబ్బాయి, సరేలేండి అతడికి ఈ కళలన్నీ అబ్బేయి అని అనుకుని అటే మొగ్గుతుంది. మనం కూడా అటే ఆ పాటే.
1: గడసరి అమ్మాయి నడుముక సన్నాయి, గడసరి అమ్మాయి నడుముక సన్నాయి, చేతి కంది చిలిపిగ కదిలినవే.

ఆ తకధిమి సంగతి డోలు చూసుకుంటుంది, సరిగమ సంగతి సన్నాయి పలుకుతుంది, మాధుర్యాన్ని చిలుకుతుంది. ఎప్పుడైనా నాదస్వరాన్ని వినడం కాకుండా చూసామనుకోండి, చూస్తే ఏమిటి, చూడడం చాలా కష్టం. ఎందుకంటే ఆ నాదం హాయిగా అలా చెవులు సోకుతూ ఉంటే ఈ నాదస్వరం ఆకృతి ఎలా ఉంది అనడం కన్నా నాదస్వరంలోంచి వచ్చే ఆ కృతి ఎలా ఉంది అని వినడానికే మనం శ్రద్ధ పెడతాం. ఆహా, ఒకసారి చూసామనుకోండి, చక్కగా ఒక పడుచుపిల్ల జడ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఉంటుందా? ఉంటుంది. ఎక్కడ బాబు, ఏ ప్రాంతంలో అంటే దానికి టూరిస్ట్ అవ్వక్కర్లేదు, వే టూరిస్ట్ అయితే అప్పుడు తెలుస్తుంది.

సన్నాయిలా ఉండే జడ అలా విసిరి ఇలా వెళ్ళిపోయింది అనుకోండి, జడ కొస విసురులకు గాలి తరగల్లోంచి సంపెంగ పూల ఘుమఘుమ సన్నాయిలోని సరిగమ పద పదమని పసచూపించే పద నిశ పదాలలో నిష, ఇవన్నీ కూడా ఆస్వాదించేసరికి పున్నాగు పువ్వు కనబడితే విచిత్రం ఏంటంటే ఆ పున్నాగు పువ్వు కూడా సన్నాయి ఏ ఆకారంలో ఉంటుందో అలాగే ఉంటుంది. ఏది ఒక పువ్వు కాదు, ఈ పాటను పట్టుకొని తోటలోకి వెళ్ళామనుకోండి అక్కడ

గోదావరి వరదకే ఉయ్యాల లూపుతుంది, సయ్యాటలాడిస్తుంది. పున్నాగప్పుల వాన ఎప్పుడైనా అనుభవిస్తే తెలుస్తుంది. అలా అలా ఆరారా మెత్తమెత్తగా స్పృశిస్తూ కమ్మకమ్మగా గాలిబాటు తెరచాటు నుండి ఆ లేలేత ఘాటు అలా ఊపిరి మీద పరిమళాల సంతకం చేస్తూ ఉంటే చిన్న చినుకులు కూడా మొదలయ్యే అనుకోండి, చిటపట చిరుకుల బేళం తడిపొడి తపరల తాళం అంటూ జోరు మీద మోగిందిట జోడు సన్నాయి మేళం. అందమైన అనుభవాలకు ఇదే ఏది ఆదితాళం? ఇది

మాఘమాసమే కానక్కర్లేదు, మేఘమాసం, అందులో ఏదో దాహమాసం అయితే అప్పుడు నాదస్వర రసకోశం తెరుచుకుంటుంది, కళ్ళలో పెళ్ళి పందెళ్ళు వేస్తుంది, సందళ్ళు చేస్తుంది, సన్నాయి సన్నగా మోగుతూ ఉంటే

సన్నాయి చల్లగా మ్రోగుతూ కళ్ళలో పెళ్లి పందిరి ఇంకా కనబడుతోంది. పెళ్లి పందిట్లోకి ఈ కళ్ళు కాళ్ళు వెళ్ళలేదు. ముహూర్తాలు చాలా రకాలుగా ఉంటాయి. పగటి ముహూర్తాలు అనుకోండి, అయినా నాదస్వరం వినిపిస్తూ ఉంటుంది. రాత్రి ముహూర్తాలు, మరీ అర్ధరాత్రి ముహూర్తాలు, తెల్లవారే వేళ, తెల్లవారడానికి ఇంకాసేపు అన్నాక పెళ్లివారి బస్సు వాహనమో బయలుదేరినప్పుడు, వెనకటి వెనకటి కాలంలో అయితే పల్లకీలో ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు మ్రోగదు నాదస్వరం. అది మ్రోగగానే 5 గంటలకి ముహూర్తం అనుకోండి, 2 గంటలకే నాదస్వర వాదనంతో పెళ్లివారు వచ్చారు, పెళ్లివారు వచ్చారని రేపేయడం, గబగబగబగబ లేచి పళ్ళు తోమేసుకొని ఆ పెట్టే కాఫీ కోసం ఆశగా చూడడం, ఒకప్పుడైతే గాడిపొయ్యిల పక్కన జారుగా చేసే ఉప్మా కోసం బాదవాకుల్లోనో అడ్డాకుల్లోనో పెట్టిస్తే అప్పటికి స్నానాధికాలన్నీ అయిపోవాల్సి అది ఊదుకుంటూ తినడం, కొత్త బట్టలు మేలిమి వస్త్రాలు ధరించి పెళ్లి పందిట్లోకి కాస్త ఎర్రబడిన కళ్ళతో

ఆ ఎరుపు గోరింటగా పారాణిగా వధువు, వధువుకు కూడా కడ్డు కాస్త మండుతున్నా లేపేశారని వరుణ్ణి చూడగానే అదో రకం ఆనందం, అతడికి కూడా ఏదో ఆహ్లాదం. ఏమి నెవరకు వచ్చో, ఏ తలపోతల్లోనో తలంబరాలుగా కురేయడానికో ఎప్పుడైనా ఆ నాదస్వరం అలా మ్రోగుతూనే ఉండాల్సిందే.

అచ్చట్లు ముచ్చట్లు ఆ చప్పట్లు ఎప్పట్లా ఎప్పటెప్పటికైనా అవి మామూలే మామూలే కదా అని వదిలేయడానికి వీలు లేదు. ఎవరి మామూలు వాళ్ళకు ఉంటాయి కదా. ఇంతకీ పున్నాగ తోటల్లో విన్న సన్నాయి ఈ ముచ్చట కూడా అయితే వెన్నెల్లో వినబడిందనుకోండి ఎలా ఉంటుంది? తినబోతు రుచి వినబోతు పాట గురించి.

వెన్నెల్లో సన్నాయి వినే వరుడు, ఆ వెనకనే అమ్మాయి కన్నుల్లో మరుడు, మధ్యలో మనం ఎందుకు? తెలతెలవారే సమయం వచ్చేసరికి ఎంత సన్నాయి సాన్నిధ్యమైనా దైవం చెంత మ్రోగవలసిందే. నల్ల చందనంతో చేత, ఏపికర్రతో కూడా దాన్ని తయారీ, 2.5 అడుగుల పొడవులో గుండ్రంగా పైనుండి కిందకి ముక్కోణాకారంలో ఉండి, సన్నగా కింది భాగం వెడల్పుగా ఉండి, పీకను లేదా ఆకు అంటారు, అది అమర్చడానికి వీలుగా ఒక గుండ్రని రంధ్రం, దాన్ని కంఠంతో అంటే కండె జతచేసి రంధ్రంలో ఉంచి నోటి ద్వారా గాలిని పూరిస్తూ మ్రోగించడం. ఆకుని నోట పెట్టుకున్నప్పుడు పెదాల ఒత్తిడికి రంధ్రం మూసుకుపోతుంది. దాన్ని వేరు చేయడానికి దంతపు కడ్డీలు ఉపయోగిస్తారు. దాదాపు 1.25 అంగుళాలు ఈ దంతపు కడ్డీ, 2.5 అంగుళాల పొడవు. ఇంత నిర్మాణం ఉంటుంది నాదస్వరానికి. రెండో వైపున గంట లేదా ఉమ్మెత్తపు ఆకారం కలిగిన ఒక గిన్నె, దాన్ని అనుసు అంటారు, అంటే కడియం. ఇది 8 అంగుళాల పొడవు. ఇత్తడి లేదా దానికి దగ్గరగా ఉండే మరేదైనా లోహంతో చేస్తారు. ఇంత నిర్మాణంలోంచి వాయువుని పూరిస్తూ బుగ్గలను బోరడిస్తూ ఉగ్గబట్టి వేళ్లతోటి ఆ స్వరస్థానాలని ఇక్కడ శ్వాస పట్టుబిడుపుల మీద, అక్కడ అనుమంద్ర మంద్ర మధ్య తారస్థాయి నాదోత్పాదన ఉంటుంది. అందుకే సుప్రభాత వేళ మంగళవాద్యంగా, మంగళధ్వనిగా, మంగళ మధురిమిగా దైవాన్ని నీ లీల పాడుతాను అని వేడుకొనడం, సన్నాయి ద్వారా పాడుకోవడం. సన్నాయి పదంగా వినబడకపోవచ్చు, పదం పదంలో సన్నాయి నాదాన్ని స్వరంతో మేళవించి ఇది కదా సన్నాయి సరిగమల జ్ఞానకి అని జానజానకి వేణోళ్ళ నుతులందుకొని దేవాలయంలో కాక ప్రత్యక్ష దైవ సన్నిధికే తరలిపోయిన ఆ స్వరం నాదస్వరం కలగలిపితే

దాలిపర్తి పిచ్చిహరిగారు, తమిళనాడు వైపు రాజరత్నం పిళ్ళై, మరల ఇటు వస్తే సింహాచల దేవస్థానానికి ఆస్థాన నాదస్వర విద్వాంసులుగా చేసిన కళాప్రపూర్ణ దోమాడ చిట్టబ్బాయి గారు, ఎందరెందరో ప్రముఖ నాదస్వర విద్వాంసులు, డోలు వాద్య కోవిదులు కలగలిపి ఇదిగో మంగళం మహత్ అనేలా మంగళ మధురిమల్ని సరిగమలతోటి నాదస్వరం మీద సన్నసన్నగా హాయిహాయిగా సన్నాయి పాటతోటి మంగళకరమైన బాట వేస్తూ ఉంటే శుభకార్యాలు జరిగితేనే కాదు సన్నాయి వినబడ్డమే శుభకార్యంగా భావిస్తూ ఉంటాం. కాదు కాదు, శ్రవ్య మధుర కావ్యంగా భాసిస్తూ ఉంటే ఆస్వాదిస్తూ ఉంటాం.

0: Sunday. In hockey, teams from Odisha, Punjab, Jharkhand and Madhya Pradesh have advanced to the semi-finals of the 16th India Junior Men's National Championship Division A after winning their quarter-final matches in Coimbatore and Tamil Nadu yesterday. Benchmark domestic equity indices were trading on a positive note in forenoon trade today. The Sensex gained 225 points to 78,806, while the Nifty added 23 points to 24,647 when reports last came in. And with that, we end this news bulletin.
1: Akashavani Vishakhapatnam Kendram.
2: Prakatana. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మధుమంజరి, ఘంటసాల, పీలీల, చిరంజీవులు చిత్రం కోసం గానం చేసిన గీతం.

పరమానందయ్య శిష్యుల కథ చిత్రం నుండి పి. సుశీల ఘంటసాల జంట కంఠాలలో ఈ పాట.

మధుమంజరి చలనచిత్ర గీతాలు విన్నారు. మరిన్ని పాటలు ఇదే ప్రసారంలో 12:40 నుండి 1:20 నిమిషాల వరకు వినొచ్చు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి సరజ్జోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. నీట్ తదితర అంశాలపై విపక్షాల నిరసనల మధ్య ఈ ఉదయం 11 గంటలకు సమావేశమైన లోక్సభ 2 గంటలకు, రాజ్యసభ 12 గంటలకు వాయిదా పడ్డాయి. భారతదేశంలో కథన రీతులకు ఘనచరిత్ర ఉందని, అత్యుత్తమ నైపుణ్యం కలిగిన సృజనశీలురకు భారత్ పట్టుగొమ్మ అని నెట్ఫ్లిక్స్ కోసీఈఓతో జరిపిన భేటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశంలోని 50 లక్షల మందికి పైగా పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద లబ్ది పొందారని పునర్వినియోగ ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ ప్రజలకు సంఘీభావం తెలుపుతూ నిన్న యునైటెడ్ కింగ్డమ్ బ్రాడ్ఫోర్డ్లో బ్రిటిష్ కాశ్మీరీ డయాస్పోరా సభ్యులు ప్రదర్శన నిర్వహించారు. ఇక వివరాలు. నీట్ తదితర అంశాలపై విపక్షాల నిరసనల మధ్య ఈ ఉదయం 11 గంటలకు సమావేశమైన లోక్సభ 2 గంటలకు, రాజ్యసభ 2 గంటలకు వాయిదా పడ్డాయి. నీట్ అంశంలో విద్యార్థులకు వ్యతిరేకంగా పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల నిరసనలు తెలియజేస్తూ లోక్సభలో విపక్షాలు గందరగోళం సృష్టించడంతో సభ 2 గంటలకు వాయిదా పడింది. తొలుత హిరోషిమా నాగసాకి అణు విస్ఫోటనంలో మృతి చెందిన వారికి సభ నివాళులర్పించింది. 81 ఏళ్ల క్రితం జరిగిన ఈ విషాదకర సంఘటనలో లక్షలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, అణ్వాస్త్రాల వల్ల కలిగే తీవ్రమైన ప్రమాదాలని ఈ సంఘటన ప్రపంచానికి వెల్లడించిందని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. విధ్వంసాన్ని సృష్టించే అణ్వస్త్ర వ్యాప్తిని నిరోధించి శాంతి స్థాపనకు భారత్ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఓం బిర్లా పేర్కొన్నారు.
1: आज से 81 वर्ष पूर्व जापान के हिरोशिमा और नागासाकी शहर पर क्रमश 6 और 9 अगस्त 1945 को परमाणु बम गिराए गए थे. इस अभूतपूर्व त्रासदी में लाखों निर्दोष लोगों ने अपने प्राण गंवाए तथा असंख्य लोग गंभीर रूप से प्रभावित हुए. ये सभा विश्व को सामूहिक विनाश के हथियारों से मुक्त करने के लिए अपनी प्रतिबद्धता पुनः दोहराती है.
0: తదనంతరం క్వశ్చన్ అవర్ మొదలుపెట్టేందుకు స్పీకర్ ప్రయత్నించగా నినాదాలు మొదలుపెట్టిన విపక్ష సభ్యులు హోంమంత్రి అమిత్ షా పోలీస్ చర్యల గురించి ప్రకటన వెలువరించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సమావేశాలను సహేతుకమైన చర్చలకు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఓం బిర్లా సభ్యులను కోరినప్పటికీ వారు పెడచెవిన పెట్టడంతో లోక్సభ ఈ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. నీట్ అంశంపై నిరసనలు చేస్తున్న విద్యార్థుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటూ ఆరోపిస్తున్న విపక్షాలు పలు ఇతర అంశాలపై నిరసన తెలియజేస్తూ గందరగోళం సృష్టించడంతో ఈ ఉదయం సమావేశమైన రాజ్యసభ 12 గంటలకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభమైనప్పుడు వాణిజ్య, పరిశ్రమలు, రసాయనాలు, ఎరువుల శాఖల మంత్రులు తమ శాఖలకు చెందిన పత్రాలను సభకు సమర్పించారు. అనంతరం చైర్మన్ సిపి రాధాకృష్ణన్ 0 అవర్ ప్రారంభించగా ప్రతిపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సభ్యులు హుందాగా ప్రవర్తించి ముఖ్యమైన అంశాలను చర్చించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు విజ్ఞప్తి చేశారు. అయితే విపక్షాల నిరసనలు కొనసాగడంతో చైర్మన్ సభను 12 గంటలకు వాయిదా వేశారు. నెట్ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సహ సీఈఓ టెడ్ సార్డనోస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. భారతదేశంలో కథన రీతులకు, కథలను చెప్పే ప్రక్రియకు ఎంతో ఘనమైన చరిత్ర ఉందని, అత్యుత్తమ నైపుణ్యం కలిగిన సృజనశీలులకు భారత్ పట్టుగొమ్మ అని మోదీ ఈ సందర్భంగా అన్నారు. గ్లోబల్ కంటెంట్ క్రియేషన్కు భారత్ సరైన వేదిక కాగలదని చెప్పారు.
2: हम एक साथ मिलकर क्रिएट ऑन इंडिया मूवमेंट की शुरुआत करें. हम भारत से जुड़ी स्टोरीज को, भारत के संस्कृति को, भारत के हेरिटेज और ट्रेडिशंस को पूरी दुनिया से शेयर करें. आप ऐसा कंटेंट क्रिएट करिए जो आपके साथ ही भारत को भी ज्यादा से ज्यादा लाइक्स दे. और इसके लिए हमें ग्लोबल ऑडियंस को भी एंगेज करना होगा, दुनिया के नौजवानों के साथ जुड़ना होगा. आज पूरी दुनिया में लोग भारत के बारे में जानना चाहते.
0: భారత్ మీడియా వినోద రంగాన్ని మరింత బలోపేతం చేసి ప్రపంచ అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని నెట్ఫ్లిక్స్ కో సీఈఓ అన్నారు. ఐఐసిటి ఎన్ఎఫ్టీసీల భాగస్వామ్యంతో నెట్ఫ్లిక్స్ ఇండియా స్టోరీ టెల్లింగ్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన సరెండోస్ ప్రధానమంత్రికి తెలియజేశారు.

దేశంలోని 50 లక్షల మందికి పైగా పీఎం సూర్యఘర్ ముఫ్తు బిజిలీ యోజన లబ్ది పొందారని నూతన పునర్వినియోగ ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. న్యూఢిల్లీలో ఏర్పాటైన సిఐఐ అంతర్జాతీయ ఇంధన సదస్సు ఎగ్జిబిషన్ను ఉద్దేశించి ఈరోజు ప్రసంగించిన మంత్రి 19 లక్షలకు పైగా కుటుంబాలు జీరో విద్యుత్ బిల్లులను అందుకుంటున్నాయని, మరో 12 లక్షలకు పైగా కుటుంబాలు అధిక విద్యుత్ను విక్రయించి 421 కోట్ల రూపాయలను ఆర్జించాయని చెప్పారు. ఇంధన రంగంలో తలెత్తే సమస్యలను, అందివస్తున్న నూతన అవకాశాలను గురించి చర్చించేందుకు ప్రభుత్వం భాగస్వామ్య పక్షాలతో నిరంతరం సంభాషిస్తోందని ప్రహ్లాద్ జోషి తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఎస్ఎస్సి పరీక్షల నిర్వహణలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ జార్ఖండ్ రాష్ట విద్యార్థులు చేపట్టిన నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. ఈరోజు రాష్ట శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక 4 రోజులుగా నిరాహార దీక్ష చేపట్టిన దేవేంద్రనాథ్ మహతో రక్తపోటు, రక్తంలో చక్కెర శాతం పడిపోవడంతో ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు జార్ఖండ్ రాష్ట్రంలో పరీక్షల నిర్వహణలో అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తల పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మౌనం వహించడాన్ని బీజేపీ తప్పుపట్టింది. మాజీ విదేశాంగ మంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకురాలు స్వర్గీయ సుష్మా స్వరాజ్ వర్ధంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆమెకు నివాళులర్పించారు. అద్భుతమైన వాగ్ధాటి, అద్వితీయ నాయకత్వం, దేశ ప్రయోజనాల పట్ల అంకిత భావాలతో సుష్మా స్వరాజ్ దేశ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారని సోషల్ మీడియా పోస్టు ద్వారా బిర్లా నివాళులర్పించారు. సున్నితమైన వ్యవహార శైలికి, నిరాడంబరతకు పేరుపడ్డ సుష్మా స్వరాజ్ దేశం పట్ల, ప్రభుత్వం పట్ల, మాతృ సంస్థ పట్ల భక్తితో కర్తవ్య దీక్షలో ముందుండేవారని, క్రమశిక్షణ, మొక్కవని ఆత్మవిశ్వాసంతో తాను పనిచేసిన రంగంలో బలమైన ముద్ర వేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళి సందేశంలో పేర్కొన్నారు. విదేశాంగ శాఖను సామాన్య ప్రజలకు చేరువ చేయడంలో సుష్మా స్వరాజ్ చూపిన ప్రతిభ చిరస్మరణీయమని పేర్కొన్నారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రజలకు సంఘీభావాన్ని తెలుపుతూ నిన్న యునైటెడ్ కింగ్డమ్ బ్రాడ్ఫోర్డ్లో బ్రిటిష్ కాశ్మీరీ డయాస్పోరా సభ్యులు ప్రదర్శన నిర్వహించి జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ డిమాండ్లకు మద్దతు తెలియజేశారు. పౌరుల ప్రాథమిక హక్కులు, పౌర స్వాతంత్ర్యం, గౌరవాలను కాపాడాలని నినాదులు, ప్లకార్డుల ప్రదర్శన చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో దిగజారుతున్న మానవ హక్కుల పట్ల ప్రపంచ దృష్టిని ఆకర్షించేందుకు తాము ర్యాలీని చేపట్టామని నిర్వాహకులు తెలిపారు. గత 2 నెలల్లో భద్రతా దళాలు స్థానిక ప్రజలపై చేసిన దౌర్జన్యాల వల్ల అనేక మంది మరణించారని, ప్రజలు విపరీతమైన భయాందోళనలకు గురవుతున్నారని అన్నారు. పార్లమెంట్లో లేవనెత్తిన ప్రశ్నకు సమాధానమిస్తూ, పశ్చిమాసియాలోని తీవ్రమైన సంఘర్షణ పరిస్థితులు నెలకొన్న సమయంలోనూ మన దేశానికి చెందిన 60 వాణిజ్య నౌకలు హార్ముస్ జలసంధి గుండా సురక్షితంగా ప్రయాణించాయని ప్రభుత్వం తెలియజేసింది. రోజుకు 24 గంటలు పనిచేసిన విపత్తు నిర్వహణ వ్యవస్థ వేలాది ఫోన్ కాల్స్కు, ఈమెయిల్స్కు బదులిచ్చిందని వెల్లడించింది. తెలంగాణలో ఆహార కల్తీ కేసులు భారీగా పెరుగుతుండడం పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ వ్యాపారులు కృత్రిమ రంగులు, టాల్కం పౌడర్, రైస్ బ్రాన్ ఆయిల్ వంటివి మసాలా దినుసుల్లో కలిపి వాటి రంగు, బరువు, ధరలను పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ప్రజారోగ్యంతో ముడిపడిన సమస్య అయినందువల్ల ప్రభుత్వం వెంటనే ఈ చర్యలకు పాల్పడే వారిపై తక్షణ కఠిన చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. వాతావరణం. ఉత్తరాఖండ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, గంగా పరివాహక ప్రాంతం, ఒడిశా తదితర ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హర్యానా, చండీగఢ్, బీహార్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటన తెలియజేసింది. ఉత్తరప్రదేశ్ శాసనసభలో ఏకైక బీఎస్పీ ఎమ్మెల్యే ఉమాశంకర్ సింగ్ సుదీర్ఘ అస్వస్థత అనంతరం నిన్న రాత్రి స్వర్గస్థులయ్యారు. ఆయన మృతి పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంతాపం తెలియజేశారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఎమ్మెల్యే మృతి పట్ల సంతాపం తెలియజేశారు. అమెరికా యూజీన్లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్ U20 ఛాంపియన్షిప్ పోటీల్లో భారత జావెలిన్ థ్రోవర్స్ ఆశిష్ యాదవ్, టి ధరణీధరన్, డిస్కస్ థ్రోవర్ అమానత్ కాంబోజ్ తమ తమ విభాగాల్లో ప్రతిభ చూపి ఫైనల్ రౌండ్లోకి ప్రవేశించారు. ముఖ్యాంశాలు మరోసారి. నీట్ తదితర అంశాలపై విపక్షాల నిరసనల మధ్య ఈ ఉదయం 11 గంటలకు సమావేశమైన లోక్సభ 14:00, రాజ్యసభ 12:00 వాయిదా పడ్డాయి. భారతదేశంలో కథన రీతులకు ఘన చరిత్ర ఉందని, అత్యుత్తమ నైపుణ్యం కలిగిన సృజనశీలులకు భారత్ పట్టుకు

0: అంబానీ నెట్ఫ్లిక్స్ కో సీఈఓతో జరిగిన భేటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశంలోని 50 లక్షల మందికి పైగా పీఎం సూర్యఘర్ ముఫ్త బిజిలీ యోజన కింద లబ్ది పొందారని పునర్వినియోగ ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రజలకు సంఘీభావాన్ని తెలుపుతూ నిన్న యునైటెడ్ కింగ్డమ్ బ్రాడ్ఫోర్డ్లో బ్రిటిష్ కాశ్మీరీ డయాస్పోరా సభ్యులు ప్రదర్శన నిర్వహించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. మరికొద్ది సేపట్లో 1:10 ప్రాంతీయ వార్తలను వినవచ్చు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చలనచిత్ర గీతాలు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గళంలో కన్యాకుమారి చిత్రం నుండి

రాముడే దేవుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం విన్నారు. తోటరాముడు చిత్రం నుండి ఈ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడింది.

తల్లి కూతురు చిత్రం నుండి ఎల్లారీశ్వరి గానం విన్నారు. వినబోతున్న పాట

సొమ్ము ఒకటిది, సోక్ ఒకటిది. చిత్రం నుండి ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నారు. ఆజంట కంఠాలలోనే ఎర్ర గులాబీది చిత్రగీతం.

కిలాడి బుల్లోడు చిత్రగీతం విన్నారు. కంఠద్వయం పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. వినబోతున్న పాట జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జతగా పాడింది. శ్రీదేవి చిత్రం నుండి.

చలనచిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 1:19:42. మరికొద్ది క్షణాలలో ప్రాంతీయ వార్తా ప్రసారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. బాలికల భద్రత ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యాంశమని రాష్ట హోంమంత్రి బంగళపూడేనిత తెలిపారు. రాష్ట్రానికి మరో రెండు ఎయిమ్స్ సంస్థలను మంజూరు చేయాలని రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలోని ప్రైవేటు ఆయుష్ వైద్య సంస్థల నిర్వహణకు ముసాయిదా నిబంధనలు విడుదల చేసినట్టు మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో దాదాపు 30కి పైగా అజెండా అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. రాజధాని అమరావతి అభివృద్ది పనుల పురోగతి, రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సిఆర్డీఏకు సంబంధించిన నిర్ణయాలు, వివిధ అభివృద్ది ప్రాజెక్టులపై మంత్రివర్గం చర్చించి పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బాలికల భద్రత ప్రతి కుటుంబ బాధ్యత మాత్రమే కాదని, ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యాంశమని హోంమంత్రి వంగలపూడేనిత తెలిపారు. రాష్ట పోలీసు శాఖతో కలిసి చేపట్టిన ఆపరేషన్ చిన్నారి తల్లి కార్యక్రమం ద్వారా బాలికల రక్షణ, అవగాహన, న్యాయ సహాయం, మానసిక పరిరక్షణను ఒకే వేదికపై అందించే సమగ్ర వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని ఆమె ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోక్సో చట్టాలపై అవగాహన కల్పించడం, గుడ్ టచ్, బ్యాడ్ టచ్పై అవగాహన అందించడం, బాధిత చిన్నారులకు న్యాయ సహాయం, పునరావాస సేవలను సమగ్రంగా అమలు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 2083 మంది పోక్సో బాధిత చిన్నారులకు సేవలందించామని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో వైద్య సేవలను మరింత విస్తరించేందుకు రాష్ట్రానికి మరో రెండు అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ సంస్థలను మంజూరు చేయాలని రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డాకు ఆయన ఈరోజు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి మొత్తం ఒకే ఒక్క ఎయిమ్స్ మంగళగిరిలో ఉందని పేర్కొన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఒక్కొక్కటి చొప్పున కొత్త ఎయిమ్స్ సంస్థను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే మంగళగిరి ఎయిమ్స్ను జాతీయ స్థాయి అత్యుత్తమ వైద్య కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరారు. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన తదుపరి విడతలో ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరినట్టు లింగమనేని రమేష్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రైవేట్ ఆయుష్ వైద్య సంస్థల నిర్వహణకు తొలిసారిగా ముసాయిదా నిబంధనలు విడుదల చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రజలు వైద్య నిపుణుల సూచనలు స్వీకరించిన అనంతరం తుది నిబంధనలు అమల్లోకి తీసుకొస్తామని ఒక ప్రకటనలో వెల్లడించారు. చిన్న క్లినికుల నుంచి పెద్ద ఆసుపత్రుల వరకు అన్ని ప్రైవేటు ఆయుష్ వైద్య సంస్థలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని చెప్పారు. ముసాయిదాపై ప్రజలు, వైద్యులు తమ అభిప్రాయాలను 2 వారాల్లో తెలియజేయాలని మంత్రి వివరించారు. తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరు రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యార్థం 2 ఎక్స్ప్రెస్ రైళ్లకు రైల్వే శాఖ హాల్టింగ్ మంజూరు చేసిందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. మచిలీపట్నం విశాఖపట్నం ఎక్స్ప్రెస్, విశాఖపట్నం కడప ఎక్స్ప్రెస్ రైళ్లు ఇకపై కొవ్వూరు రైల్వే స్టేషన్లో ఆగనున్నాయని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు వెల్లడించారు. ఈ నిర్ణయంతో కొవ్వూరు నుంచి ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు రైల్వే అనుసంధానం మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా రైల్వే సౌకర్యాల విస్తరణకు రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం కొవ్వూరు ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చేపట్టిన డిఎస్సీ 2025 నియామకాల్లో అవకతవకల ఆరోపణలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. అనంతపురం, శ్రీ సత్యసాయి, ఎన్టీఆర్, వైఎస్ఆర్ కడప, నంద్యాల, తిరుపతి జిల్లాలతో పాటు పలు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, విద్యార్థి, యువజన విభాగాల నేతలు దీక్షల్లో పాల్గొన్నారు. డిఎస్సీ నియామకాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపి

నిరుద్యోగులకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ నెల 9వ తేదీ వరకు అన్ని నియోజకవర్గాల్లో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయని, ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా భారీ నిరసన ర్యాలీలు నిర్వహిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రకటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలోని హస్తకళా ఉత్పత్తుల ప్రామాణికతను కాపాడటంతో పాటు వాటి విశిష్టతను వినియోగదారులకు చేరవేసేందుకు లేపాక్షి సంస్థ క్యూఆర్ కోడ్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ఈ వ్యవస్థను ప్రవేశపెట్టినట్టు అధికారులు తెలిపారు. హస్తకళా ఉత్పత్తిపై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే ఆ హస్తకళా చరిత్ర, దాని ప్రత్యేకతతో పాటు తయారీలో కళాకారుడు చేసిన శ్రమకు సంబంధించిన వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ వ్యవస్థ ద్వారా నకిలీ ఉత్పత్తులను అరికట్టడంతో పాటు అసలైన హస్తకళా ఉత్పత్తులకు ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు.

0: ఆ హస్తకళా చరిత్ర, దాని ప్రత్యేకతతో పాటు తయారీలో కళాకారుడు చేసిన శ్రమకు సంబంధించిన వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ వ్యవస్థ ద్వారా నకిలీ ఉత్పత్తులను అరికట్టడంతో పాటు అసలైన హస్తకళా ఉత్పత్తులకు ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. వియత్నాం రాయబార ప్రతినిధి గ్రెగరీ స్మిత్ ఈరోజు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఢిల్లీ నుంచి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా విజయవాడ అమరావతి ప్రాంతాల్లో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. అమరావతి రాజధాని ప్రాంతం బౌద్ధ స్మారకాలను సందర్శించడంతో పాటు రాష్ట్ర శివాలయంలో ఇటీవల వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదంలో మరణించిన తెలుగు బాధితుల కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించనున్నారని అధికారులు తెలిపారు. మొక్కల పెంపకం ద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ హరితాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని అడ్డాపుశీల గ్రామ సమీపంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ పోలీసు అధికారులు సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని పోలీసు ప్రధాన కార్యాలయం, పోలీసు స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలతో పాటు ఇతర ఆవరణల్లో మొత్తం 2500 మొక్కలు నాటుతున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షిస్తే భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించగలమని పేర్కొన్నారు. అమరావతి ఛాంపియన్షిప్ క్రీడలకు సంబంధించిన ఎంపిక పోటీలు వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురంలోని డిగ్రీ కళాశాలలో ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను కమలాపురం శాసనసభ్యులు పి కృష్ణ చైతన్య రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడా పోటీల్లో పాల్గొనాలని అన్నారు. గెలుపు ఓటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని క్రీడాకారులకు సూచించారు. మధ్యవర్తిత్వం ద్వారా చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న కేసులను సులభంగా పరిష్కరించుకోవచ్చని శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండల న్యాయ సేవా సంఘం జూనియర్ సివిల్ జడ్జ్ కె రాణి తెలిపారు. మధ్యవర్తిత్వం దేశం కోసం అనే నినాదంతో రాష్ట్ర జిల్లా న్యాయసేవా అధికార సంస్థ సూచనల మేరకు కొత్తూరు కోర్టు నుంచి ఈరోజు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి కె రాణి మాట్లాడుతూ శిక్షణ పొందిన మధ్యవర్తులు న్యాయవాదుల సహకారంతో కోర్టు వద్దనే కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునే అవకాశం ఉందని తెలిపారు. కక్షిదారులు ఈ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వాతావరణం. దక్షిణ అంతర్గత కర్ణాటకపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పాటు ఆంధ్రప్రదేశ్ యానం ప్రాంతాల్లో దిగువ ట్రోపావరణంలో నైరుతి పశ్చిమ దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ
1: ఈరోజు మరి రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కొన్ని మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈరోజు మరి రేపు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. బాలికల భద్రత ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యాంశమని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. రాష్ట్రానికి మరో 2 ఎయిమ్స్ సంస్థలను మంజూరు చేయాలని రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలోని ప్రైవేట్ ఆయుష్ వైద్య సంస్థల నిర్వహణకు ముసాయిద నిబంధనలు విడుదల చేసినట్టు మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: అయితే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా మరి ఏదైనా మార్పు ఉంటేనో?
0: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
0: అంతే.
1: అర్థమైంది.
0: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ముత్యాల ముంగిళ్ళు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
2: చెప్పండి,
1: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
2: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
2: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే

0: ఈనాటి ఈ ముత్యాల ముంగిళ్ళు కార్యక్రమంలో మిద్దె తోటల నిర్వహణ యాజమాన్యం గురించి హరిపురం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఉద్యాన శాఖకు సంబంధించి డాక్టర్ ఎం శివగారి ప్రసంగం.
1: ఈరోజు చర్చించబోయే అంశం మిద్దె తోటలపై కూరగాయల సాగు విధానం. ముఖ్యంగా మిద్దె తోటలపై కూరగాయల సాగు విధానం అనేది చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్న అంశం. ఇది చూసుకున్నట్లయితే కనుక ప్రస్తుత కాలంలో మనకి పండ్లు కూరగాయలు అనేవి ఎన్నో రకాల పోషక విలువలు కలిగి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తూ ఉన్నాయి. ఈ కూరగాయలు కనుక మనం ప్రతిరోజు తీసుకున్నట్లయితే కనుక మన ఆరోగ్యం అనేది మెరుగుపడటం, అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి మనకి సంరక్షించుకున్న వాళ్ళం అవుతాం. సరిపడినంత నేల లేకపోవడం వల్ల మనకి ఈ పండ్లు కూరగాయలు పండించే విధానం అనేది రాను తగ్గడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ పండ్లు కూరగాయలు కనుక చూసుకున్నట్లయితే కనుక మనకి బజార్లో కానీ అదేవిధంగా రైతులు పండించే ప్రాంతాల్లో కానీ సేంద్రీయంగా అదేవిధంగా ఆర్గానిక్ పద్ధతుల ద్వారా పండించినటువంటి కూరగాయలు అనేవి మనకి ప్రస్తుత కాలంలో దొరకట్లేదు. కావున పల్లెటూరులో కానీ అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో కానీ చూసుకున్నట్లయితే కనుక చాలామంది ఈ పండ్లు కూరగాయలను సేంద్రీయ విధానంలో సాగు చేసుకోవడానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఈ మిద్దె తోటల విధానం ద్వారా చూసుకున్నట్లయితే కనుక మన ఇంటి పక్కల ఉన్నటువంటి అతి తక్కువ ప్రదేశంలో కూడా మనం పండ్లు కూరగాయలను చాలా సునాయాసంగా సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ మిద్దె తోటలపై కనుక ఈ కూరగాయలు తక్కువ జాతి పండ్లు అనేవి మనం సాగు చేసుకున్నట్లయితే కనుక మన డైలీ ఆహారంలో మంచి ఆహారాన్ని తీసుకున్న వాళ్ళం అవుతాం. ముఖ్యంగా మిద్దె తోటలకు కావాల్సినటువంటి మౌలిక వసతులు ఏంటనేవనేవి చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఖాళీ ప్రదేశం ఉంటుందో ఆ ఖాళీ ప్రదేశం మిద్దె పైభాగం కానీ అదేవిధంగా మన ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి తక్కువ ఖాళీ ప్రదేశం కానీ కొంతవరకు కూడా సూర్యరశ్మి తగిలే విధంగా ఉండాలి. అదే మిద్దె పైభాగం అయితే కనుక దానికి సరిపడినంత సూర్యరశ్మి తగిలి దృఢంగా ఉన్నటువంటి పైభాగాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ప్రతిరోజు ఈ మిద్దె తోటలపై కనుక మనం వేసుకునే కూరగాయలకి నీరు అందించడానికి సరిపడినటువంటి పైపు సౌకర్యం ఉందా లేదా అనేదాన్ని మనం గమనించుకోవాలి. అదేవిధంగా ఈ మొక్కలు పెంచడానికి అవసరమైనటువంటి మన ఇళ్లలో ఉన్నటువంటి వేస్ట్ కంటైనర్స్ కానీ ఆ ప్లాస్టిక్ బాటిల్స్, చిన్న చిన్న టబ్బులు, ప్లాస్టిక్ తొట్టెలు, మనం వాడి వదిలేసినటువంటి ఖాళీ వాటర్ బాటిళ్ళు, ప్లాస్టిక్ డబ్బాలు ఇటువంటివి తీసుకొని వాటిలో మిద్దె తోటలు అనేవి మనం సాగు చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో గ్రో బ్యాగ్స్ అనే టెక్నాలజీ కూడా మనకి అందుబాటులో ఉంది. ఈ గ్రో బ్యాగ్స్ అనేవి చిన్న సైజు పాలిథిన్ సంచులు. మనం వేసే పంట ఎటువంటిది, ఎంత పెద్ద మొక్క హైట్ పెరుగుతుంది, దాని ఆధారంగా ఆ యొక్క గ్రో బ్యాగ్ సైజులు అనేవి మనం ఎంపిక చేసుకోవాలి. ఎంపిక చేసుకున్న తర్వాత వాటితో పాటు ప్రతిరోజు కూడా తోటలు ఏవైతే మనం వేయదలుచుకుంటున్నామో వాటిలో చేయవలసినటువంటి చిన్న చిన్న యాజమాన్య చర్యల కోసం మనం హ్యాండ్ స్ప్రేయర్స్, హెడ్ స్ప్రేయరు, అదేవిధంగా హ్యాండ్ హో, ఇటువంటి రోజ్ క్యాన్, ఇటువంటివి చిన్న చిన్న పరికరాలు అనేవి తీసుకున్నట్లయితే కనుక ఈ మిద్దె తోటలు ఎక్కడైతే వేసుకుంటామో వాటిలో మనం ఈ యాజమాన్య చర్యలు కూడా చేసుకోవడానికి ఎంతో అనువుగా ఉంటాయి. కూరగాయలు లేదా పండ్ల మొక్కలను ఈ డాబాలపై పెంచదలుచుకున్నప్పుడు పైకప్పు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా చాలా దృఢంగా ఉన్నదా లేదా అనేది ముందుగా పరిశీలించుకోవాలి. మనం మొక్కలు అనేవి వేసుకుంటూ ఉంటాం కాబట్టి ఆ మొక్కలు వేసే ఆ ఉపరితలం ఏదైతే ఉంటుందో అక్కడ మొక్కలు పెంచడానికి ఇక్కడ లీకేజ్ అనేది లేకుండా వాటర్ ప్రూఫ్ పెయింట్ అనేది వేసుకొని దాన్ని జాగ్రత్త పరచుకోవాలి. పైకప్పు నుంచి నీరు అనేది ఇంకిపోకుండా అది బయటికి పోయే విధంగా మనం మార్గాన్ని అక్కడ తయారు చేసుకోవాలి. ఆ యొక్క మట్టి కానీ ఇసుక్ కానీ మనం పెట్టే నీళ్ళ ద్వారా కిందకి జారిపోకుండా మట్టి అదేవిధంగా నీరు వేరుపడే విధంగా మనం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మిద్దెపై ఉన్నటువంటి మొక్కలను కాపాడుకోవడానికి షేడ్ నెట్స్ కూడా ఏర్పాటు చేసుకున్నట్లయితే కనుక

ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఒక మాదిరి హైట్ పెరిగే కొన్ని రకాల తీగజాతి కూరగాయలు ఆనప, కాకర, దోస, బీర తీగజాతి కూరగాయలు ఇటువంటి వేసుకున్నప్పుడు ఈ మొక్కలకి పడిపోకుండా ఉండడానికి స్టేకింగ్ అంటే మనకి కర్రల ద్వారా కానీ లేదా తాళ్ళ ద్వారా కానీ మనం టెల్లిస్లాగా ఏర్పాటు చేసినట్లయితే కనుక ఈ మొక్కలు కూడా సక్రమంగా పెరగడానికి, అదేవిధంగా తుఫాన్ల నుంచి కానీ మొక్కలు అనేవి పడిపోకుండా మనం జాగ్రత్తలు అనేవి తీసుకోవచ్చు. ముఖ్యంగా మనకి మిద్దె తోటలపై అన్ని రకాల కూరగాయలను కూడా మనం చాలా సులభంగా సాగు చేసుకోవచ్చు. అందులో చూసుకున్నట్లయితే కనుక మనకి అందుబాటులో ఉన్నటువంటి వంగ, బెండ, టమాటో, మిరప, క్యాప్సికం, దాంతోపాటు పొదచిక్కుడు, గోరుచిక్కుడు, అదేవిధంగా అలసందలు, వీటితో పాటుగా ఆకుకూరలు, తోటకూర, పాలకూర, గోంగూర, చుక్కకూర, కొత్తిమీర ఇటువంటి పంటలు కూడా సాగు చేసుకోవచ్చు. వీటితో పాటుగా మనకి దుంపజాతి చెందినటువంటి క్యారెట్టు, బీట్రూటు, ముల్లంగి దుంపలను కూడా మనం మిద్దె తోటల్లో చాలా సులభంగా సాగు చేసుకోవచ్చు. కానీ ఇవి సాగు చేసుకునే ప్రణాళిక అనేది మనం ముందుగా ఏర్పరచుకోవాలి. ఈ ప్రణాళిక ఏ విధంగా ఉండాలి అంటే మనకి సంవత్సరం పొడుగునా కూరగాయలు వచ్చే విధంగా, అదేవిధంగా ఏ సీజన్కి ఏ పంట అనుకూలమైనది అనే ప్రణాళిక అనేది మనం ముందుగా రచించుకుని దాని ప్రకారం కనుక ఈ మిద్దె తోటల్లో ఈ కూరగాయలు అనేవి మనం నాటుకున్నట్లయితే కనుక సంవత్సరం పొడుగునా కూడా మనకి కావలసినటువంటి ఆరోగ్యకరమైన కూరగాయలు అనేవి మనం సాగు చేసుకోవచ్చు. అందులో ముఖ్యంగా మనకి వర్షాకాలంలో కనుక చూసుకున్నట్లయితే ఈ కాలంలో మనకి అన్ని రకాల కూరగాయలు సాగు చేసుకోవచ్చు. అందులో ముఖ్యంగా మనకి వంగ, బెండ టమాటో, మిరప ఈ మొక్కలను మనం నాటుకోవాలి. ఇవి నాటుకోవడానికి ముఖ్యంగా నారులు అనేవి పెంచుకున్న తర్వాత వాటిని తర్వాత మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఖాళీ ట్రేస్ లేదా ప్లాస్టిక్ డబ్బాలు, గ్రో బ్యాగ్స్ వాటిలో నాటుకున్నట్లయితే కనుక మనకి నాటుకున్న ఒక 40 రోజుల తర్వాత నుంచి దిగుబడి రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ విధంగా పంటలు ఎంపిక అనేది చేసుకోవాలి. ఎంపిక చేసుకున్న తర్వాత ఏవైతే ఈ వంగ, టమాటా, మిరప, క్యాప్సికం ఉంటాయో ఈ పంటలను నారులు పోసుకొని నాటుకునే అవసరం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ నారుల పెంపకం గురించి కనుక చూసుకున్నట్లయితే కనుక వాటిని 98 సెల్స్ లేదా 56 సెల్స్ కలిగినటువంటి ప్రోట్రెస్ తీసుకొని వాటిలో నీళ్లు పోవడానికి వీలైనటువంటి రంధ్రాలు, డ్రైనేజ్ రంధ్రాలు అనేవి సక్రమంగా ఉన్నవా లేదా అనేవి చూసుకోవాలి. అదేవిధంగా ఆ యొక్క ఏదైతే ప్రోట్రెస్ ఉంటుందో దాంట్లో 1:1 నిష్పత్తిలో ఇసుక, కంపోస్టు, ఎర్రమట్టి వీటిని 3 సమభాగాలుగా తీసుకొని ఆ యొక్క ప్రోట్రెస్లో నింపుకొని వాటిపై మనం ఏవైతే ఈ నారులు పోసుకునే వంగ, మిరప, టొమాటో, ఉల్లి ఉంటాయో ఈ పంటల యొక్క విత్తనాలను నాటుకోవాలి. ఇవి నాటుకున్న 30 నుంచి 40 రోజులకు మనకి మళ్ళా గ్రో బ్యాగ్స్లో నాటుకునేందుకు అనుకూలంగా తయారవుతాయి. ఆ తర్వాత వాటిని గ్రో బ్యాగ్స్లో నాటుకోవాలి. గ్రో బ్యాగ్స్లో నాటుకునే ముందుగా మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏవైతే ఈ నారు మొక్కలు ఉంటాయో ఆ నారు మొక్కలను గ్రో బ్యాగ్స్లో నాటుకునే ముందు గ్రో బ్యాగ్స్ అడుగు భాగాన ఒక 10 సెంటీమీటర్స్ లేయర్ వరకు కూడా మనం గులకరాళ్ళు వేసుకొని ఆ పైభాగం నుంచి 80% వరకు కూడా గ్రో బ్యాగ్ని లేదా ఈ మొక్కలు నాటుకోవడానికి ఉపయోగించే ప్లాస్టిక్ డబ్బాలు లేదా తొట్టెలు, అవసరంగానటువంటి వివిధ రకాల పరికరాలు ఏవైతే ఉపయోగిస్తామో వాటిలో కనుక మనం మట్టిని 80% వరకు నింపుకొని వాటిలో నిర్దేశించిన దూరం ప్రకారం ఈ యొక్క మొక్కలను 45x45 సెంటీమీటర్ల దూరంలో కనుక నాటుకున్నట్లయితే కనుక ఎక్కువ మొక్కలు నాటుకోవడానికి, అదేవిధంగా మనం వాటిలో ఎటువంటి యాజమాన్య చర్యలు పాటించాలి అనే దాని గురించి కూడా మనం సక్రమంగా చేసుకోవచ్చు. మనకి సేంద్రియ పదార్థాల ద్వారా మనం ఎరువులు అందిస్తామో వాటిని పిచికారీ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం నిర్దేశించిన దూరాల్లో నాటుకోవాలి. ఈ విధంగా నాటుకున్న తర్వాత మనం రోజ్ క్యాన్స్ ద్వారా లేదా మనకి వాటర్ పైప్ ద్వారా నీళ్ళు అనేవి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఏవైనా ఒక ప్లాస్టిక్ డబ్బాకి చిన్న దూది కానీ లేదంటే చిన్న వేస్ట్ క్లాత్ ఏదైతే ఉంటుందో అటువంటి గుడ్డ పీలికలు కానీ ఇటువంటివి ఆ డబ్బాలకి రంధ్రాల్లో అమర్చి వాటి ద్వారా చుక్కల రూపంలో నీళ్ళు అనేవి మొక్కల దగ్గర పడే విధంగా మనం ఏర్పాటు చేసినట్లయితే కనుక తేమ అనేది నిరంతరం నిలవ ఉండి మొక్కలు అనేవి ఆరోగ్యంగా పెరగడానికి ఎంతో తోడ్పడుతూ ఉంటుంది. బెండ అదేవిధంగా చిక్కుడు, గుమ్మడి ఇలా పెద్ద సైజు విత్తనాలను డైరెక్ట్గా మనం కంటైనర్లు లేదా గ్రో బ్యాగ్స్ ఇందాక మనం చెప్పుకున్నటువంటి మనకి అందుబాటులో ఉన్నటువంటి ఏవైతే ప్లాస్టిక్ డబ్బాలు కానీ అదేవిధంగా గ్రో బ్యాగ్స్ కానీ లేదంటే ప్లాస్టిక్ బాటిల్స్ కానీ లేదా ఐరన్ టబ్స్ కానీ ఇటువంటివి తీసుకున్నప్పుడు వాటిలో మనం ఈ మిరప, టమాటో, వంగ ఏ విధంగా అయితే నాటుకునేటప్పుడు గ్రో బ్యాగ్స్ నింపుకుంటామో
అదేవిధంగా బెండ, చిక్కుడు, గుమ్మడి

ఇటువంటి మొక్కలు కూడా నాటుకునేటప్పుడు గ్రో బ్యాగ్స్ అనేవి నింపుకోవాలి. నింపుకునేటప్పుడు మనం ఆ యొక్క ఏదైతే కంపోస్ట్ ఉపయోగిస్తామో వాటిలో ట్రైకోడెర్మా పొడి లేదా సూడోమోనస్ అనే జీవ శిలీంద్రాలను మనం ఒక కిలో కంపోస్ట్కి మనం 2 గ్రాముల చొప్పున కనుక మనం వేసి అందులో కనుక మిక్స్ చేసుకున్నట్లయితే కనుక అందులో కంపోస్ట్లో ఉన్నటువంటి హానికరమైన సూక్ష్మజీవులు బ్యాక్టీరియా అనేది మొక్కల్ని ఆశించకుండా జాగ్రత్తలు అనేవి తీసుకోవడం జరుగుతుంది. మనకి బీర, గుమ్మడి, దోస, ఆనప, కాకర ఇటువంటి తీగజాతి కూరగాయలు కూడా ఉన్నాయి. వీటికి కొమ్మలు అనేవి చాలా పొడవుగా సాగడం, అదేవిధంగా ఏపుగా పెరగడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. ఇటువంటి వాటికి ప్లాస్టిక్ వైర్స్ లేదా ఏవైనా ఐరన్ పోల్స్ ద్వారా మనం ట్రెల్లిస్ లాగా ఏర్పాటు చేసినట్లయితే కనుక వాటి యొక్క గ్రోత్ అనేది మనం అంటే బాగా పెంచగలిగిన వాళ్ళు అవుతాం. అదేవిధంగా ఆ కొమ్మలు ఎక్కువ రావడం వల్ల మనకి ఎక్కువ కాయలు రావడానికి కూడా ఈ ట్రెల్లిస్ లేదా ఊతం ఇచ్చినటువంటి కర్రలు ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి. మనం ఈ మొక్కలకి ఎరువుల యాజమాన్యం అనేది చాలా ఇంపార్టెంటు. అందులో చూసుకున్నట్లయితే కనుక సేంద్రియ పద్ధతిలో మనం ఈ మిద్దె తోటలు అనేవి సాగు చేస్తూ ఉంటాం కాబట్టి వాటికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది కనుక గమనించినట్లయితే కనుక మన ఇళ్లలో లభించేటటువంటి పక్కన వేసేటటువంటి చెత్త ఏదైతే ఉంటుందో అంటే ఈ వేస్ట్ కాఫీ పొడులు, టీ పొడి, అదేవిధంగా కూరగాయలు కత్తిరించిన తర్వాత మిగిలినటువంటి పైన తొక్కలు కానీ ఇటువంటివన్నీ కూడా మనం సేకరించుకోవాలి. వీటిని ఎప్పుడు కూడా ఒక డబ్బా అనేది తీసుకొని ఒక కంపోస్ట్ తయారు చేసుకోవడానికి అనుకూలంగా ఉండేటువంటి ఒక 10 కేజీలు సామర్థ్యం కలిగినటువంటి ఒక డబ్బా అనేది తీసుకొని పైన ఒక 3 హోల్స్ అనేవి మనం ఏర్పాటు చేసినట్లయితే కనుక మనం వేసినటువంటి చెత్త అనేది బాగా కుళ్ళినటువంటి వాసన అనేది మనకి బయటికి ఆ రంధ్రాల ద్వారా పైకి ఎవాపరేట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. మనం ఏదైతే డబ్బాలో కంపోస్ట్ తయారు చేయాలనుకుంటున్నామో దాన్ని మిద్దెకి ఏదో ఒక భాగంలో కనుక ఏర్పాటు చేసుకొని దానిలో మనం ఈ వ్యర్థాలు వేసినప్పుడు తేమగా ఉండే విధంగా చూసుకోవాలి. అదేవిధంగా మనకి మార్కెట్లో లభించేటటువంటి వేస్ట్ డికంపోజర్ అనే ద్రావణం దొరుకుతుంది. ఇది చెత్త వేసిన ఒక 3 to 4 డేస్ తర్వాత మనం ఆ డికంపోజర్ కనుక దానిపై పిచికారీ చేసినట్లయితే కనుక అది త్వరగా కుళ్ళి వాసన అనేది రాకుండా ఆపగలుగుతుంది. దాంతోపాటుగా మనం వేసేటటువంటి చెత్త ఏదైతే ఉంటుందో దాంట్లో ఒక లేయర్ పల్చటి పొరలాంటి మట్టిని కూడా వేసినట్లయితే కనుక ఈ శిలీంధ్రాలు అనేవి స్మెల్ అనేది ఎక్కువగా రాకుండా కొంతవరకు ఆపగలుగుతాం. మనం వేసేటటువంటి డికంపోజర్ సూర్యరశ్మి తగిలే విధంగా మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే కనుక కొంతవరకు కూడా అంటే దుర్వాసన అనేది రాకుండా ఆపగలుగుతాం. మనం ఈ విధంగా చేయడం ద్వారా మనకి ఈ కంపోస్ట్ అనేది చూసుకుంటే సుమారుగా 3 నుంచి 4 నెలల్లో తయారవడానికి మనకి ఆస్కారం అనేది ఉంటుంది. మిద్దె తోటల్లో కనుక ఈ చీడపీడల నివారణ చూసుకుంటే కనుక ముఖ్యంగా ఎక్కువగా ఆకు తినే పురుగు, అదేవిధంగా మనకి ఆకుమచ్చ, అదేవిధంగా పచ్చ పురుగులు అనేవి ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. వీటి నివారణ కోసం మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక వేపకషాయం, ఈ వేపకషాయము గింజలు ఏవైతే మనకి వేపగింజలు ఉంటాయో వేపగింజలను బాగా పొడి చేసుకుని ఒక 5 కేజీలు వేపగింజల పొడిని నీటిలో ఓవర్నైట్ అంటే 10 నుంచి 12 గంటలు బాగా నానబెట్టి దాంట్లో 100 గ్రాముల యొక్క సర్పుడు అనేది మనం మిక్స్ చేసిన తర్వాత దాన్ని ఈ మొక్కలు తడిచే విధంగా పిచికారీ చేసినట్లయితే కనుక ఈ రసం పీల్చే పురుగులు, అదేవిధంగా ఈ పచ్చ పురుగులను మనం సునాయాసంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా వీటితో పాటుగా మనకి మార్కెట్లో అజాడ్రెక్టిన్, నింబిడిన్ అనే ద్రావణాలు కూడా మనకి లభ్యమవుతున్నాయి. ఈ అజాడ్రెక్టిన్, నింబిడిన్ అనేది కనుక చూసుకున్నట్లయితే కనుక సుమారుగా 1500 ppm గాఢత కలిగినటువంటి నింబిడిన్ కానీ అజాడ్రెక్టిన్ అయితే కనుక 1 లీటర్ నీటికి 2 ml చొప్పున మనం మొక్కలు పైభాగాలు తడిచే విధంగా పిచికారీ చేసినట్లయితే కనుక ఈ పచ్చపురుగు, అదేవిధంగా తెల్లదోమ, తామర, అదేవిధంగా దీప పురుగులను మనం నివారించుకున్న వాళ్ళం అవుతాం. ఈ మిద్దె తోటలకి అనుకూలమైనటువంటి రకాలు ఏంటి అనేది కనుక చూసుకుంటే ఈ మిద్దె తోటల్లో ముఖ్యంగా పొద చిక్కుడులో కనుక చూసుకున్నట్లయితే కనుక అర్క, కృష్ణ, అర్క, అమోఘ అనే రకాలు ఇవి పొదల్లా పెరుగుతాయి. అదేవిధంగా గుత్తికాయలు వచ్చి ఎక్కువ కాలం మనకి ఉత్పత్తి ఇవ్వడానికి ఉపయోగపడే రకాలు. అదేవిధంగా ఆనప, పూస సమ్మర్ ఫొలిఫిక్ రౌండు. అదేవిధంగా తోటకూర కనుక చూసుకున్నట్లయితే కనుక కోవన్, పాలకూరలో ఆల్గ్రీన్, బీర అర్క ప్రసన్, అదేవిధంగా వంగ గులాబీ, బెండ పూసా లాలిమ, మిరప అర్క మేఘన, క్యాప్సికం భారత్, అదేవిధంగా గోరుచిక్కుడులో కూడా మనకి మంచి రకాలు అనేవి అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం మిద్దె తోటల్లో ఉపయోగించుకున్నట్లయితే కనుక మంచి ఆరోగ్యకరమైనటువంటి ఉత్పత్తి రావడానికి ఎంతో సహకరిస్తూ ఉంటాయి. వీటితో పాటుగా మనకి మిద్దె తోటల్లో ఉపయోగించే వచ్చే పురుగులను నివారించడానికి ఈ సేంద్రియ పద్ధతులు కనుక చూసుకున్నట్లయితే కనుక అందులో వెల్లుల్లి మిరప కషాయం, ఈ వెల్లుల్లి మిరప కషాయం అనేది పిచికారీ చేయడం ద్వారా వంగలో వచ్చేటటువంటి కాయతొలచి పురుగు, బెండలో వచ్చేటువంటి కాయతొలచి పురుగు వీటిని నివారించుకోవడానికి ఎంతో తోట

0: పడుతూ ఉంటుంది. వావులా కషాయం, ఈ వావులా కషాయాన్ని ఆకు తినే మరియు పచ్చపురుగుల నివారణకు ఎంతో తోడ్పడుతుంది. అదేవిధంగా బ్రహ్మాస్త్రం, ఇది ఆకుమచ్చ కాయకుళ్ళు తెగుల నివారణకు ఈ బ్రహ్మాస్త్రం అనేది ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా పులిబెట్టిన మజ్జిగ, ఈ పులిబెట్టిన మజ్జిగ కనుక చూసుకున్నట్లయితే కనుక మజ్జిగ తెగులు, అదేవిధంగా బూడిద తెగులు, ఆకుమచ్చ సెరికోస్పర, ఆకుమచ్చ తెగులు వీటికి ఎంతగానో నివారించడానికి ఈ పులిబెట్టిన మజ్జిగ అనేది బాగా ఉపయోగపడుతుంది. వీటితో పాటుగా మనం మిద్దె తోటలను పండించినప్పుడు సంవత్సరం పొడుగునా కూడా మనకి ఈ కూరగాయలు అనేవి ఉత్పత్తులు అనేవి తీసుకోవడం కోసం ప్రణాళిక అనేది చూసుకుంటే కనుక వంగ, టమాటా, మిరప ఈ మొక్కలను ప్రతి 3 నెలలకు ఒకసారి కనుక మనం మిద్దె తోటలో కనుక నాటుకున్నట్లయితే కనుక సంవత్సరం 365 రోజులు కూడా మనకి ఈ ఉత్పత్తులు అనేవి పొందడానికి ఎంతో సహకరిస్తూ ఉంటాయి. అదేవిధంగా గోరుచిక్కుడు, అలసంద విత్తనాలను కూడా మనం, ఇవి చిక్కుడు జాతికి సంబంధించినటువంటివి కూరగాయలు, వీటిని ప్రతి 2 నెలలకు ఒకసారి కనుక మనం 2 నెలల వ్యవధిలో నాటుకున్నట్లయితే కనుక ఇవి కూడా మనకి సంవత్సరం పొడుగునా కూడా దిగుబడి ఇవ్వడానికి ఎంతో ఉపయోగపడతాయి. పందిరిజాతి కూరగాయలు, ఆనప, కాకర, బీర, దోస ఇటువంటి కూరగాయలను వర్షాకాలం చివరిలో కనుక నాటుకున్నట్లయితే కనుక వీటిని నాటుకున్న దగ్గర నుంచి మనకి ఫిబ్రవరి మాసం వరకు కూడా వీటి యొక్క ఉత్పత్తులు అనేవి మనం పొందవచ్చు. అదేవిధంగా ముల్లంగి, క్యారెట్టు, బీట్రూటు, వెల్లుల్లి, ఉల్లి ఈ పంటలు ఏంటంటే దుంపజాతికి చెందినటువంటి పంటలు. వీటిని కనుక మనం అక్టోబర్ చివరి వారం కానీ లేదా అక్టోబర్ 15 తర్వాత నాటుకున్నట్లయితే కనుక వీటి యొక్క ఉత్పత్తులను మనం డిసెంబరు, జనవరి మాసాల వరకు కూడా కంటిన్యూస్గా తీసుకోవడానికి ఎంతో తోడ్పడుతూ ఉంటాయి. మనకి ఆకుకూరల జాతికి చెందిన చూసుకున్నట్లయితే కనుక తోటకూర, పాలకూర, చుక్కకూర, అదేవిధంగా కొత్తిమీర, మెంతికూర వీటన్నిటిని కూడా మనం ప్రతి 15 నుంచి 20 రోజుల వ్యవధిలో కనుక చిన్న చిన్న మడుల రూపంలో లేదా గ్రో బ్యాగ్స్లో కానీ మనం నాటుకున్నట్లయితే కనుక ముఖ్యమైన యాజమాన్య పద్ధతులు, అదేవిధంగా ప్రణాళిక చూసుకుంటే ఇది కనుక పాటించినట్లయితే కనుక మనం సంవత్సరం అంతా కూడా మంచి శ్రేష్టమైన ఆహారాన్ని మన కుటుంబ సభ్యులకి అందించిన వాళ్ళు అవుతారని నేనైతే ఆశిస్తున్నాను. ఇవన్నీ కూడా మనం మిద్దె తోటల్లో ఉపయోగించుకున్నట్లయితే కనుక మంచి ఆరోగ్యకరమైనటువంటి ఉత్పత్తి రావడానికి ఎంతో సహకరిస్తూ ఉంటాయి.
1: మిద్దె తోటల నిర్వహణ యాజమాన్యం గురించి హరిపురం కృషి విజ్ఞాన కేంద్ర ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం శివగారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు చిత్రగీతం.

చీకటి వెలుగులు చిత్రగీతం విన్నారు. గాయని గాయకులు పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చెట్టు కింద ప్లేడర్ చిత్రం నుండి.

0: ముత్యాల ముంగిళ్ళు విన్నారు. సమయం 2 గంటలు కావస్తుంది. కొంచెంసేపట్లో జాతీయ వార్తా ప్రసారం. ఢిల్లీ నుండి రిలీ.
1: Good afternoon. This is Akashvani and I am Valsa Williams with the midday news. The headlines. Lok Sabha adjourned till 2 p.m. following opposition ruckus over several issues. Rajya Sabha also adjourned till 2:15. Bombay High Court convicts former Tehelka editor Tarun Tejpal in 2013.

శ్రీ మిరియాల రత్నరాజు బృందం నిర్వహణలో జానపద గీతాలు విన్నారు వంతలు ఎం ఉమామహేశ్వరి, ఎం మిరియాలమ్మ, వి సాయికృష్ణ, వై వెంకటేష్ గారు. జానపద రంజంలో రెండవ అంశం అమ్మవారి జోలపాటలు, మంగళహారతి గరగ నృత్య సంగీత సంప్రదాయంలో శ్రీ మడికి వేగేశ్వరరావు బృందం నిర్వహణలో.

0: పుట్టింటి వారమ్మ అత్తింటి వారు,
1: పుట్టింటి వారమ్మ అత్తింటి వారు,
0: పానుపులు వేశారు పలహారలిచ్చి,
1: పానుపులు వేశారు పలహారలిచ్చి,
0: పానుపులు వేశారు పలహార

కావు సీర్ల కట్టుకొస్తూ ఊరు పెట్టి చల్లని కాటుకుంచి ఇక్కడ పెట్టే గాంబైన్మెంట్ మలిచమ్మ తల్లుకు మంగాలా పువ్వా నీళ్ళు కొలిసి పుష్ప నీళ్ళు కత్తరికి అందరే నీళ్ళు కొలిసి ఇక్కడ పెట్టే గాంబైన్మెంట్ మలిచ

అమ్మవారి జోలపాటలు, మంగళహారతి, గరగ నృత్య సంగీత సంప్రదాయంలో శ్రీ మడికి వేగేశ్వరరావు బృందం నిర్వహణలో మీరు ఇంతవరకు విన్నారు. జానపద రంజని విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై మీరు ఇంతవరకు మొదటి ప్రసారం విన్నారు. అనంతర ప్రసారం ఇవే అలవరసలపై సాయంత్రం 5 గంటలకు వినొచ్చు. అంతవరకు ఎఫ్ఎం ప్రసారాలు వింటూనే ఉండండి. నిలయంలో సమయం 3 గంటల 17 సెకండ్లు. శ్రోతలకు నమస్సులతో సెలవు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై ఈనాటి సాయంత్రం ప్రసారం ప్రారంభం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినవచ్చు. యువవాణి యోజనల కార్యక్రమం వింటారు.

0: మత్తురహిత యువత, వికసిత్ భారత్ అంశంపై మేరా యువ భారత్ బుధవారం విశాఖపట్నంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలపై రేడియో నివేదిక వింటారు. నిర్వహణ శ్రీ నాగానబోయిన నాగేశ్వరరావు గారు, సహకారం శ్రీ కె రమేష్ బాబు గారు.
1: మత్తురహిత యువత, వికసిత భారత్ అంశంపై మేరా యువ భారత్ బుధవారం విశాఖ నగరంలో జిల్లా స్థాయి పోటీలను నిర్వహించింది. 15 నుండి 29 ఏళ్ల లోపు ఉన్న యువత యువకులు ఈ పోటీలలో పాల్గొన్నారు. వక్తృత్వం, నినాదాలు, చిత్రలేఖనం, జానపద గీతాలు, లఘునాటికలు, లఘు చిత్రాలు, కవితలు, నృత్యం, ఈ విభాగాలలో నిర్వహించిన పోటీలలో సుమారు 150 మంది యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మేరా యువ భారత్ డిప్యూటీ డైరెక్టర్ జి మహేశ్వరరావు స్వాగత ఉపన్యాసం చేస్తూ,
2: భారత ప్రభుత్వం, కేంద్ర యువజన వ్యవహారాల క్రీడల మంత్రిత్వ శాఖ, మై భారత్, మేము దేశవ్యాప్తంగా ఈ నషాముక్త భారత పైన ఈ సంవత్సరం పనిచేయడం జరుగుతూ ఉందండి. మేము 774 జిల్లాల్లో ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించి యువతలో చెడు వ్యసనాలు ఏవైతేనే వాటిని దూరం చేయాలని ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తూ సంవత్సర కాలం పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు మనం ఈ 8 ఈవెంట్స్ పెట్టడం జరిగింది. విజేతలు ఎవరైతే ఉంటారో ఈ విన్నర్స్ అంతా కూడా స్టేట్ లెవెల్కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఈ మన ఆంధ్రప్రదేశ్ నుంచి 26 డిస్ట్రిక్ట్స్ పార్టిసిపేట్ చేస్తే, మరక్కడి నుంచి అన్ని స్టేట్స్ నుంచి నేషనల్ లెవెల్ ఆగస్ట్ నెలాఖరికి పార్టిసిపేషన్ అన్నది జరుగుతుంది. మీరు వెళ్ళటానికి రావడానికి అదేవిధంగా మీకు అకామిడేషన్, ట్రాన్స్పోర్ట్ అంతా కూడా మేరా భారత్, మై భారత్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. చాలా అవకాశాలు ఉన్నాయి మై భారత్లోని. మోడీ గారు ఆదివారం నాడు ఈ యొక్క

0: సంబంధించి ఒక అవగాహన సదస్సు డిజిటల్ మోడ్లో కట్టడం జరిగింది. అదే గత ఆదివారంలో ఏంటంటే ఈ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ కోసం కూడా సేమ్ అదే ప్రోగ్రామ్ అలాగే జరిగింది. మోడీ గారు యువతను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. మై భారత్లో డిఫరెంట్ కాంపిటీషన్స్, డిఫరెంట్ ఈవెంట్స్ కండక్ట్ చేసి ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళని డిఫరెంట్ ప్లేసెస్కి, కంట్రీలో డిఫరెంట్ లొకేషన్స్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ యొక్క వైబ్రెంట్ విలేజ్ అని, యూత్ పార్లమెంట్ అని, యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా నిర్వహించబడుతున్నాయి. కనుక ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మై భారత్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ అయినట్టయితే కనుక మీకు ఈ యొక్క యాక్టివిటీస్ అనేది కూడా మీకు కనిపిస్తాయి. ఆ పోర్టల్లోనే మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీకు నోటిఫికేషన్స్ రావడం జరుగుతుంది. మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉన్నాయో, ఇంట్రెస్ట్ ఉన్న కార్యక్రమాల్లో మీరు పార్టిసిపేట్ చేయవచ్చు.
1: ఆత్మీయ అతిథిగా హాజరైన గాయత్రి విద్యా పరిషత్ కామర్స్ విభాగ అధిపతి సూర్యలక్ష్మి మాట్లాడుతూ,
2: ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ గ్రేట్ ప్రైడ్ దట్ గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ద్వారకా నగర్ విశాఖపట్నం ఈజ్ హోస్టింగ్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫ్ మై భారత్ నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్. ద థీమ్ సేస్ ఇట్ ఆల్, ఏ నేషనల్ యూత్ క్యాంపెయిన్ ఫర్ డ్రగ్ ఫ్రీ ఇండియా. డియర్ స్టూడెంట్స్, అవర్ నేషన్ కెనాట్ బికమ్ వికసిత్ భారత్ ఇఫ్ అవర్ యూత్ ఈస్ నాట్ హెల్దీ, ఫోకస్డ్ అండ్ డ్రగ్ ఫ్రీ. డ్రగ్స్ అండ్ ఎడిక్షన్ డిస్ట్రాయిడ్ నాట్ జస్ట్ వన్ లైఫ్ బట్ ఫ్యామిలీస్, స్టడీస్ అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ. ద గవర్నమెంట్స్ మెసేజ్ ఈస్ వెరీ క్లియర్, సే నో టు డ్రగ్స్, ఎస్ టు డ్రీమ్స్. దిస్ ఈస్ వై దిస్ ప్లాట్ఫామ్ ఈస్ సో ఇంపార్టెంట్ త్రూ 8 కాంపిటీషన్స్, దట్ ఈస్ మ్యూజిక్, డ్యాన్స్, నుక్కడ్ నాటక్, పెయింటింగ్, డిబేట్, షార్ట్ ఫిల్మ్, స్లోగన్ రైటింగ్ అండ్ స్లామ్ పోయిట్రీ. యు ఆర్ నాట్ జస్ట్ కంపీటింగ్, యు ఆర్ స్ప్రెడింగ్ అవేర్నెస్. యు ఆర్ టెల్లింగ్ యువర్ ఫ్రెండ్స్ దట్ టాలెంట్, క్రియేటివిటీ అండ్ హార్డ్ వర్క్ ఆర్ ద రియల్ హై. టు ఎవ్రీ స్టూడెంట్ హియర్, ఐ అర్జ్ యూ టు టేక్ ద నషా ముక్త్ ప్లెడ్జ్ టుడే. కమిట్ టు ఏ హెల్దీ బాడీ, ఏ షార్ప్ మైండ్ అండ్ ఏ డ్రగ్ ఫ్రీ లైఫ్ స్టైల్. దట్ ఈస్ హౌ వీ బిల్డ్ ఏ స్ట్రాంగ్ ఇండియా. లెట్స్ పార్టిసిపేట్ విత్ ఎనర్జీ, కంపీట్ విత్ స్పిరిట్ అండ్ లీవ్ విత్ వన్ మెసేజ్, హెల్దీ యూత్, డ్రగ్ ఫ్రీ ఇండియా, వికసిత్ భారత్.
1: ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విశాఖపట్నంలోని కస్టమ్స్ జీఎస్టీ మరియు నార్కోటిక్స్ జాతీయ అకాడమీ అదనపు డైరెక్టర్ జనరల్ ఈదర రవికుమార్ యువతను ఉద్దేశించి ప్రసంగించారు.
3: మీరందరూ వివిధ కాలేజెస్ నుంచి వచ్చారు. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే మీరందరూ ఒక పోటీల్లో పాల్గొందామని వచ్చారు. అంటే మీరందరిలో క్రియేటివ్ పార్ట్ ఉందన్నమాట, డిఫరెంట్ క్రౌడ్ ఇన్ దట్ వే. ఐఎమ్ వెరీ హ్యాపీ. అసలు ఈ సెషన్ అవసరం అంటారా? మీరు చాలామంది చెప్పారు ఇవి అవి ఇవి చెప్పారు. మనలో మోస్ట్లీ ఎవరైనా డ్రగ్స్ తీసుకోం కదా, నేను కరెక్టే కదా? మరి మనం డ్రగ్స్ తీసుకోనప్పుడు మనకి డ్రగ్స్ గురించి అవేర్నెస్ ఎందుకు అవసరమా? సో నేనేమనుకుంటానంటే ఇట్లాంటివన్నీ మందులు లాంటివి కాదు, ఇట్లాంటివన్నీ వ్యాక్సిన్ లాంటివి. అవగాహన కార్యక్రమాలన్నీ కూడా మనం ఫ్యూచర్లో అలాంటి పరిస్థితులు ఎదురైతే మనం ఏం చేయాలి, లేదా మనకి ఎవరైనా అట్లాంటి వ్యక్తులు కనిపిస్తే, ఫ్రెండ్స్లో ఎవరైనా సరే అటువైపు వెళుతున్నారు అని చెప్పి తెలిస్తే అసలు ఎవరికి కాల్ చేయాలి, ఎలా మనం ఎలర్ట్గా ఉండాలని చెప్పడానికి ఇట్లాంటివి బాగా ఉపయోగపడతాయి. అట్లాగే చాలామంది డ్రగ్స్ వద్దు బ్రో అంటున్నారు, అవునా కాదా? ఈ మధ్య నేను కూడా దాని గురించి మాట్లాడి మాట్లాడి నాకే పెద్ద కొంచెం విసుగొచ్చింది, బోర్ కొట్టింది. పద్దాకి మాట్లాడటం ఏంటి? మ్యాక్సిమం ఆడియన్స్లో ఎవరు డ్రగ్స్ తీసుకోరు, డ్రగ్స్ వల్ల ఈ ఫలితాలు ఉంటాయి, ఆ దుష్ఫలితాలు ఉంటాయి అని చెప్పటం ఎందుకు అని చెప్పి, ఒకప్పుడు ఇప్పుడు ఈవెన్ స్మోకింగ్, డ్రింకింగ్ వాటి గురించి మరీ ఎక్కువ మనకి క్యాంపెయిన్స్ కనపడవు, కానీ డ్రగ్స్ కూడా నా దృష్టిలో స్టార్టింగ్ పాయింట్ అవే. ఒకప్పుడు మనం టీవీ చూసేవాళ్ళం, అసలు ఇప్పుడు టీవీ కూడా ఎవరు చూడట్లేదు, ఇంటర్నెట్, యూట్యూబ్ వచ్చేసినాయి. అట్లాగే ఈ డ్రగ్స్ కూడా నేను ఎట్లా చూస్తానంటే అవి కూడా ఒక సొఫిస్టికేటెడ్ అయిపోయినాయి. స్మోకింగ్, డ్రింకింగ్ ఎక్కడ దీనికంటే ఇంకా ఎక్కువ హై కావాలి, మన మెదడులో డోపమిన్ అని రిలీజ్ అవుతుంది హార్మోన్, దానికి ఉన్న ఒక అవలక్షణం ఏంటంటే ఒకసారి వస్తే చాలదు అది, మళ్ళీ మళ్ళీ కావాలంటుందన్నమాట. అంటే ప్లెజర్ ఆఫ్టర్ ప్లెజర్, ప్లెజర్ ఆఫ్టర్ ప్లెజర్, విచ్ లీడ్స్ టు అడిక్షన్, అది మనందరికీ తెలిసిందే. అది ఇంకొక విషయం కూడా అదేంటంటే మన సొసైటీలో మీరు గమనిస్తే ఫస్ట్ షోకి వెళ్ళి తొక్కి స్లాట్లో కూడా చనిపోవటం లాంటివి జరుగుతున్నాయి. అంత హీరో వర్షిప్, అంత బ్లైండ్ హీరో వర్షిప్ వైపు మనం వెళ్తున్నాం. వీటన్నిటికీ మనం అలర్ట్గా ఉండాలి, ఎందుకంటే సొసైటీ ఒక రకంగా వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే సొసైటీకి మీరు నేనంటే దానికేమి ఇట్ డజంట్

0: కేర్ ఫర్ ఇట్. మనకి మనమే ఇంపార్టెంట్ అవ్వాలి, మనల్ని మనమే సరైన జాగ్రత్తలో ఉంచుకోవాలి. సొసైటీలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఫలానా దానికి డిమాండ్ ఉందనుకోండి, ఆ డిమాండ్ ప్రకారం సప్లై చేసేవాళ్ళు ఉంటారు, దాన్ని అడ్వర్టైజ్ చేసేవాళ్ళు ఉంటారు, అలా సొసైటీ ఒక రకంగా నడుస్తూ ఉంటుంది. కానీ మనం మన వ్యాక్సిన్ మనం వేయించుకొని మనకి మనమే ఒక హాబీ పెంపొందించుకొని మనం ముందుకెళ్తేనే మనల్ని మనం కాపాడుకుంటాం, వేరే ఎవడో మనల్ని కాపాడలేడు. రెండో పాయింట్ ఏంటంటే, చాలామంది ఈ క్రియేటివ్ ఫీల్డ్స్ అంటే ఓన్లీ ఏదో పాటలు పాడటం లేకపోతే షార్ట్ ఫిల్మ్ మేకింగో లేకపోతే ఇట్లాగే అనుకుంటారు, దేనిలోనైనా మనం క్రియేటివిటీ చూపించవచ్చు.
1: ప్రారంభోత్సవం అనంతరం 8 విభాగాలలో పోటీలు నిర్వహించారు. పలువురు యువతి యువకులు మత్తు పదార్థాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.
2: వాళ్ళని మోటివేట్ చేయడానికి కాలేజ్లో India is not attacked when the borders are attacked. Why I say that it is attacked when the youths lost their interest. Good afternoon everyone, my name is Vethan and I am a third year EC student from JPLIT D2B University Rajam. Today I stand before you to speak on a topic which is not just a topic but also our responsibility, which is the topic of Nasha Mukt Bharat, which is a responsibility of our youth to build a nation of the 2047 Viksit Bharat. So I would start first that Dr. B.R. Ambedkar once said that the main aim of the youth is not just having the strong interest, but also building our aim to be which is very strong. But when we come into the drugs, it is exactly the opposite, which is like it kills our mind, it also weakens our body, and also it breaks our families. I say that India is one of the youngest countries in this world. And also the youth in this country are the demographic strength. But when the strength fall into these drugs and also the consumption of these drugs, and it may not lead to the development which we dream that 2047 should be and Viksit Bharat.
3: I am Jeet Mukta from JPLIT D2B University. It's my privilege to speak about this topic. We know India is one of the youngest nations with 65% of families. It's our responsibility, we are drug-free. When it comes to, that starts with a single dose, but it begins lifetime of struggle. We know that if you think that taking drugs is fashionable or attractive, one reason may be out of curiosity, and other may be due to peer group, anxiety, work pressure, study pressure, and etc. We know Viksit Bharat 2047 aiming to be made a country without drugs. And drug-free nation leads to many things like the youth is the main backbone of India. We do know that. When youth is in the right direction, everything will be right.
4: A single choice can change the direction of an entire life. Imagine an young student standing at crossroads. One path promises acceptance by falling from, while the other demands courage to stand alone and choose what is right. Respected dignitaries, distinguished guests, especially the faculty members and my dear friends, I have been assisting a foreigner beyond student from Gayatri Vidya Parishad College. It's an honor to share my thoughts on peer pressure and personal responsibility. Peer pressure is one of the biggest challenges faced by today's youth. It often begins with simple words like just try it once or everyone is doing. But these simple words can lead into dangerous habits such as smoking, alcohol or drug abuse. Many of them may not make these choices because they want to, but they make fear of being left out. Now, there arises one question. Should we let others decide our future? The answer is no. Here, personal responsibility plays a vital role. Personal responsibility means having the confidence to make the right choices even when they are difficult. It means saying no to anything that harms our health, our future, our goals.
5: Imagine someone gave you a glass of water with one drop of poison, and according to national crime records of India stated that India registering lakhs of cases relating to drug related crimes under the Act of NPS every year.
6: There are drug guardians of today. Imagine a young boy entering college with a dream to be the superintendent of the engineer, a teacher, or an IAS officer. Drug addiction does not make you destroy an individual. It destroys family, friendship, career, and future of our nation. A person who falls into substance abuse lost not only health, but also confidence, display, and purpose. Every young mind lost to drugs is a loss to India. Friends, we often blame surveillance or society, but we must also ask ourselves, who has the power to prevent this? The answer is we, the youth of India. Whenever someone offers you drugs, remember one simple word. No, seems a tiny word, but it has so much power to provide preventive future. Our Honorable Prime Minister, Sri Narendra Modi, has launched the Nasha Mukt Bharat Abhiyan with a vision and creating a healthy, aware, and responsible India. But government campaigns every parent, every teacher, and every citizen become a partner in this movement. Tell Swami Vivekananda, spread the youth, erase, awake, and stop, not till the goal is reached. Today, our goal is not mainly personal success. Our goal is a drug-free India. As Mahatma Gandhi wisely said, be the change that you wish to see in the world. If we want a drug-free society, we must first become responsible individuals.
1: పోటీలు అనంతరం జరిగిన ముగింపోత్సవంలో గాయత్రి విద్యాపరిషత్ సంచాలకులు డి గిరిధర్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు విలువైన సూచనలు చేశారు.
7: పార్టిసిపేషన్ ఫ్రమ్ ఆల్ అదర్ కాలేజెస్ వచ్చిన వాళ్ళందరికీ కూడా పార్టిసిపేట్ టీచర్స్ కి స్టూడెంట్స్ కి అందరికీ కూడా ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ నషా ముక్త భారత్ ఈ కాన్సెప్ట్ అనేది విద్యార్థి దశ నుంచి అలవాటు చేసుకోవాలి. ఏ హ్యాబిట్స్ అయినా ఏదైనా విద్యార్థి దశలో దూరంగా ఉంటే తర్వాత మన దగ్గరికి రావు. ఆ టైం చాలా అట్రాక్టివ్ టైము, ప్రతిదీ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఆ టైంలో కానీ అలవాటు పడితే దాన్ని మళ్ళీ చివరి దాకా కూడా వదలలేదు. కాబట్టి చాలా మంచి ఈవెంట్ కండక్ట్ చేశారు, అది కూడా స్టూడెంట్స్కి. ఇది అందరూ ఆచరించాల్సింది కూడా. దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ మెసేజ్ టు యూ ఆల్ అండ్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఫర్ ద ఈవెంట్ ఆర్గనైజర్ టేక్ అప్ దిస్ పర్టికులర్ టాపిక్. అదే సమయంలో ఈవెంట్ ఎంత సక్సెస్ఫుల్గా చేస్తూ మీరందరూ ఈ సందేశాన్ని కూడా ముందుకు తీసుకెళ్తారు. ముఖ్యంగా మనం గమనించాల్సిన నారాయణ గారు చెప్పినట్టు స్కిల్ లెవెల్స్ డిస్ట్రిక్ట్ లెవెల్ అయ్యాయి, స్టేట్ లెవెల్కి వెళ్ళాలి అంటే ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. పర్టికులర్లీ ఏదైనా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉంటే ఇంకా బాగుంటుంది. సో ఒక వారం రోజుల్లోనూ 10 రోజుల్లోనూ అనౌన్స్ చేస్తారు, గుంటూరు విజయవాడ అనౌన్స్ చేస్తున్నాయి. ప్రిపేర్ అవ్వండి, ఒక కాన్సెప్ట్ తీసుకోండి. ఏదైనా సరే మీరు యూ షుడ్ ఫాలో ద పోర్టల్లో అప్డేట్ కూడా ఉంటుంది అనుకుంటున్నాను దేని మీద అనేది. దానికి తగ్గట్టుగా మెంటర్స్ టీచర్స్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను, స్టూడెంట్స్ కూడా క్లోజ్ టు ద టాపిక్ ప్రిపేర్ చేయండి. ఏ ఈవెంట్ అయినా దట్ విల్ బి హెల్ప్ఫుల్ టు యూ టు గో టు ద నేషనల్ లెవెల్. అది హిందీలోనో ఇంగ్లీష్లోనో మీరు ప్రాక్టీస్ చేసుకుంటే నేషనల్ లెవెల్లో మీకు ఉపయోగపడుతున్న ఉద్దేశం నాకు అంత తెలియదు. ఫాలో యువర్ టీచర్స్ అడ్వైస్. ఇవన్నీ చెప్పుకుంటూ మీ అందరూ ఇంత పార్టిసిపేట్ చేసినందుకు అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఎవ్రీవన్.
1: దివ్యాంగుల సంక్షేమ శాఖ సూపరింటెండెంట్ పార్వతి ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. ఎన్ఎస్ఎస్ జాతీయ అవార్డు గ్రహీత రెడ్డి లీలాప్రసాద్ కార్యక్రమానికి సంధానకర్తగా వ్యవహరించారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీలలో గెలుపొందిన యువతి యువకులకు సర్టిఫికెట్లు, జ్ఞాపికలను అతిథులు అందజేశారు. జిల్లా స్థాయి విజేతలు త్వరలో గుంటూరు వేదికగా రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని డిప్యూటీ డైరెక్టర్ జి మహేశ్వరరావు తెలిపారు. మత్తురహిత యువత వికసిత భారత్ అంశంపై యువత యువకులు ప్రతిజ్ఞ చేశారు.
8: నేను ఏ రూపంలోనైనా లేదా ఏ ప్రయోజనం కోసమైనా ఎటువంటి హానికరమైన లేదా మత్తు పదార్థాలను ఉపయోగించనని మరియు ఇతరులను కూడా మత్తు పదార్థాలకు దూరంగా ఉండమని ప్రోత్సహిస్తానని దీని ద్వారా ప్రతిజ్ఞ చేస్తున్నాను.
1: మత్తురహిత యువత వికసిత భారత్ అంశంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ ప్రసార ఉద్యమాన్ని 2వ తేదీన వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 1 కోటికి పైగా యువత ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యారు. వికసిత భారత్ సాధనకు దేశ యువత శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని, మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని ప్రధాని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలు

0: వ్యక్తి ఉజ్వల భవిష్యత్తును, కుటుంబ జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తాయని హెచ్చరించారు. ఈ ఉద్యమాన్ని వచ్చే 100 వారాల పాటు ప్రతి ఆదివారం నిరంతర జన భాగస్వామ్యం కార్యక్రమంగా నిర్వహిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. రాబోయే 100 ఆదివారాలు నషాముక్త భారత్ కోసం 100 బలమైన అడుగులు అవుతాయని చెప్పారు. పిల్లల వ్యసనాలను పరువు పోతుందనే భయంతో కుటుంబాలు దాచకూడదని, వారితో మాట్లాడి వైద్య సహాయం అందించాలని ప్రధాని కోరారు. అలాగే కాలేజీలు, యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు డ్రగ్స్ వల్ల కలిగే ముప్పుపై చర్చలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. మాదక ద్రవ్యాల బారి నుంచి పోరాడి బయటపడిన యువకులు బలహీనులు కాదని, వారొక నిజమైన యోధులని ఆయన కొనియాడారు. సమాజం వారిని అక్కున చేర్చుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. డ్రగ్ స్మగ్లర్లు, సరఫరాదారులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని, గతంతో పోలిస్తే 1000 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశామని ఆయన తెలియజేశారు. ఈ ప్రచారంలో భాగంగా యువత మైభారత్ పోర్టల్ ద్వారా వాలంటీర్లుగా చేరి మత్తుకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయాలని ప్రధాని మోదీ కోరారు.
1: మేరే యువా సాథియో, ఆప్ భారత్ కీ అమృత్ పీఢీ హై. ఆప్ అగలే 20-25 వర్షో మే అప్నే జీవన్ కో భీ దిశా దేంగే ఔర్ ఆప్ హీ 2047 మే దేశ్ కో వికసిత్ భారత్ కీ మంజిల్ తక్ లేకర్ జాయేంగే ఔర్ ఉస్కే శిఖర్ పర్ ఆప్ హీ బైఠే హోంగే. దేశ్ కో ఆప్కీ ఊర్జా, ఆప్కీ కల్పనా శక్తి ఔర్ ఆప్కీ టాలెంట్ కీ జరూరత్ హై. ఇస్లియే దేశ్ కే లియే ఔర్ అప్నే జీవన్ కే లియే ఖుద్ కో నషా ముక్త రఖనా బహుత్ జరూరీ హై. నషా ఫోకస్ కో భటకాతా హై ఔర్ ధీరే ధీరే యువా కో ఉస్కే అప్నే సపనో సే దూర్ లే జాతా హై. సాథియో, ఆజ్కల్ హమ్ దేఖ్తే హై ఆజ్ కే యువా స్టార్టప్స్ కీ దునియా మే ఛాయే హై, AI కో లీడ్ కర్ రహే హై, స్పోర్ట్స్ మే తిరంగా లహరా రహే హై, స్పేస్ సే లేకర్ సైన్స్ తక్ నయే కీర్తిమాన్ బనా రహే హై. లేకిన్ సాథియో, జబ్ కో యువా అగర్ డ్రగ్స్ కే ఎడిక్షన్ మే ఫస్ జాయే తో కేవల్ ఏక్ యువా నహీ హారతా, ఏక్ సపనా హార్ జాతా హై, ఏక్ సపనే కా బాల్ మృత్యు హో జాతీ హై, ఏక్ పరివార్ హార్ జాతా హై, పూరా కా పూరా పరివార్ టూట్ జాతా హై, సమాజ్ సే భీ నఫరత్ కా శికార్ బన్ జాతా హై. నషా కేవల్ శరీర్ కో నుక్సాన్ నహీ పహుంచాతా, నషా ఏక్ మా కీ ముస్కాన్ ఛిన్ లేతా హై, నషా ఏక్ పితా కే సపనో కో చూర్ చూర్ కర్ దేతా హై, ఏక్ బహన్ కీ రాఖీ కీ ఉమీద్ కో కమజోర్ కర్ దేతా హై. ఆర్ ఇస్లియ దుష్మన్ దేశ్ భీ షడ్యంత్ర కర్కే హమారే దేశ్ కే యువాఓ కో ఇస్ నషే కీ లత్ మే ఖీంచనే కే లియే కోయి కోషిష్ బాకీ నహీ రఖతే హైన్. డ్రగ్స్ సప్లాయ్ కర్ కర్కే కమాయి కర్నా ఔర్ హమారే జైసే దేశ్ కో తబాహ్ కర్నా యే భీ ఉన్కీ ఆతంకీ సాజిష్ కా హిస్సా హోతా హై. ఆర్ ఇస్లియ హమే హర్ ఏక్ యువా కో నషే కే చుంగల్ మే ఫంస్నే సే బచానా హై. సాథియో, నషా ముక్త రహకర్ ఆప్కో అప్నే పొటెన్షియల్ కో ప్రొటెక్ట్ కర్నా హై. ముజే విశ్వాస్ హై హమారే దేశ్ కా యువా నషే సే ముక్త రహకర్ అప్నీ యువా ఊర్జా కో నా కేవల్ సంరక్షిత్ కరేగా బల్కి వికసిత్ భారత్ కే సంకల్పో కో భీ ఆగే బడాయేగా.
2: జై హింద్.

0: మత్తురహిత యువత వికసిత్ భారత్ అంశంపై మేరా యువ భారత్ బుధవారం విశాఖపట్నంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలపై రేడియో నివేదిక విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ నాగానబోయిన నాగేశ్వరరావు గారు, సహకారం శ్రీ కె రమేష్ బాబు గారు.
1: ధీమ్ ధనక ధీమ్.

చందమామ ఈ చిత్రం నుండి ఆశా భోస్లే కెఎం రాధాకృష్ణ పాడిన పాట విన్నారు. యువవాణి యోజనల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంధ్యారాగాలు తెలుగు చిత్రగీతాల మెలోడీలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ముత్యమంతా ముద్దు ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు.

0: సంధ్యా రాగాలు విన్నారు. తెలుగు చిత్రగీతాల మెలోడీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉద్యోగ వార్తలు వింటారు. చదివిన వారు శ్రీమతి జి పద్మ.
1: ఉద్యోగ వార్తలు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని డాక్టర్ ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బాపట్లలో ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ విభాగంలో టీచింగ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు 2026 ఆగస్టు 11వ తేదీన నిర్వహించే వాకిన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి. పోస్టుల వివరాలు టీచింగ్ అసోసియేట్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ విభాగంలో ఒక పోస్టు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. అర్హత సంబంధిత విభాగాల్లో డిగ్రీ మరియు పీజీలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇంజనీరింగ్ మరియు ఫుడ్ టెక్నాలజీ మరియు ఫుడ్ సైన్స్ మరియు టెక్నాలజీ ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ హార్వెస్ట్ మరియు పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీలో ఉత్తీర్ణతతో పాటు నెట్ పీహెచ్డీలో అర్హత సాధించిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. వయోపరిమితి 40 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. జీతం నెలకు 37,000 రూపాయలు మరియు హెచ్ఆర్ఏ ఉంటుంది. ఎంపిక ప్రక్రియ వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీ 2026 ఆగస్టు 11వ తేదీ. వేదిక డీన్ కార్యాలయం, డాక్టర్ ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ టెక్నాలజీ, బాపట్ల. మరొక ప్రకటన, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ భువనేశ్వర్ తాత్కాలిక ప్రాతిపదికన గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు ఆగస్టు

0: ఐదవ తేదీన నిర్వహించే వాకిన్ ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. గెస్ట్ ఫ్యాకల్టీ 6 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. విభాగాలు బయోస్టాటిస్టిక్స్, సైకాలజీ, సోఫియాలజీ, ఇంగ్లీష్, కంప్యూటర్, రీజనల్ లాంగ్వేజ్ తదితరాల్లో విభాగాలు ఉన్నాయి. అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఎస్సీలో నర్సింగ్ మరియు పీజీ పిహెచ్డీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. గరిష్ట వయోపరిమితి చివరి తేదీ నాటికి 40 ఏళ్ల నుంచి 64 ఏళ్ల వరకు ఉండాలి. ఎంపిక ప్రక్రియ వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ nurs@bhuvaneshwar.edu.in. దరఖాస్తు చివరి తేదీ 2026 ఆగస్టు 12 తేదీ. ఉద్యోగ వార్తలు విన్నారు.
1: ఉద్యోగ వార్తలు చదివినవారు జి పద్మ.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచారవాణి. వైజాగ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో వైజాగ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ ఈ నెల 23, 24, 25 తేదీల్లో 3 రోజుల పాటు నూతన ప్రతిభను ప్రోత్సహించేందుకు ఒక ప్రత్యేకమైన ఫిల్మ్ స్క్రిప్ట్ రైటింగ్ వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. ఈ వర్క్షాప్లో పాల్గొనాలనుకునే వాళ్ళు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391474776 నెంబర్, మరొకసారి 9391474776. ఈనాటి ప్రసారాల వివరాలు. ఈ ప్రసారంలో 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం కార్యక్రమంలో నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ ప్రేరణ వ్యక్తిత్వం ఉంటాయి. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో ఎల్నినో పరిస్థితుల్లో వివిధ పండ్ల తోటల్లో ఎరువుల యాజమాన్యం గురించి నైరా వ్యవసాయ కళాశాల ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ కె రవికుమార్ గారి ప్రసంగం వింటారు. 7:45 వికసిత్ భారత్, 8:00 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు, 8:15 టుడే ఇన్ పార్లమెంట్, 8:30 తెలుగులో జాతీయ వార్తలు, ఈ రాత్రి 9:30 స్వరమాలిక సినిమా పాటలు, ఈ రాత్రి 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈనాటి కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కార్యక్రమాలపై శ్రోతలు మీ యొక్క స్పందనను ప్రతి ఆదివారం ఉదయం ప్రసారమయ్యే లేఖావళి కార్యక్రమానికి 7416172999 అనే నెంబర్కు వాట్సాప్ ద్వారా తెలియజేయవచ్చు. వాట్సాప్ నెంబర్ మరొక్కసారి 7416172999. అలానే మీ యొక్క అభిప్రాయాలను aarpcvsp@gmail.comకి మెయిల్ ద్వారా కూడా పంపించవచ్చు. పోస్ట్ కార్డు ద్వారా మీ అభిప్రాయాలను మాకు పంపించాల్సిన మా చిరునామా టు ద స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సిరిపురం విశాఖపట్నం 5300003 అనే చిరునామాకు పంపించవచ్చు. చిరునామా మరొక్కసారి టు ద స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సిరిపురం విశాఖపట్నం 5300003.

0: Better than this.
1: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
2: వినండి, మీరు పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
3: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
2: దీంతో మీ ఇల్లు సూర్య ఘర్ అవుతుంది, అంటే కరెంట్ బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంట్ ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్య ఘర్ డాట్ జీఓవీ డాట్ ఇన్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. వార్తలోని ముఖ్యాంశాలు. రాజధాని అమరావతి నిర్మాణం పారిశ్రామికాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అగ్రిగోల్డ్ బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చర్యలు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. స్వయం ఏపీ బ్రాండ్తో 60 నుంచి 65 రకాల డ్వాక్రా ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు. పారిశ్రామిక విప్లవం కోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాక్ట్ 2026, ఏపీ పీపీపీ పాలసీ 2026 ముసాయిదాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం అమరావతిలోని సచివాలయంలో ఈరోజు సమావేశమైంది. ఈ సందర్భంగా 34 ఎజెండా అంశాలకు ఆమోదం లభించింది. ఆ వివరాలను సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడిస్తూ, పరిపాలనా చట్టపరమైన సంస్కరణల్లో భాగంగా ఏపీ దిశా బిల్లు 2019, ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు 2024లను ఉపసంహరించి కొత్త కఠిన చట్టాలను తీసుకురావాలని మంత్రివర్గం నిర్ణయించిందన్నారు. పారిశ్రామిక వేగానికి బల్క్ డ్రగ్ పార్కు కోసం హడ్కో నుంచి 680 కోట్ల రూపాయల రుణం, ఆక్వా రంగానికి యూనిట్కు 1.5 రూపాయల విద్యుత్ రాయితీని కొనసాగించనున్నామని చెప్పారు. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పునర్వ్యవస్థీకరణతో పాటు మున్సిపల్ భూముల లీజు గడువును 25 ఏళ్లకు పైగా పెంచేలా చట్ట సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. గోదావరి పుష్కరాలు 2027 ఘాట్ల అభివృద్ధికి 210 కోట్ల రూపాయలు కేటాయించేందుకు మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించిందన్నారు. విశాఖపట్నం

0: పట్టణంలోని వెలంపేటలో పేదలకు 28,44,00,000 రూపాయల విలువైన బహుళ అంతస్తుల భవనాల మంజూరుకు కేబినెట్ ఆమోదం లభించిందన్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చేసిన సూచనల మేరకు దిశ బిల్లు 2019 రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంటోందని మంత్రి పార్థసారథి తెలియజేస్తూ,
1: ఆంధ్రప్రదేశ్ దిశ బిల్లు క్రిమినల్ లా, ఆ బిల్లు ద్వారా సాధించాలనుకున్న లక్ష్యాలు కొత్త కేంద్ర చట్టాల పరిధిలోనే గణనీయంగా పరిష్కరించబడ్డాయని ఆంధ్రప్రదేశ్ సవర్ణ బిల్లు 2019ను ఉపసంహరించుకునేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. పారిశ్రామిక పార్కుల్లో విద్యుత్ మౌలిక సదుపాయ కల్పన కోసం మూలధన వ్యయాన్ని భరిస్తున్న పనులన్నింటికీ ఏపీ ట్రాన్స్కో డిస్కామ్స్ విధించే పర్యవేక్షణ ఛార్జీలను 2.5% తగ్గించేందుకు మరియు అభివృద్ధి ఛార్జీలు మినహాయించేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి
0: అగ్రిగోల్డ్ బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చర్యలు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర మంత్రివర్గం సమావేశం సందర్భంగా మంత్రులతో పలు కీలక అంశాలపై ముఖ్యమంత్రి ఈరోజు చర్చించారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు. ఎక్కడికక్కడ ఆస్తులను వేలం వేసి బాధితులకు త్వరగా న్యాయం చేయాలని ఆదేశించారు. ఈ నెల చివరిలోనే వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభిస్తామని చెప్పారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటిని సమర్థవంతంగా వినియోగించుకుంటూ తాగునీటి ఎద్దడిని అధిగమించాలని, ఆ తర్వాత ప్రాధాన్యతగా పశుగ్రాసం కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 17వ తేదీ నుండి 4 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. స్వయం ఏపీ బ్రాండ్ ద్వారా డ్వాక్రా మహిళలు తయారు చేసిన 60 నుంచి 65 రకాల ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. అమరావతిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఉత్పత్తుల ఎగుమతి దిగుమతుల అవకాశాల కోసం ఏపీ ఎన్ఆర్టీఎస్తో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త లక్ష్యానికి అనుగుణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 500,000 మంది మహిళలతో వ్యాపార పారిశ్రామిక సంస్థలను ఏర్పాటు చేయాలని చెప్పారు. గ్రామీణ మహిళలు యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చేందుకు ట్రైనింగ్ సెంటర్లు ప్రారంభించాలని మంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర సచివాలయంలో ఫీనిక్స్ ఫౌండేషన్, డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన ఎంబీబీఎస్ విద్యార్థులకు ఉన్నత విద్యలో ప్రోత్సాహం అందించడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. దీని ద్వారా వార్షిక కుటుంబ ఆదాయం 500,000 రూపాయలకు మించని ప్రతిభావంతులైన ఎంబీబీఎస్ విద్యార్థులకు ప్రతి విద్యా సంవత్సరంలో 10 మెడికల్ స్కాలర్షిప్లు అందుతాయన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఘనంగా నిర్వహించాలని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్ వైశాలి అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో అధికారులతో ఆమె ఈరోజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లా స్థాయిలో ఈ నెల 8వ తేదీన నిర్వహించనున్న వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఉత్సవాల్లో భాగంగా శనివారం పార్వతీపురంలో జిల్లాస్థాయి ప్రధాన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించుకున్నట్లు చెప్పారు. గ్లాస్గో నగరం వేదికగా ఇటీవల జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రజత పథకం సాధించిన ఆంధ్రప్రదేశ్కు చెందిన వల్లూరి అజయ్ బాబు కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ను ఆయన నివాసంలో కలిశారు. విజయనగరం జిల్లా కొండవెల్లగాడ గ్రామానికి చెందిన అజయ్ బాబు వెయిట్ లిఫ్టింగ్ 79 కేజీల విభాగంలో రజత పథకాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించారు. వాతావరణం. ఆగ్నేయ బంగాళాఖాతంలో నిన్నటి ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 4.5 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో రాబోయే 2 రోజుల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. బలమైన ఈదురుగాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు మధుకుమల్లి శ్రీభరత్, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామిని న్యూఢిల్లీలో ఈరోజు కలిసి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఆర్ఐఎన్ఎల్ మాజీ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న స్వచ్ఛంద పదవీ విరమణ పథకం విఆర్ఎస్ ప్రయోజనాలు, ఇతర చట్టబద్ధ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఉక్కు అధికారుల సంఘం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రతినిధులు ఇటీవల సమర్పించిన వినతి పత్రాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. పదవీ విరమణ పొందిన అనేక

అనేక మంది ఉద్యోగులు ఎప్పటికీ పూర్తి స్థాయిలో తమకు రావాల్సిన ప్రయోజనాలు అందుకోలేదని వివరించారు. ముఖ్యంగా రెండో దశలో వీఆర్ఎస్ పొందిన 486 మంది ఉద్యోగులకు ఇప్పటి వరకు కేవలం 50% వీఆర్ఎస్ పరిహారం మాత్రమే చెల్లించగా మిగిలిన మొత్తం ఆర్జిత సెలవులు, నగదీకరణ, వేతన బకాయిలు, తదితర చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజధాని అమరావతి నిర్మాణం పారిశ్రామిక అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అగ్రిగోల్డ్ బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చర్యలు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. స్వయం ఏపీ బ్రాండ్తో 60 నుంచి 65 రకాల డ్వాక్రా ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: संविधानस्य संसदः च महत्तरः विजयः इत्यभिहितवान्। संसत्परिसरे वार्ताहरैः सह सम्भाषमाणः सः अब्रवीत् यत् एतेन स्पष्टीभवति यत् यः कोऽपि भारते व्यापारं कर्तुम् इच्छति तेन भारतस्य नियमानां पूर्णतया पालनं करणीयमेव। केरलराज्ये अद्य अतिवृष्टेः सम्भावनामवलोक्य त्रिषु जनपदेषु रक्तसञ्चेतना घोषिता। राज्यस्य इडुक्की, कोट्टायं तथा पथनमथिता इति त्रिषु जनपदेषु अतिवृष्टेः सम्भावना वर्तते। पूर्वमेतेषु जनपदेषु नारङ्गवर्णीया सञ्चेतना आसीत्, या अद्य परिवर्तिता। अनेन सहैव अन्येषु पञ्चसु जनपदेषु अतीववृष्टेः पूर्वाकलनम् अनुसृत्य नारङ्गसङ्केतः यथावत् प्रवर्तते। अवशिष्टेषु षट् जनपदेषु च अतिवृष्टेः आशङ्कामधिकृत्य पीतसङ्केतः परिवर्तितः। भारत ऋतु विज्ञान विभागेन अद्य उत्तराखंड, झारखंड, पश्चिम बंगाल, ओडिशा, मध्य महाराष्ट्र, कोंकण, गोवा प्रदेशेषु अतिवृष्टिमुद्दिश्य पीतवर्णीया संचेतना प्रख्यापिता। अमेरिका देशस्य यूजीन नगरे प्रवृत्तायां विश्व एथलेटिक्स अंडर 20 प्रतियोगितायां भारतस्य कुंतक्षेपकौ आशीष यादव, टी धरणीधरनः तथा चक्रक्षेपिका अमानत कंबोज च स्वप्रतिस्पर्धानां अंतिमचक्रं प्रविष्टवन्तः। इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సాయం సమీరం కార్యక్రమం వినడానికి ముందుగా వాతావరణ వివరాలు. విశాఖపట్నం వాతావరణ పరిశోధనా కేంద్రం వారు ఈ సాయంత్రం 6:09 అందజేసిన వివరాల ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.7 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 16 మిల్లీమీటర్లు, గాలిలో తేమ 95%. విమానాశ్రయంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 46 మిల్లీమీటర్లు, గాల్లో తేమ 100%. స్థానిక వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమే ఉండి 1 లేదా 2 వర్షపు జల్లులు కానీ ఉరుములతో కూడిన జల్లులు కానీ కురిసే అవకాశం ఉంది. రాగల 5 రోజుల్లో ఆంధ్ర కోస్తా తీరంలో చేపలు పట్టేవారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఇప్పుడు ఫిట్నెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర సెల్ఫ్ కంపాషన్ అండ్ బాడీ యాక్సెప్టెన్స్ అనే అంశం గురించి మాట్లాడుకుందాం. స్వీయ కరుణ, శరీర అంగీకారం అనేవి మన శరీరాన్ని, మనసును ఎలాంటి తీర్పులు లేకుండా ప్రేమగా స్వీకరించడానికి సహాయపడే ముఖ్యమైన భావన. ఈ భావన మనలో ఉన్న లోపాలను ఒప్పుకుంటూనే మనపై మనం జాలి చెప్పకుండా దయగా ఉండడం నేర్పుతాయి. స్వీయ కరుణ ముఖ్యమైన భాగాలు ఏంటంటే స్వీయ దయ. మన రూపాన్ని లేదా శరీరాన్ని విమర్శించుకోకుండా ఒక మంచి స్నేహితుడిలా మనతో మనం ప్రేమగా ఉండాలి. సామాన్య మానవత్వం, అపరిపూర్ణత అనేది అందరిలో ఉంటుందని, ప్రతి ఒక్కరి శరీరం భిన్నంగా ఉంటుందని గుర్తించాలి. అలాగే శరీరంపై వచ్చే వ్యతిరేక ఆలోచనలను తీర్పు లేకుండా కేవలం గమనించగలగాలి. శరీర అంగీకార ప్రయోజనాలు ఏంటంటే శరీర రూపురేఖలపై సమాజం పెట్టే అవాస్తవిక అంచనాలను సవాలు చేయాలి. అంటే మనం నలుగురిలో తిరిగేటప్పుడు సిగ్గును తగ్గించుకోవాలి. ఇతరులు మన శరీర భంగిమలను గురించి చేస్తున్న వ్యాఖ్యలన్నీ పట్టించుకోకూడదన్నమాట. ఇక కృతజ్ఞత, శరీరం చూడడానికి ఎలా ఉన్నప్పటికీ శరీరం చేసే పనులను, అంటే నడవడం, చూడడం, శ్వాస తీసుకోవడం, ఎప్రిషియేట్ చేయడం వంటి కార్యక్రమాలన్నీ కూడా మనం సరైన రీతిలో చేస్తూ ఉండాలి. ఆరోగ్యకరమైన ఎంపికలు ఏంటంటే కేవలం బరువు తగ్గడం కోసం కాకుండా శారీరక, మానసిక బలం కోసం మంచి ఆహారం తీసుకోవాలి. ఇప్పుడు బుల్లెట్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

అందరికీ నమస్కారం. ఈరోజు మనం సమాజంలోని ఆర్థికంగా బలహీన వర్గాలకు భరోసా కల్పించే ఒక ముఖ్యమైన పథకం గురించి తెలుసుకుందాం. అదే నేషనల్ సోషల్ అసిస్టెంట్ ప్రోగ్రామ్, ఎన్ఎస్ఏపీ. జాతీయ సామూహిక సహాయక కార్యక్రమం ఎన్ఎస్ఏపీ అనేది పేదరిక రేఖకు దిగువన ఉన్న వృద్ధులు, వితంతువులు మరియు దివ్యాంగులకు ఆర్థిక భద్రత కల్పించడానికి భారత ప్రభుత్వం ఆగస్ట్ 1995 ప్రారంభించిన కేంద్ర ప్రాయోజిత పథకం. ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశ్యం పేదరికంలో జీవిస్తున్న వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు వంటి అర్హులైన పౌరులకు సామాజిక భద్రత కల్పించడం. అనారోగ్య సమస్యలు, వయసు పైబడిన వారు లేదా కుటుంబ పరిస్థితుల కారణంగా జీవనోపాధి కష్టంగా ఉన్నవారికి ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఎన్ఎస్ఏపీ పథకం కింద ప్రధానంగా వృద్ధాప్య పింఛన్, వితంతు పింఛన్, దివ్యాంగుల పింఛన్ వంటి పథకాలు అమలులో ఉన్నాయి. అర్హులైన లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనల ప్రకారం ఆర్థిక సహాయం అందించబడుతుంది. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వంతు నిధులను జోడించి పింఛన్ మొత్తాన్ని పెంచి అందిస్తున్నాయి.

0: మీ కుటుంబంలో లేదా మీ పరిసరాల్లో ఈ పథకానికి అర్హులైన వారు ఉంటే సంబంధిత గ్రామ లేదా వార్డు సచివాలయం, పంచాయతీ లేదా సామాజిక సంక్షేమ శాఖ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఇటువంటి సంక్షేమ పథకాలు సమాజంలోని బలహీన వర్గాలకు ఆర్థిక భరోసాను అందించడమే కాకుండా వారికి గౌరవప్రదమైన జీవితం గడపడానికి ఈ పథకం చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవడం, అందరికీ తెలియజేయడం మన బాధ్యత. అర్హులైన వారు ఈ పథకాన్ని వినియోగించుకొని ప్రయోజనం పొందగలరు అని ఆశిస్తున్నాం.
1: వికాసం కార్యక్రమంలో నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రాం గురించి శ్రీమతి జీ నందినీదేవి గారు చదివిన వివరాలు విన్నారు. ఇప్పుడు ప్రేరణ. నాకే ఎందుకు ఇలాంటి కష్టం అని అక్కడే ఆగిపోతూ ఉంటారు కొంతమంది. కానీ ఆ కష్టం విలువ తెలుసు కాబట్టే తమలా ఇతరులు కూడా ఇబ్బంది పడకూడదని ఎన్నో సమస్యలకు పరిష్కారం కనుక్కుంటారు మరికొందరు. కోల్కతాకు చెందిన సౌమిత బసు అరుదైన ఎముక సమస్య కారణంగా 30 ఏళ్ల వయసులోనే దాదాపు 80% చలనశీలతను కోల్పోయిన మహిళ. అడుగు తీసి అడుగు వేయడమే సవాలుగా మారింది వీరికి. తన పనులు తాను చేసుకోలేకపోయేవారు. ఆఖరికి దుస్తులు వేసుకోవాలన్నా తన తల్లి మీదే ఆధారపడాల్సి వచ్చేది. ఈ ఇబ్బంది వీరిని ఓ ఫ్యాషన్ బ్రాండ్ను ప్రారంభించేలా చేసింది. ప్రస్తుతం ఈ వేదికగా శారీరక లోపాలు, ప్రత్యేక అవసరాలు ఉన్న వారి కోసం సులభంగా ధరించగలిగే అడాప్టివ్ క్లోతింగ్ను రూపొందిస్తున్నారు. శారీరక సమస్యను అధిగమించి ఫ్యాషన్ ఆంటర్ప్రెన్యూర్గా ఎదిగిన సౌమిత బసు. కొన్ని సంవత్సరాల క్రితం పై చదువులకని విదేశాలు వెళ్లారు సౌమిత. అక్కడే ఆమెకు కాలునొప్పి వేధించింది. అది క్రమంగా ఎక్కువై ఒకనొక దశలో కాలుని కదిలించలేకపోయింది. తర్వాత ఆసుపత్రికి వెళ్తే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని వైద్యులు చెప్పారు. దాదాపు 80% అవయవాల్ని కదిలించలేకపోయారు. రోజులో ఎక్కువ సమయం చక్రాల కుర్చీలోనే గడపాల్సి వచ్చేది. అప్పుడప్పుడు చేతికర్రల సహాయంతో నెమ్మదిగా నడిచేవారు. ఇక రద్దీ ప్రదేశాలకు వెళ్ళాలంటే సవాలుగా ఉండేది. అలా అని ఇంట్లో ఉన్న బోర్ కొట్టేది. చిన్న చిన్న పనులను తల్లి మీద ఆధారపడవలసి వచ్చేది. ఇలా చలనశీలత సమస్యలున్న వారి కోసం సులభంగా ధరించగలిగే దుస్తులు రూపొందించారు. ప్రస్తుతం వీరు రూపొందించే దుస్తులు పక్షవాతం, ఆర్థరైటిస్, వెన్నెముకకు గాయాలైన వారు, వృద్ధులు ఇతరుల సహాయం లేకుండా సులభంగా ధరించగలిగేలా ఉంటాయి. అంతేకాదు వ్యక్తిగత శారీరక సమస్యలు, అవసరాలను బట్టి ఆయా దుస్తుల్ని కస్టమైజ్ చేసి అందిస్తున్నారు. వినియోగదారుల అభిరుచుల్ని బట్టి ఆయా దుస్తులను ఫ్యాషనబుల్గాను అందిస్తున్నారు. స్థానిక మహిళా టైలర్లకు ఉపాధిని కల్పిస్తున్నారు. తన తల్లి ప్రోత్సాహం వల్లనే వ్యాపారంలో రాణించగలుగుతున్నామని తెలియజేస్తున్నారు. తన ఫ్యాషన్ బ్రాండ్ ద్వారా ఎంతోమంది శారీరక సమస్యలున్న వారు ఒక కుటుంబంగా ఏర్పడి ఒకరి అనుభవాలు మరొకరు పంచుకోవడం, ఒకరి నుంచి మరొకరు స్ఫూర్తి పొందడం సంతృప్తినిస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు నీరాజనం చిత్రం నుండి MS రామారావు గారు పాడిన పాట వింటారు.

వ్యక్తిత్వం. స్ట్రైవింగ్ ఫర్ గ్రోత్, వృద్ధి కోసం కృషి. వృద్ధి అభివృద్ధి కోసం కృషి చేయడం అనేది వ్యక్తిత్వ పురోగతికి, సమాజ నిర్మాణానికి, దేశ ప్రగతికి మూలస్తంభం. నిరంతర అభ్యాసం, లక్ష్య సాధన, సమిష్టి కృషితోనే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయి. వ్యక్తిగత వృత్తిపరమైన వృద్ధి, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగాలి. ప్రతికూల పరిస్థితులను కూడా అవకాశాలుగా మార్చుకోవాలి. బలం, బలహీనతలను గుర్తించి మెరుగుపరుచుకోవడం, ఇతరులతో స్పష్టంగా మాట్లాడటం, శ్రద్ధగా వినడం అలవర్చుకోవాలి. స్పష్టమైన లక్ష్యాలను ఉంచుకుని వాటిని సాధించడానికి కృషి చేయాలి. సమయపాలన, ప్రణాళికబద్ధమైన పనితీరు, సవాళ్లను ఎదుర్కొనే సానుకూల దృక్పథం ఉండాలి.

0: మహర్షి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట విన్నారు.
1: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, aircpcvsp@gmail.com.

ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.

అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. ఈ చిత్రం నుండి కౌసల్య పాడిన పాట విన్నారు. ఇంతటితో ఈనాటి సాయం సమీరం కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
0: ప్రసారాల వివరాలు. ఈ ప్రసారంలో 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో ఎల్నినో పరిస్థితుల్లో వివిధ పండ్ల తోటల్లో ఎరువుల యాజమాన్యం గురించి నైరా వ్యవసాయ కళాశాల ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ కె రవికుమార్ గారి ప్రసంగం వింటారు. 7:45 వికసిత్ భారత్, 8:00 స్వర్మాలిక సినిమా పాటలు, 8:15 టుడే ఇన్ పార్లమెంట్, 8:30 తెలుగులో జాతీయ వార్తలు, ఈ రాత్రి 9:30 స్వర్మాలిక సినిమా పాటలు, 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ రాత్రి ప్రసారమయ్యే కార్యక్రమాలు. ఇక రేపటి ప్రసారాల వివరాలు. రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం వందే మాతరం బృందగానం వింటారు. రచన శ్రీ రాయప్రోడు సుబ్బారావు, సంగీతం శ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ సరస్వతి అష్టకం నాతియా కలాం వింటారు. 6:30 శ్రీ మోహిబుల్లా ఖాన్ గారి వ్యాఖ్యానంలో చింతన వింటారు. 6:35 పొలం పనుల కార్యక్రమంలో ఎల్నినో పరిస్థితుల్లో నీటి సంరక్షణ గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందిస్తున్న వివరాలు వింటారు. రేపు ఉదయం 7:15 ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటి మాట శీర్షికన నేషనల్ హ్యాండ్లూమ్ డేకి సంబంధించిన విషయాలు, ఎంఎస్ స్వామినాథన్ గారి జయంతి, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి వర్ధంతి సందర్భంగా వారి ఇద్దరి జీవిత విశేషాలు వింటారు. ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమంలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత అనే అంశంపై కింగ్ జార్జ్ హాస్పిటల్ పిల్లల వైద్య విభాగాధిపతి డాక్టర్ బి చక్రవర్తి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీమతి గుడివాడ నందిని గారు. గాంధీ మార్గం పుష్పాంజలి సమాచారవాణి వింటారు. 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో డాక్టర్ కె సరస్వతి విద్యార్థి గారి గానం వింటారు. శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి గారు వయలిన్, శ్రీ ధన్వాడ ధర్మారావు గారు మృదంగం. 8:59 పాటల పల్లకి, 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. జాతీయ చేనేత వారోత్సవాల దినోత్సవాల సందర్భంగా చేనేత అవార్డు గ్రహీతతో ప్రత్యేక ముఖాముఖికి అతిథి జాతీయ చేనేత అవార్డు గ్రహీత శ్రీ నక్కా వెంకటేశ్వరరావు గారు, పరిచయకర్త రావల సాయి గిరీష్. రేపు ఉదయం 10:25 పాటల పల్లకి ఫోన్ ఇలా కార్యక్రమం ఉంటుంది. 11:00 మధురి పాత తెలుగు సినిమా పాటలు, 11:10 12వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకలను న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ముఖ్య అతిథిగా హాజరైన అవుతున్న ప్రారంభిస్తున్నటువంటి కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 మధుమంజరి తెలుగు సినిమా పాటలు, 12:40 హిందీ

0: సినిమా పాటలు. 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో చేనేత కళల ఝరి భారతావని జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శ్రీమతులు డివి మానస డి శ్రీదేవి గారిల సంభాషణ వింటారు. 2:30 వాతావరణం తర్వాత సమాచారం తర్వాత కర్ణాటక సంగీతం కార్యక్రమంలో డాక్టర్ కె సరస్వతి విద్యార్థి గారి గానం వింటారు. వయలిన్ శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి గారు, మృదంగం శ్రీ ధన్వాడ ధర్మారావు గారు. సాయంత్రం 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు, మెలోడీ చిత్రగీతాలు వింటారు. 5:55 ఉద్యోగ వార్తలు, 6:00 సమాచార వాణి. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో లైవ్ విన్యాసం కార్యక్రమంలో శ్రీ కోరువాడ సురేష్ గారి డోల్ లైవ్ విన్యాసం వింటారు. ఫిట్నెస్ మంత్ర వికాసంలో స్వచ్ఛ భారత్ అభియాన్ గురించి ఉంటుంది. 7:15 పలిశం వ్యవసాయదారుల కార్యక్రమంలో జీవ నియంత్రణ పద్ధతుల్లో కొబ్బరిలో తెగుళ్ల యాజమాన్యం గురించి అంబాజీపేట ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ బి నీరజ గారి ప్రసంగం వింటారు. జానపద గీతం. వ్యవసాయ సమాచారంలో ఎల్నినో పరిస్థితుల్లో ఉత్తర కోస్తా రైతులకు శాస్త్రవేత్తల సూచనలు. 7:45 వికసిత భారత్, 8:00 స్వరమాలిక, 8:15 టుడే ఇన్ పార్లమెంట్, 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 9:30 స్వరమాలిక, 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం, 10:45 ఆపాత ముద్రలు తెలుగు సినిమా పాటలు వింటారు. ఇవి ఈరోజు మరియు రేపటి కార్యక్రమాల వివరాలు, ప్రసారాల వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:05 అవుతుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. సుమారు 23,731 కోట్ల రూపాయల వ్యయంతో ప్రారంభించే గోవర్ధన్ బయో ఇంధన పథకానికి కేంద్ర కేబినెట్ ఈరోజు ఆమోదం తెలిపింది. జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద యూజర్ ఫీజును నిబంధనల ప్రకారమే వసూలు చేస్తున్నట్టు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు చేనేత పురస్కారాలు ప్రదానం చేస్తారు. ఉత్తరాఖండ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మధ్య మహారాష్ట్ర, కొంకణ్, గోవాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సుమారు 23,731 కోట్ల రూపాయలు వ్యయం కాగల గోవర్ధన్ బయో ఇంధన పథకానికి కేంద్ర కేబినెట్ ఈరోజు ఆమోదం తెలిపింది. న్యూఢిల్లీలో ఈరోజు సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ ఈ పథకం ద్వారా 150,000 ఉద్యోగాలు సృష్టించబడతాయన్నారు. ఈ పథకం 2026-27 నుండి 2035-36 వరకు అమలు చేయబడుతుందని చెప్పారు.
2: कंप्रेस्ड बायोगैस सीबीजी इसका प्रोडक्शन एक डेकेड के अंदर 10 गुना बढ़ाने का टारगेट, करीब 5 MMSCMD प्रोडक्शन के लेवल तक पहुंचाने का इसमें टारगेट लिया गया है. अगर इसको हम एनवायरमेंटल पॉइंट से देखें तो दिस विल सेव अबाउट 40 मिलियन टन्स ऑफ कार्बन डाइऑक्साइड एमिशन. करीब 75,000 करोड़ रुपीज नेशनल GDP को एड होगा और अबाउट 1.5 लाख जॉब्स विल बी क्रिएटेड बाय दिस प्रोग्राम.
1: सीबीजी ने దేశ భవిష్యత్ ఇంధన మిశ్రమంలో ఒక ప్రధాన స్తంభంగా ఇది నిలబెడుతుంది. దేశంలో సిబిజి ఉత్పత్తిని దాదాపు 10 రెట్లు పెంచడం, పెద్ద ఎత్తున ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం, దేశవ్యాప్తంగా శక్తివంతమైన బయో ఎకానమీని సృష్టించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద యూజర్ ఫీజును నిబంధనల ప్రకారమే వసూలు చేస్తున్నట్టు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈరోజు లోక్సభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో జాతీయ రహదారి టోల్ ప్లాజాల వద్ద వాణిజ్య వాహనాలకు ఎటువంటి మెకానికల్ పాస్లను జారీ చేయడం లేదని చెప్పారు. జాతీయ రహదారి టోల్ ప్లాజాల వద్ద యూజర్ ఫీజు వసూళ్లలో పారదర్శకత, ప్రామాణికత, ఆపరేటింగ్ విధానాలను పాటిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో టోలింగ్ కార్యకలాపాల్లో కార్యాచరణ పారదర్శకత కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను జారీ చేసింది. రాజ్యసభ ఆమోదించిన అప్రోప్రియేషన్ బిల్లు 2026ను చర్చ అనంతరం లోక్సభకు తిరిగి పంపించింది. లోక్సభ ఈ బిల్లును

0: ఇప్పటికే ఆమోదించింది. రెండవ వాయిదా అనంతరం మధ్యాహ్నం 2:45 సభ సమావేశమైనప్పుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పరిశీలన కోసం ఈ బిల్లును ప్రవేశపెట్టారు. 2023 మార్చి 31 ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కొన్ని సేవల కోసం మంజూరు చేసిన మొత్తాలను మించి ఖర్చు చేసిన నిధులను దేశ కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి కేటాయించడానికి ఈ బిల్లు అధికారం కల్పిస్తుంది. నిర్దిష్టమైన అదనపు వ్యయాన్ని భరించేందుకు ప్రభుత్వం 54,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను కోరింది. ఈ మొత్తాన్ని రుణాల చెల్లింపుకు వెచ్చిస్తారు. దేశంలో పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన 50 లక్షలకు పైగా లబ్ధిదారుల కుటుంబాలకు చేరిందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన సిఐఐ అంతర్జాతీయ ఇంధన సదస్సు ఎగ్జిబిషన్ను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, ప్రస్తుతం 19 లక్షల కుటుంబాలు ఎలాంటి విద్యుత్ బిల్లులు చెల్లించకుండా ఉచిత విద్యుత్తును పొందుతున్నాయని తెలిపారు. ఈ పథకం ద్వారా 12 లక్షలకు పైగా కుటుంబాలు తమ ఇళ్లలో ఉత్పత్తి అయిన మిగులు విద్యుత్తును విక్రయించడం ద్వారా 421 కోట్ల రూపాయలు ఆర్జించాయని జోషి వెల్లడించారు. 2030 నాటికి 500 గిగావాట్ల లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. ఈ రంగంలోని సవాళ్లను అధిగమించడానికి, కొత్త అవకాశాలు అన్వేషించడానికి, పరిశ్రమ వర్గాలతో నిరంతరం సంప్రదింపులు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నెట్ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సహ సీఈఓ టెడ్ సరాందోస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. భారతదేశంలో కథన రీతులను, కథలను చెప్పే ప్రక్రియకు ఎంతో ఘనమైన చరిత్ర ఉందని, అత్యుత్తమ నైపుణ్యం కలిగిన సృజనశీలులకు భారత్ పట్టుకొమ్మ అని మోదీ అన్నారు. గ్లోబల్ కంటెంట్ క్రియేషన్కు భారత్ సరైన వేదిక కాగలదని మోదీ చెప్పారు.
1: హమే ఏక్ సాథ్ మిల్కర్ క్రియేట్ ఆన్ ఇండియా మూమెంట్ కి శురువాత్ కరే హమ్ భారత్ సే జుడీ స్టోరీస్ కో భారత్ కే సంస్కృతి కో భారత్ కే హెరిటేజ్ ఆర్ ట్రెడిషన్స్ కో పూరి దునియా సే షేర్ కరే ఆప్ ఐసా కంటెంట్ క్రియేట్ కరియే జో ఆప్ కే సాథ్ హీ భారత్ కో భీ జ్యాదా సే జ్యాదా లైక్స్ దే ఆర్ ఇస్కే లియే హమే గ్లోబల్ ఆడియన్స్ కో భీ ఎంగేజ్ కర్నా హోగా దునియా కే నౌజవానో కే సాథ్ జుడ్నా హోగా ఆజ్ పూరి దునియా మే లోగ్ భారత్ కే బారే మే జాన్నా చాహతే.
0: భారత్ మీడియా వినోద రంగాన్ని మరింత బలోపేతం చేసి ప్రపంచ అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని నెట్ఫ్లిక్స్ కో సీఈఓ అన్నారు. ఐఐసిటీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ సంస్థ ఎన్ఎఫ్డిసిల భాగస్వామ్యంతో నెట్ఫ్లిక్స్ ఇండియా స్టోరీ టెల్లింగ్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు ఈ సందర్భంగా సంస్థ తెలియజేసింది. జౌళి మంత్రిత్వ శాఖ 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు రాష్ట్రపతి భవన్లో జాతీయ స్థాయి వేడుక నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో 2025 సంవత్సరానికి గాను సంత్ కబీర్ హ్యాండ్లూమ్ అవార్డులు, జాతీయ చేనేత పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేస్తారు. చేనేత కళాకారుల ప్రతిభ, నూతన ఆవిష్కరణలు, చేనేత సాంప్రదాయాల పరిరక్షణకు వారు చేస్తున్న కృషికి గుర్తింపుగా మొత్తం 22 అవార్డులను అందజేస్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, సహాయ మంత్రి పవిత్ర మార్గరిటా పాల్గొంటారు. ఉత్తరాఖండ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మధ్య మహారాష్ట్ర, కొంకణ్, గోవాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హర్యానా, చండీగఢ్, బీహార్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ ద్వీపాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ ప్రకటించింది. ఇక జమ్మూకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, కేరళ, మాహే, లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవ్వచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ ప్రజలకు సంఘీభావం తెలుపుతూ నిన్న యునైటెడ్ కింగ్డమ్ బ్రాడ్ఫోర్డ్లో బ్రిటిష్ కాశ్మీరీ డయాస్పొరా సభ్యులు ప్రదర్శించారు.

0: సదస్సును నిర్వహించి జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జేఏఏసి డిమాండ్లకు మద్దతు తెలియజేశారు. పౌరుల ప్రాథమిక హక్కులు, పౌర స్వాతంత్రం గౌరవాన్ని కాపాడాలని నినాదాలు, ప్లకార్డులు ప్రదర్శించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో దిగజారుతున్న మానవ హక్కుల పట్ల ప్రపంచ దృష్టిని ఆకర్షించేందుకు తాము ర్యాలీని చేపట్టినట్టు నిర్వాహకులు తెలిపారు. గత 2 నెలల్లో భద్రతా దళాలు స్థానిక ప్రజలపై చేసిన దౌర్జన్యాల వల్ల అనేక మంది మరణించారని, ప్రజలు విపరీతమైన భయాందోళనలకు గురవుతున్నారని అన్నారు. తెలంగాణలో ఆహార కల్తీ కేసులు భారీగా పెరుగుతుండడం పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ వ్యాపారులు కృత్రిమ రంగులు, టాల్కం పౌడర్, రైస్ బ్రాన్ ఆయిల్ వంటివి మసాలా దినుసుల్లో కలిపి వాటి రంగు, బరువు, ధరలను పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజారోగ్యంతో ముడిపడిన సమస్య అయినందువల్ల ప్రభుత్వం వెంటనే తగిన చర్యలకు పాల్పడి తక్షణమే దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సుమారు 23,731 కోట్ల రూపాయల వ్యయంతో ప్రారంభించే గోవర్ధన్ బయో ఇంధన పథకానికి కేంద్ర కేబినెట్ ఈరోజు ఆమోదం తెలిపింది. జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద యూజర్ ఫీజును నిబంధనల ప్రకారమే వసూలు చేస్తున్నట్టు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు చేనేత పురస్కారాలు ప్రదానం చేస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: ఈ కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवर। కృషి ఏవం కిసాన్ కళ్యాణ మంత్రాలయం.
6: ప్రస్తుతం పండ్ల తోటల్లో ఎరువుల యాజమాన్యం గురించి నైరా వ్యవసాయ కళాశాల ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ కె రవికుమార్ గారు కొన్ని ముఖ్య విషయాలను తెలియజేస్తున్నారు మనకి. మొదటగా ఎల్నినో ప్రభావంతో నీటి ఎద్దడి సమస్య, అలాగే పోషక యాజమాన్యం గురించి వివరిస్తారు, విందామా?
7: వివిధ పండ్ల తోటల్లో ఎరువుల యాజమాన్యం

గురించి రైస్ సోదరులకి వివరించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా వర్షపాతం చాలా తక్కువగా నమోదు కావడం జరుగుతూ ఉంది. దీన్ని ఎల్నినో ఎఫెక్ట్ అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాము. అంటే వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలా ఏర్పడడానికి కారణాలు ఏమైనా కావచ్చు. కాకపోతే మనకి జూన్ జూలై నెలలు, అంటే జూన్ జూలై వచ్చేసరికల్లా మనకి వర్షపాతం చాలా ఎక్కువగా పడాలి. అలా పడినప్పుడే మనం కొత్తగా ప్లాంటేషన్ చేసుకోవడం కానీ ఉన్న తోటలు, అంటే ముదిరిన తోటల్లో కూడా ఎరువులు సిఫార్సు చేసినటువంటి మోతాదులో ఎరువులు వేసుకోవడం కానీ జరుగుతూ ఉంది. అయితే ఈ వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే, ముఖ్యంగా మనకి ప్లాంటేషన్ కొత్తగా మొక్కలు ఎవరైతే రైస్ సోదలు నాటుకుంటారో వాళ్ళు తప్పనిసరిగా మొక్క నాటిన తర్వాత నీళ్లు కంటిన్యూస్గా పోస్తూ ఉండాలి. అంటే వారంలో 2 సార్లు తప్పనిసరిగా నీళ్లు పోస్తూ ఉండాలి. అలాగే స్టేకింగ్, కర్ర అదునివ్వడం కానీ, ఎర్తింగ్ అప్ అంటాము, అంటే మట్టిని చెట్టు మొదల దగ్గర కొంతవరకు పోగు చేయడం. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మొక్క అంత వేగంగా పడిపోవడం ఉండదు. తర్వాత మల్చింగ్, అంటే చెట్టు పాదులో ఏమైనా మల్చింగ్ చేసుకోవడం ద్వారా తేమ శాతాన్ని పెంచవచ్చు. ఈ విధంగా లేత తోటల యొక్క సంరక్షణ కోసం రైతులు కొన్ని పద్ధతులు తప్పనిసరిగా పాటించాలి. ఇకపోతే ముదిరిన తోటలు, అంటే ఇంతకుముందు మనం ఏవైతే తోటలు పెట్టి ఉన్నామో వాటిల్లో ఎరువుల యాజమాన్యం ఎలా పాటించాలి, అంటే ఇప్పుడున్నటువంటి వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా మనం ఎరువులు వేయొచ్చా వేయకూడదా అనేది చూసుకున్నట్లయితే, తక్కువ వర్షపాతం పడింది కాబట్టి సేంద్రీయ ఎరువుల్ని మనం ఇప్పుడు వేసుకోవచ్చు. అంటే రసాయనిక ఎరువుల్ని ఇంకొక 4 రోజులు మనం పోస్ట్ పోన్ చేసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే రసాయనిక ఎరువులు మొక్క యొక్క వేర్లకి అందాలంటే చాలా వరకు మనకి భూమిలో తేమ ఉండాలి. తేమ ఎంత ఎక్కువగా ఉంటుందో అంత బాగా వేర్లు మనకి ఈ పోషకాలను శోషించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రసాయనిక ఎరువుల్ని కొంచెం పోస్ట్ పోన్ చేసుకున్నా పర్వాలేదు. తక్కువ వర్షపాతం ఉన్నప్పుడు సేంద్రీయ ఎరువులు వేసినా కానీ అవి గాలిలోకి ఎవాపరేట్ కావు కాబట్టి, గాలిలో కలిసిపోవు కాబట్టి రైతులు నష్టపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రసాయనిక ఎరువులు ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వెయ్యాలి అనుకున్నట్లయితే మనం హైడ్రోజెల్స్ వాడడం కానీ, సూక్ష్మ పోషకాలని చిలేట్స్ రూపంలో, జింక్ చిలేట్స్, ఐరన్ చిలేట్స్, ఇలా ఈ విధంగా ఈ రూపంలో కానీ వేసుకున్నట్లయితే మొక్కలకి అందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మొక్కలు పైన, అంటే చెట్ల పైన పిచికారీ చేయొచ్చు. అంటే నీటిలో కరిగే ఎరువులు ఏవైతే ఉంటాయో అటువంటి ఎరువుల్ని మనం పిచికారీ చేయడం ద్వారా కూడా మనం చెట్టుకి లాభదాయకంగా ఉండేలాగా చేయొచ్చు, చెట్టుకి పోషకాలు అందేలాగా చేయొచ్చు. కాబట్టి ఇటువంటి పద్ధతులను పాటించినట్లయితే మనం ఈ వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. అలాగే వర్షాభావ పరిస్థితుల్లో మల్చింగ్ చేసుకోవడం, మల్చింగ్ చేయడం ద్వారా ఏమవుతుంది, భూమిలో తేమ శాతం పెరుగుతుంది. భూమిలో తేమ శాతం పెరిగినప్పుడు ఆ మొక్క యొక్క వేర్లు పోషకాలను ఎక్కువగా శోషించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నీటిని చూసుకున్నట్లయితే మనకి నీరు ఈ వర్షాభావ పరిస్థితుల్లో బాగా లోతు నుంచి బోర్వెల్స్ ద్వారా మనకి అందిస్తూ ఉన్నాం కాబట్టి అటువంటి నీటిలో సాల్ట్స్ ఎక్కువగా ఉంటాయి, లవణాల శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి లవణాల శాతం ఎక్కువగా ఉన్నటువంటి నీటిని మొక్కలకి అందించడం ద్వారా కూడా చాలా వరకు నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో నీటి యొక్క నాణ్యత, అంటే వాటర్ క్వాలిటీ అంటాము, దీన్ని కూడా చెక్ చేసుకొని మనం చెట్లకి నీరు అందించినట్లయితే ఇంకా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే నీటిని ఎప్పుడెప్పుడు ఇవ్వాలి, ఉదయం పూట ఇవ్వచ్చు, సాయంత్రం పూట మనం నీరు పారించవచ్చు తోటల్లో. అలా పారించడం ద్వారా ఏంటంటే ఎవాపరేషన్ అయిపోకుండా, నీరు వాతావరణంలోకి ఆవిరి అయిపోకుండా బాష్పోత్సాహకాన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ఎరువుల యొక్క మోతాదు గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా వరకు చూస్తూ ఉన్నాము మనం పండ్ల తోటల్లో రైతులు ఎరువులు వేసేటప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటే, కొన్ని సందర్భాల్లో ఎరువుల యొక్క మోతాదు చాలా ఎక్కువగా వేసేయడం జరుగుతూ ఉంది. అంటే మితిమీరిన ఎరువుల యాజమాన్యం. అలాగే ఇంకొన్ని సందర్భాల్లో అసలు ఎరువులు కంప్లీట్గా వేయకుండా కూడా జరుగుతుంది. అంటే చెట్టుకు బలం ఇవ్వకుండా, పోషకాలు ఇవ్వకుండా మనం ఎలా దిగుబడిని తీసుకుంటాము, పూత కాత

0: నియంత్రణ అనేది మన చేతుల్లో ఉండకపోవచ్చు. కాబట్టి తప్పనిసరిగా ఎరువులు వేయాలి. అయితే ఎటువంటి ఎరువులు వేయాలి, ఏ సందర్భంలో వేయాలి అనేది మనం చాలా వరకు విపులంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు పండ్ల తోటల్లో ఎరువులు వేసేటప్పుడు మొక్క యొక్క కాండం నుంచి ఎంత దూరంలో వేయాలి, ఒక్కో చెట్టుకి ఒక్కో రకమైన దూరం ఉంటుంది. అంటే అన్ని అడుగుల దూరంలో మనం ఎరువులు వేసినట్లయితేనే మొక్క యొక్క వేర్లు, అంటే యాక్టివ్ రూట్ జోన్ సిస్టమ్ అంటాము, ఆ రూట్స్, ఆ వేర్లు ఈ పోషకాలని శోషించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను రైతుల యొక్క క్షేత్రాల్లో కూడా మనం ఫీల్డ్ విజిట్స్కి వెళ్ళినప్పుడు కానీ ఎంత దూరంలో ఎరువులు వేయాలి, ఎంత మోతాదులు వేయాలి, సంవత్సరంలో ఎన్ని దఫాలుగా వేసుకోవాలి అనేది చాలా చక్కగా వివరించడం జరుగుతూ ఉంది.
1: ఇప్పుడు ప్రత్యేకంగా మామిడి రైతు సోదరులకు ఎరువుల యాజమాన్యంపై అందిస్తున్న ముఖ్య సమాచారం విందాం.
0: ముందుగా మామిడిలో చూసినట్లయితే మామిడి తోటలకి మనం ఎరువులను వర్షాకాలం ప్రారంభంలో ఒకసారి, అలాగే వర్షాకాలం చివరిలో ఒకసారి, అంటే పూత వచ్చే సమయం డిసెంబర్ జనవరి ఆ టైంలో కూడా మనం ఎరువులను వేసుకుంటే చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఇంకొకసారి పిండి కట్టిన తర్వాత మనం ఎరువులను వేయడం వల్ల ఉపయోగం ఏంటంటే వచ్చే సీజన్, ఆ సంవత్సరం మన కాపు బాగా వస్తుంది, అలాగే వచ్చే సంవత్సరం కూడా మనకి పూత కాత రావడానికి కొంత బలం అనేది చెట్టులో ఉంటుంది. ఎందుకంటే చెట్లు పండ్లను ఇచ్చిన తర్వాత చెట్లన్నీ కూడా చాలా వరకు బలహీనంగా ఉంటాయి, వాటిలో పోషకాలు ఏమీ ఉండవు, బలం అనేది ఉండదు. కాబట్టి కొంత బలాన్ని ఇవ్వాలి. కాబట్టి మనం చివరిగా డోసేజు పిండి సమయంలో, పిండి కట్టి ఉన్నటువంటి సందర్భంలో మనం ఎరువులను అందించడం ద్వారా చెట్టుకు చాలా వరకు వచ్చే సంవత్సరం కాపుకు కూడా మనకి అది దోహదపడుతుంది. అయితే వర్షాకాలం ప్రారంభంలో ప్రతి సంవత్సరం కూడా మామిడి రైతులు తప్పనిసరిగా చేయాల్సింది ఏంటంటే మనకి పచ్చిరొట్ట ఎరువులు, పచ్చిరొట్ట పైర్లు అంటాము, పచ్చిరొట్ట పైర్లు కానీ, అంటే ఉదాహరణకి జీలుగా అంటే 10 కిలోలు ఎకరానికి చెప్పున వేసుకోవాలి, జనుము వాటిని కూడా చల్లొచ్చు 25 కిలోలు ఎకరానికి చెప్పున వేసుకొని అవి పూతకు వచ్చిన తర్వాత అంటే ఒక 45 రోజుల్లో అవి పూతకు వస్తాయి. ఆ పూతకు వచ్చే సమయంలో దాన్ని బాగా దున్నేసిన తర్వాత నేలలో బాగా కలిపెట్టడం వల్ల మనకేమవుతుందంటే ఈ సేంద్రియ కార్బనం యాడ్ అవుతుంది, అంటే కొన్ని పోషకాలు భూమిలో కలుస్తాయి. కాబట్టి మనం ఇండైరెక్ట్గా భూమికి ఎరువులు వేసినట్లే, ఇవి సేంద్రియ ఎరువులుగా కూడా భావించవచ్చు మనం. అయితే ఇంకా ప్రత్యేకంగా మనము సేంద్రియ ఎరువులు వెయ్యాలి అనుకుంటే ఒక చెట్టుకి 100 కిలోలు చొప్పున పశువుల ఎరువు వేసుకోవచ్చు, అలాగే 10 కిలోలు చొప్పున వర్మీ కంపోస్ట్ కూడా వేయచ్చు. ఎప్పుడు కూడా మనము అన్ని పంటలకు కూడా ముందుగా సేంద్రియ ఎరువులనే చెప్పడం జరుగుతూ ఉంది. సేంద్రియ ఎరువులు తప్పనిసరిగా కొంత మోతాదులో వెయ్యాలి. రసాయనిక ఎరువులు పూర్తిగా వేయమని ఎప్పుడు కూడా ఎవరు కూడా చెప్పరు, ఎందుకంటే భవిష్యత్తులో నేల యొక్క క్వాలిటీ దెబ్బతింటుంది. భవిష్యత్తులో అదే భూమిలో అదే నేలలో పంటలు పండకపోవడానికి అవకాశం ఉంది, నేల యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి మనం తప్పనిసరిగా సేంద్రియ ఎరువులను వేస్తూనే రసాయనిక ఎరువుల సమతుల్యత కూడా పాటిస్తూ అవసరం మేరకు రసాయనిక ఎరువులను వేసుకుంటూ ముందుకు పోవాలి. అలాగే సేంద్రియ ఎరువులు చూసుకున్నట్లయితే మట్టి కానీ, అంటే చెరువు మట్టి కానీ, కంపోస్ట్ కానీ, ఇలా జీవన ఎరువులు కానీ, ఇవన్నీ కూడా మనము మొక్కకి సప్లిమెంట్గా ఇవ్వచ్చు. అయితే రసాయనిక ఎరువుల్ని వేయడం ద్వారా దిగుబడి ఎక్కువగా వస్తుంది అనేది సైన్స్ ప్రకారం చాలా వరకు అది కరెక్ట్. అది కాబట్టి ఎంతెంత మోతాదులో వెయ్యాలి, నత్రజని, భాస్వరం, పొటాషు. మామిడి చెట్లు నాటిన తర్వాత ఒక సంవత్సరం వరకు ఎటువంటి ఎరువులను కూడా వేయాల్సిన అవసరం లేదు. అవసరం మేరకు సేంద్రియ ఎరువులు మనం ఒక సంవత్సరం వరకు వేసుకోవచ్చు. ఒక సంవత్సరం తర్వాత నత్రజని, భాస్వరం, పొటాష్ ఇవన్నీ కూడా 100 గ్రాములు నత్రజని ఇచ్చే ఎరువులు కానీ, 100 గ్రాములు భాస్వరం ఇచ్చే ఎరువులను కానీ, అలాగే 100 గ్రాములు పొటాష్ ఇచ్చే ఎరువులను కానీ వేసుకోవచ్చు. అలా 10 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల వరకు మోతాదు పెంచుకుంటూ 10 సంవత్సరాల తర్వాత ఒక చెట్టుకి చూసుకున్నట్లయితే మనకి 2 కిలోల యూరియా, అలాగే 6 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అంతేకాకుండా మనకి 1.5 కిలోలు మ్యూరేట్ ఆఫ్ పొటాష్, అంటే ఈ ఎరువుల్ని 2 దఫాలుగా సంవత్సరంలో మనకి అనుకూలంగా ఉన్నప్పుడు, నీటి తడులు ఉన్నప్పుడు, ముఖ్యంగా జూన్ జూలై నెలలో ఒకసారి, తర్వాత డిసెంబర్ జనవరి ఆ నెలలో ఇంకొకసారి వేసుకున్నట్లయితే మొక్క శోషించుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత సూక్ష్మ పోషకాలు, సూక్ష్మ పోషకాలు

ఎందుకు వేసుకోవాలి అంటే, సూక్ష్మ పోషకాల యొక్క లోపాలు ఉన్నప్పుడు చెట్లో మనకు అంత వేగంగా కనిపించవు. దాన్ని హిడెన్ హంగర్ అంటారు. అంటే సివియారిటీ ఎక్కువ ఉన్నప్పుడు, సూక్ష్మ పోషకాల యొక్క లోపాలు ఎక్కువగా ఉన్నప్పుడు మనకు చెట్టు పైన ఆకులపైన సింప్టమ్స్ కనిపిస్తాయి. ఆ సింప్టమ్స్ కనిపించినప్పుడు అప్పుడు సూక్ష్మ పోషకాల యొక్క లోపాలు ఉన్నాయని చెప్పి గమనిస్తాము. అందుకని మనకి సింప్టమ్స్ ఉన్నా లేకపోయినా మొక్కకి అవసరమైనటువంటి మోతాదులో సూక్ష్మ పోషకాలను తప్పనిసరిగా మనం చెట్టుకి అందించాలి. ఇలా అందించే క్రమంలో చూసుకున్నట్లయితే 5 గ్రాములు జింక్ సల్ఫేట్, అలాగే 2.5 గ్రాములు ఫెర్రస్ సల్ఫేట్, అలాగే 2 గ్రాములు బొరాక్స్, 2 గ్రాములు కాల్షియం సల్ఫేట్, అలాగే 1-3 గ్రాములు మెగ్నీషియం సల్ఫేట్, అంటే ఇవన్నీ కలిపి ఉన్నటువంటి మిశ్రమం కూడా, సూక్ష్మ పోషకాల మిశ్రమాలు మనకు మార్కెట్లో దొరుకుతూ ఉన్నాయి. సో వాటిని సిఫారసు చేసినటువంటి మోతాదులు, అంటే 10 గ్రాములు లీటర్ నీటికి చొప్పున

0: మెగ్నీషియం సల్ఫేట్, అంటే ఇవన్నీ కలిపి ఉన్నటువంటి మిశ్రమం కూడా సూక్ష్మ పోషకాల మిశ్రమాలు మనకు మార్కెట్లో దొరుకుతూ ఉన్నాయి. సో వాటిని సిఫారసు చేసినటువంటి మోతాదులు, అంటే 10 గ్రాములు లీటర్ నీటికి చొప్పున అవసరం మేరకు మనం చెట్ల పైన పిచికారీ చేసుకోవచ్చు. అలా చేసుకోవడం వల్ల మనకి సూక్ష్మ పోషకాల యొక్క లోపాలని సవరించుకోవచ్చు. అయితే ఈ సూక్ష్మ పోషకాలు కూడా సంవత్సరంలో 3 సార్లు పిచికారీ చేసుకోవాలి. 3 సార్లు అంటే జూన్ జూలైలో ఒకసారి, సెప్టెంబర్ అక్టోబర్, అంటే కొత్త చిగురు వస్తూ ఉంటుంది మామిడిలో మనకి. ఆ కొత్త చిగురు వచ్చేటప్పుడు ఈ సూక్ష్మ పోషకాలను కానీ పిచికారీ చేసినట్లయితే మనకి పూత కూడా వేగంగా రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత డిసెంబర్ జనవరిలో ఇంకో దఫా 3వ సారి కూడా అలా 3 సార్లు సూక్ష్మ పోషకాలని అందించినట్లయితే మనకి దిగుబడి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా సూక్ష్మ పోషకాలని పూత కాత, అంటే కాత వచ్చిన తర్వాత కూడా, కాయలు చెట్టుపైన వచ్చిన తర్వాత కూడా సూక్ష్మ పోషకాలని అర్క మ్యాంగో స్పెషల్ అంటారు. ఇలా వెరీ స్పెసిఫిక్గా సూక్ష్మ పోషకాల యొక్క మిశ్రమాలు ఉన్నాయి, దాన్ని చెట్లపైన పిచికారీ చేయడం వల్ల కూడా కాయ యొక్క నాణ్యతని పెంచుకోవచ్చు. అంటే కాయ మనకు షైనింగ్ ఎక్కువ ఉంటుంది, మార్కెట్లో పోయిద్ది. సో ఇటువంటి అవకాశం కూడా ఉంది, అది కూడా రైతు సోదరులు గమనించగలరు. ఇకపోతే కాయలు బాగా వచ్చిన తర్వాత పొటాషియం నైట్రేట్ దాన్ని 5 గ్రాములు లీటర్ నీటికి చెప్పినటువంటి ద్రావణాన్ని పిచికారీ చేయడం ద్వారా కాయ నాణ్యత బాగా పెంచుకోవచ్చు. ఈ విధంగా మనకేంటంటే కాత, అంటే కాయలు కోసిన తర్వాత కూడా చెట్టు చాలా వీక్గా ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలో జింక్ సల్ఫేట్ కానీ యూరియా కానీ వీటిని చెట్లపైన పిచికారీ చేసుకున్నట్లయితే నెక్స్ట్ క్రాప్, అంటే వచ్చే సంవత్సరం యొక్క పంట కూడా, పంటకి చెట్టు బలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అవసరం మేరకు మనం పోషకాలు తప్పనిసరిగా చెట్టుకు అందించాలి.
1: తరువాత అరటిలో డ్రిప్ పద్ధతిలో నీటిలో కరిగే ఎరువుల యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు.
0: ఇప్పుడు అరటి పంట చూసుకున్నట్లయితే మనకి డ్రిప్ ద్వారా ఎరువుల యాజమాన్యం, అంటే ఎంతెంత మోతాదులో డ్రిప్ ద్వారా ఈ రసాయనిక ఎరువులను ఇవ్వచ్చు అనేది చూసుకోవాలి. అంటే ముఖ్యంగా మనకి ప్రతి చెట్టుకు కూడా, ఒక ప్రతి గుంతకు కూడా మనకి మొక్క నాటేటప్పుడు కూడా సేంద్రియ ఎరువులు వేస్తాము. పశువుల ఎరువు 1.25 కేజీలు, అలాగే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 250 గ్రాములు తప్పనిసరిగా గుంతలో వేయడం జరుగుతూ ఉంది. అలాగే బయోఫెర్టిలైజర్స్ కానీ మనకి అందుబాటులో ఉన్నటువంటి ఎరువులను గుంతలో వేస్తాము. వేసిన తర్వాత చెట్లు పెద్దమైన తర్వాత మనకి నెలవారీగా మనం తప్పనిసరిగా ఎరువులను ఇచ్చుకుంటూ పోవాలి. ఈ విధంగా పొడవు రకాలకు కానీ సాంప్రదాయ రకాలకు కానీ అన్నింటిలో కూడా మనం ఎరువులు వేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనకి టిష్యూ కల్చర్ మొక్కలను ఎక్కువగా రైతులు నాటుతూ ఉన్నారు. ఈ టిష్యూ కల్చర్ మొక్కలకి ఎక్కువ మోతాదులో, అంటే ఎక్కువ సార్లు ఎరువులను మనం అందించాలి. తక్కువ ఇంటర్వెల్స్లో తక్కువ క్వాంటిటీ ఎక్కువ సార్లు మనం ఎరువులను అందించినట్లయితే గెల సైజు చాలా బాగుంటుంది, గెల యొక్క నాణ్యత కూడా చాలా బాగుంటుంది. సో ఇందులో చూసుకున్నట్లయితే మనకి మొక్కలు నాటిన తర్వాత 3వ వారం నుంచి 6వ వారం వరకు, అంటే 6 వారాల వయసు వచ్చినంత వరకు కూడా మనం డ్రిప్ ద్వారా, అంటే ఫెర్టిగేషన్ ద్వారా మనం ఎరువులను అందించవచ్చు. ఎరువులను అందించేటప్పుడు యూరియా 4 గ్రాములు, అలాగే మ్యూరేటా పొటాష్ 3 గ్రాములు ఒక్కొక్క మొక్కకి అందేలాగా చూసుకోవాలి. అంటే మనకి తోటలో 1 ఎకరం భూమిలో మనకి 1250 మొక్కలు ఉన్నాయనుకోండి, అరటి మొక్కలు 1250 మొక్కలు ఇంటూ ఈ 4 గ్రాములు యూరియా మన క్వాంటిటీ సుమారుగా 5 కిలోలు అవుతుందన్నమాట. అంటే 5 కిలోల యూరియాని 1 ఎకరానికి వేయాల్సి ఉంటుంది. అలాగే మనం 7వ వారం నుంచి 14వ వారం వరకు, అంటే మొక్క నాటిన తర్వాత 14వ వారం వరకు వయసు వచ్చినంత వరకు కూడా మనము 4.7 గ్రాములు యూరియా, అలాగే 4 గ్రాములు పొటాష్. చూడండి, మనకి గెల వచ్చేటంత వరకు కూడా యూరియా కొంచెం ఎక్కువ మోతాదులో వేయాలి. ఎందుకు? శాకీయ అభివృద్ధి జరగాలి కాబట్టి. గెల వచ్చిన తర్వాత మనం పొటాష్ యొక్క క్వాంటిటీ పెంచుకోవాలి. ఎందుకు? గెల యొక్క నాణ్యత బాగా రావాలి కాబట్టి. ఇక్కడ ఈ 2 రకాలుగా మనం యూరియా, పొటాష్ ఈ 2 కూడా నీటిలో బాగా కరుగుతాయి కాబట్టి మనం డ్రిప్ ద్వారా, ఫెర్టిగేషన్ ట్యాంక్ ద్వారా తప్పనిసరిగా ఎరువులను అందించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ టిష్యూ కల్చర్ గ్రాన్9 వెరైటీ, ఇది ఎక్కువగా రైతులు సాగు చేస్తూ ఉన్నారు. ఈ పచ్చారటి, దీనికి తప్పనిసరిగా ఎరువుల్ని డ్రిప్ ద్వారా అందించినట్లయితే

0: తక్కువ వ్యవధిలోనే, అంటే పంట కాలం కూడా చాలా తక్కువగా ఉంటుంది, తక్కువ కాలంలో వచ్చేస్తూ ఉంది. అదేవిధంగా గెల నాణ్యత కూడా చాలా వరకు బాగుంటుంది. అలా చూసుకున్నట్లయితే 24వ వారం వరకు మనకి 5 గ్రాములు యూరియా, 4.5 గ్రాములు పొటాషు, అలాగే 35 వారాల వరకు 4.7 గ్రాములు యూరియా, 4 గ్రాములు పొటాషు, అంటే ఒక్కొక్క మొక్కకి అందేలాగా మనం క్వాంటిటీ మెజర్ చేసుకొని ఫెర్టిగేషన్ ట్యాంకులో వేసి మనం ఎరువులను అందించాలి. అరటిలో సూక్ష్మ పోషకాలు కూడా తప్పనిసరిగా ఇవ్వాలి. మనకి అర్క బనానా స్పెషల్, ఇలా సూక్ష్మ పోషకాల యొక్క మిశ్రమాలు కూడా చాలా ఉన్నాయి. అంటే ఈ సూక్ష్మ పోషకాలు అంటే ఏవి, మనకి ఐరన్ కావచ్చు, రాగి, మ్యాంగనీషు, మాలిబ్డినం, జింకు, ఇవన్నీ కూడా, బోరాన్, ముఖ్యంగా బోరాన్ కూడా, ఇవన్నీ కూడా మనకి మొక్క నాటిన తర్వాత 2వ నెల, 3వ నెల, 4వ నెల ఇలా మనం చూసుకుంటే తర్వాత 5వ నెల, అంటే ఒక 4 సార్లు మొక్క యొక్క పంటకాలంలో, తోట యొక్క పంటకాలంలో మనం అందించాలి. సూక్ష్మ పోషకాలని చెట్లపైన పిచికారీ చేస్తూ వెళ్ళిపోయినట్లయితే మనకు చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే డ్రిప్ ద్వారా కూడా సూక్ష్మ పోషకాలని అందించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి మనకు సూక్ష్మ పోషకాల మిశ్రమాలు అవన్నీ కూడా నీటిలో కరుగుతాయి, నీటిలో కరిగి ఎరువులు కాబట్టి సూక్ష్మ పోషకాలను కూడా మనం డ్రిప్ ద్వారా అందించవచ్చు. అలాగే గెల యొక్క నాణ్యత, గెల యొక్క సైజు బాగా రావాలి, అధిక నికర ఆదాయం రావాలి, దిగుబడి బాగా ఎక్కువ రావాలి, డబ్బులు బాగా ఎక్కువ రావాలంటే మనకు గెల యొక్క యాజమాన్యం కూడా అవసరం. అంటే గెల వచ్చిన తర్వాత ఎరువులు వేయడం ఆపకూడదు. గెల వచ్చిన తర్వాత గెల పైన పిచికారీ చేయొచ్చు, సూక్ష్మ పోషకాలు పిచికారీ చేయొచ్చు, పొటాషియం నైట్రేట్ పిచికారీ చేయొచ్చు. ఇప్పుడు పొటాషియం నైట్రేట్, పొటాషియం సల్ఫేట్ ఇవన్నీ కూడా దానికి సిఫార్సు చేసినటువంటి మోతాదులో పిచికారీ చేయొచ్చు. అలాగే డ్రిప్ ద్వారా కూడా మనం ఈ సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని అందించవచ్చు.
1: ఇంతవరకు మీరు మామిడి, అరటి పంటల్లో ఎరువుల యాజమాన్యం గురించి డాక్టర్ కె రవికుమార్ గారు అందించిన వివరాలు విన్నారు.
2: అప్పన్నా, నాకు కొంచెం డబ్బులు అవసరం అప్పన్నా, నువ్వే సర్దాలి.
3: ఎందుకు చిట్టమ్మా?
2: ఎందుకేంటి ఎందుకు? నేను మరి పురుగు మందులు అది కొనుక్కోవాలి. నువ్వు మరి ఎందుకు ఏంటి ఇలా అడగడం కూడా కరెక్ట్ కాదప్పన్నా.
3: అసలు ఏమైంది, ఏ పురుగు కోసం?
2: పోయినసారి నీకు తెలుసు కదా, నాకు వరిలో కాండం తులచే పురుగు ఎంత నష్టపోయాను. అందుకే ఈసారి ముందు జాగ్రత్తగా ముందే నేను మందు కొని పెట్టుకోదలుచుకున్నాను.
3: ఒక పని చెయ్యి, నీకు ఒక మంచి మార్గం చెప్తా. ఏంటంటే, ఈ డబ్బు ఖర్చు బాగా తగ్గించి అతి తక్కువ ఖర్చుతోటి ట్రైకోగ్రామా కార్డులు గనక మనం పొలంలో పెట్టుకుంటే పురుగు రాకుండానే ఆ గుడ్డు దశలో నాశనం చేసేస్తాయి.
2: ట్రైకోగ్రామా కార్డు?
3: ఇగో నా దగ్గర ఉన్నాయి, ఈసారి పెట్టి నువ్వు ప్రయత్నించి చూడు, తర్వాత కావాలంటే నువ్వు వెళ్ళి కొనుక్కుందు కానీ.
2: అబ్బా, మా మంచి అప్పన్న, విషయం చెప్తే చాలు అది అయిపోతుంది.

0: శ్రీకాకుళం జిల్లా రైతాంగానికి అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు. ముందుగా వాతావరణ సూచన. భారత వాతావరణ కేంద్రం అమరావతి వారు అందించిన సమాచారం మేరకు శ్రీకాకుళం జిల్లాలో రాగల 5 రోజుల్లో తేలికపాటి వర్షం పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 35.3 డిగ్రీల నుండి 35.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.4 డిగ్రీల నుండి 27 డిగ్రీల సెల్సియస్గా ఉండే అవకాశం ఉంది. గాలిలో తేమ ఉదయం వేళల్లో 75 నుండి 80%, మధ్యాహ్నం వేళల్లో 80 నుండి 82% ఉండవచ్చు. గాలివేగం గంటకు 6 నుండి 7 కిలోమీటర్ల వేగంతో నైరుతి వైపు వీచే అవకాశం ఉంది. ఇక వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు శాస్త్రవేత్తలు ఏం తెలియజేస్తున్నారంటే, వరి రైతులకు పొడతెగులు ఆశించే అవకాశం ఉంది కాబట్టి నివారణకు హెక్సాకోనజోల్ లీటరుకు 2 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేయాలి. ఇనుము ధాతు లోపం ఉన్నట్లయితే 5 గ్రాములు అన్నబేది అలాగే 0.5 గ్రాములు నెమ్ముప్పు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. జింకు ధాతు లోపం ఉన్నట్లయితే 2 గ్రాముల జింక్ సల్ఫేట్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ఆకు చివరలను తుంచి 20x15 సెంటీమీటర్ల దూరంలో కుదురుకు 2 నుండి 3 మొక్కల చొప్పున నాటుకోవాలి. అలాగే ఖరీఫ్లో చదరపు మీటరుకు 33 మూలలు ఉండేలా చూసుకోవాలి. నాటిన తర్వాత ప్రతి 2 మీటర్లకు 20 సెంటీమీటర్లు బాటలు తీయడం వల్ల పైరుకు గాలి వెలుతురు బాగా సోకి చీడపీడల ఉధృతి కొంతవరకు అదుపు చేయవచ్చు. ఇక మొక్కజొన్న రైతులకు వర్షాభావ పరిస్థితుల్లో నేలలోని తేమను కాపాడుకోవడానికి కలుపు మొక్కలను సమర్థవంతంగా నిర్వహించాలి. మొక్కజొన్నలో వెడల్పాటు ఆకులను కలుపు మొక్కలు ఎక్కువగా ఉంటే 2,4-D సోడియం లవణం 500 గ్రాములు ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వెడల్పాకు కలుపు మరియు గడ్డి జాతి కలుపును నివారించడానికి ఎకరానికి టెంబోట్రయోన్ 115 మిల్లీలీటర్లు అలాగే అట్రజిన్ 400 గ్రాములు పంట 15 నుంచి 18 రోజులు ఉన్నప్పుడు పిచికారీ చేసుకోవాలి.
1: మిట్టీ కి సెహత్ బిగడనే లగీ హై ఔర్ జబ్ మాటీ హీ కమజోర్ పడ జాయేగీ తో ఉపజ్ కైసే సెహత్మంద హోగీ హై. अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी, शुद्धता झलकती थी. हाँ, माटी भी तंदुरुस्त और लोग भी. अरे पहली वाली बात कहाँ,
2: पर हम तो सब यही डाले हैं.
1: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
2: सच है?
1: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
2: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा.
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.

0: ఈ కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:45 దాటి 18 సెకండ్లు. తర్వాతి కార్యక్రమం వెంటనే. ఆకాశవాణి వికసిత్ భారత్. ఈనాటి కార్యక్రమంలో జలశక్తి అభియాన్ తెలంగాణ జలసిరి పథకాల్లో భాగంగా నిర్మల్ జిల్లాలో చేపట్టిన కార్యక్రమాల గురించి నిర్మల్ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి డాక్టర్ కొత్తపల్లి విజయలక్ష్మితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త కె లెనిన్ గారు.
3: ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిచిపట్టుకుని భవిష్యత్ తరాల అవసరాల కోసం సంరక్షించాలన్న ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాలు చేపడుతున్నాయి. అందులో కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్ పేరిట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జలసిరి పేరిట కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇందులో భాగంగానే నిర్మల్ జిల్లాలో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ వాననీటి సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆ వివరాలను తెలియజేసేందుకు ఇప్పుడు నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి డాక్టర్ కొత్తపల్లి విజయలక్ష్మి గారు ఉన్నారు. వారిని అడిగా వివరాలు తెలుసుకుందాం. నమస్కారం విజయలక్ష్మి గారు.
4: నమస్తే సార్.
3: ముందుగా ఈ వాననీటి సంరక్షణ అనేది ప్రస్తుతం పరిస్థితుల్లో వాననీటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని గుర్తించిన ప్రభుత్వాలు వీటికి ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలని రూపొందించాయి. మరి వీటికి సంబంధించి జిల్లాలో ముఖ్యంగా క్షేత్రస్థాయిలో గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా అలాగే వివిధ శాఖల సమన్వయంతో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి కదా, అయితే గ్రామీణాభివృద్ధి శాఖ ఏ రకమైన చొరవ తీసుకుని ఎలాంటి కార్యక్రమాలని చేపడుతోందో ఆ వివరాలు మాట్లాడుకుందాం. ముందుగా కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన జలశక్తి అభియాన్కి సంబంధించిన వివరాలు చెప్పండి, ఆ తర్వాత మనం తెలంగాణ జలసిరి గురించి మాట్లాడుకుందాం.
4: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ రెండు పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. జేఎస్జేబీలో భాగంగా మనం 2.0లో కూడా వర్క్స్ స్టార్ట్ చేసాం. అంటే ఏదైతే వర్షాన్ని ఒడిసిపట్టే విధంగా మనము ఎస్జీటీలు చేయడం కానీ, పాంపాండ్లు చేయడం కానీ, బోర్వెల్స్ ఉన్న వాటికి రీఛార్జ్ చేయడము, ఇలాంటివన్నీ మనం సమ్మర్ సీజన్లో చేపట్టడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా మనకి 1.4లో కూడా 1 crore క్యాష్ బహుమతి కూడా రావడం జరిగింది నిర్మల్ జిల్లాకి. అలాగే ఈసారి కూడా మేము దాదాపు 50,000 పైచిలకు వర్క్స్ని పూర్తి చేయడం జరిగింది May 31 దాకా. అలాగే ఇప్పుడు మనకి ఎల్నినో ప్రభావం మూలాన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే గౌరవ మా మినిస్టర్ గారి ఆదేశాల ప్రకారం తెలంగాణ జలసిరి అనే ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. దీనిలో ఏంటంటే మహిళా సమైక్యలని, మహిళా ఎస్ఎస్జి మెంబర్లను ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తున్నాం. మేము ఏంటంటే నిర్మల్ జిల్లాలో దాదాపు 12,000 సంఘాలు ఉన్నాయి, 504 వీవోలు ఉన్నాయి. మేము ఫస్ట్ స్పెల్లోని 504 వీవోలు వీవోకి 2 చొప్పున అంటే 814 మేము కంప్లీట్ చేయాలనుకున్నాం. 808 అయితే మా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఫేజ్ 1 ఫేజ్ 2 అలా విభజించుకుంటూ ఫేజ్ 1లోని 2026 పాంఫార్డ్స్ని టార్గెట్ చేసుకున్నాం. దానిలోని ఇప్పుడు మేము 1090 వరకు శాంక్షన్స్ కూడా తీసుకున్నాం. మొన్న ఒకే రోజు 573 పాంఫార్డ్స్ని ఒకే రోజు మార్కౌట్ ఇచ్చి గౌరవ ఎమ్మెల్యే గారు అలాగే గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ప్రతి గ్రామంలోని జీపీకి 2 చొప్పున పాంఫార్డ్లు అనేది వర్క్స్ జరుగుతున్నాయి. ఈరోజు కూడా మేము దస్తూరాబాద్లోని బూత్కూర్ అనే ఒక విలేజ్లో మొన్న జూన్ నెలలోని వాళ్ళు పాంఫండ్ నిర్మించుకోవడం జరిగింది. వాళ్ళకి మొత్తం చక్కగా వాటర్ నిండుగా వచ్చేసరికి ఈ చేపపిల్లల్ని, ఒక 2,000 చేపపిల్లల్ని దానిలో వదలడం జరిగింది. వాళ్ళకి నరేగా నుంచి అంటే వీబీ రామ్జీలోని మనకి బండు ప్లాంటేషన్ కింద కోకోనట్ ప్లాంట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే గొర్రెల కోసం పెంపదనం కోసం ఒక గడ్డి విత్తనాలు వేసుకున్నారు. దానికి మేము గొర్రెల లోన్ కోసం కూడా 2 lakh మన వీవో నుంచి కూడా లోన్ ఇవ్వడం జరిగింది.
3: అయితే ఇప్పుడు

0: వీబీజీ రామ్జీ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ దీనిలో భాగంగానే ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి ఊరికి ఊట కుంట, ప్రతి పంటకు నీటి కుంట అనే నినాదంతో కార్యక్రమాలు చేపడుతున్నారు కదా, వీటికి సంబంధించి ఎట్లా ఉన్నాయి పనులు?
1: అంటే ప్రతిదీ కూడా మనకి వేజ్ అంటే లేబర్ని మొబిలైజ్ చేసుకుంటూ చేయించుకుంటాం. ఇప్పుడు పామ్ ఫండ్ ఉంది అని అంటే దానిలోని విబి రామ్జీతోని లేబర్ మొబిలైజేషన్ చేస్తాం. దానిలోని ఏంటంటే మనకి మినిమం 12x12, 15x15 ఇలాంటి పామ్ ఫండ్స్ సైజ్ వేసుకుంటాం. 12x12లోని మనకి వేసికర్స్ ఒక 240 పర్సంటేజ్ ఉంటాయి కాబట్టి ఎక్కువ కనీసం అంటే ఒక విలేజ్కి 40 చొప్పున మనం వేసికర్స్ని మొబిలైజ్ చేస్తున్నాం. ఆ మొబిలైజ్ చేసిన దానిలోనే అంటే పొలం పనులు ఇప్పుడు కాస్త వర్షాలు పడుతున్నాయి కాబట్టి పెద్ద ఎత్తున స్పందన రాకపోయినా కనీసం అంటే 30 చొప్పున కూడా మంచిగా వస్తున్నారు. ఈ పేమెంట్స్ అన్నీ మనం వేజ్తోనే విబి రామ్జీ కింద పేమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సోక్ పిట్స్లో కూడా మనం ప్రతి బోర్ చుట్టూ వేస్తున్నాం. అలాగే ప్రతి ఇంటికి ఇప్పుడు కొత్తగా నిర్మించుకున్న ఇళ్ళు అయితేనేమి, అలాగే నిర్మించుకుపోయే వాటికి కూడా ఖచ్చితంగా సోక్ పిట్ ఉండాలనేది ఒక నిర్దేశం చేయడం జరిగింది.
0: ఇంకుడు గుంతల గురించి మాట్లాడుకున్నట్లయితే ఇంకుడు గుంతలకు సంబంధించిన నిర్మాణానికి సంబంధించి ఏమైనా లక్ష్యాలని నిర్దేశించుకున్నారా, మరి వీటి ప్రగతి ఎట్లా ఉన్నది?
1: దాదాపు 70,000 మేము టార్గెట్ చేసుకోవడం జరిగింది. 70,000లోని ఎస్టిమేషన్స్ వస్తున్నాయి. ఎస్టిమేషన్స్లోని దాదాపు 1,000 వరకు మేము గ్రౌండింగ్ అవుతున్నాయి. సో ఇవి ఏంటంటే మనకి ఆగస్టు నెల వరకు అంటే వర్షాకాలంలోనే ఇవి కంప్లీట్ చేయాలని చెప్పేసి అనుకున్నాం. అలాగే బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్స్ కూడా మనకి పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఎక్కడైతే బోరు వేసి ఫెయిల్యూ అయిన చోట ఈ ఇది మనం బోర్వెల్ రీఛార్జ్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా మనం ఇది చేసినప్పుడు చక్కగా వాళ్ళు సక్సెస్ అయ్యి ఇప్పుడు బోర్లోని నీళ్లు పడుతున్నాయి కాబట్టి చాలామంది ముందుకు వస్తున్నారు.
0: అయితే ఇప్పుడు ఈ ఊరికో ఊటకుంట అంటున్నారు కదా, ఈ ఇంకుడు గుంత ఊటకుంట వీటికి తేడా ఏమి, ఈ ఊటకుంట దాని లక్షణాలు వాటికి సంబంధించి చెప్తారు?
1: ఊటకుంట అంటే పర్క్యులేషన్ ట్యాంక్, అంటే ఒక కమ్యూనిటీ ల్యాండ్లోని ప్రతి విలేజ్లో ఒక ఏదైనా ఖాళీ ప్లేస్ ఉంటే దానిలోనే ఒక పర్క్యులేషన్ ట్యాంక్ అనేది ఉంటే ఏమవుతుందంటే అక్కడ గ్రౌండ్ వాటర్ అనేది జరుగుతుంది. ఇది మొత్తము వేజ్తో చేస్తాము, లేబర్ వచ్చేసి దాన్ని తవ్వాలి. దానిలో మెజర్మెంట్స్ ప్రకారం అంటే 12x12 అక్కడ దాకా 20 వరకు చేసుకోవచ్చు, ఇంకా పెద్దది కూడా చేసుకోవచ్చు. ఇది ఊటకుంట అనేది ప్రతి విలేజ్లో ఉండాలి, అంటే మన చెరువు నథింగ్ బట్ చెరువు లాగా. సో అది ఊటకుంట. అలాగే ప్రతి పంటకి పంటకుంట, పంటకుంట అంటే పామ్ ఫండ్ అన్నమాట. సో పామ్ ఫండ్ని మేము పెద్ద ఎత్తున ఈరోజు కూడా మేము అన్ని డిపార్ట్మెంట్ మా కలెక్టర్ గారు ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్లని దీనిలోని సారథ్యం చేయడం మూలన, కలెక్టర్ గారి సారథ్యంలో అన్ని డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ చేయడం మూలన స్టేట్లోనే మేమే ఎస్టిమేషన్ చేయడం కానీ మార్కౌట్ ఇవ్వడము స్టార్ట్ చేయడంలో కూడా మన నిర్మల్ జిల్లా ముందు స్థాయిలో ఉంది.
0: అయితే ఇప్పుడు ఈ ఊటకుంటకు సంబంధించి, నీటి కుంటల నిర్మాణానికి సంబంధించి ఊర్లని కానీ ఈ పంట పొలాలని కానీ గుర్తించడము ఎన్ని లక్ష్యంగా ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు?
1: మొదటి ఫేజ్లోని ఈ పంటకుంట అనేదాన్ని 2026 పంటకుంటలు చేయాలనుకున్నాం. అలాగే 400 జీపీలో ప్రతి విలేజ్కి ఒక ఊటకుంట అంటే 400. సో ఇది ఫేజ్ వన్. ఇంకా మేము ఏంటంటే ఎస్ఎస్జి మెంబర్స్కి ఒక్కొక్క వివోకి ఒక 2 చొప్పున చేస్తున్నాం కాబట్టి దాదాపు ఈ ఆగస్టు 15 లోపు 1,000 పామ్ ఫండ్లు కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాం. సో దానిలోని ఇప్పటివరకు మనకి 500 వరకు గ్రౌండింగ్ అయినాయి. సో టార్గెట్ వచ్చేసరికి 2026 పామ్ ఫండ్ చేస్తున్నాం, అలాగే 400 వచ్చేసి ఊటకుంటలు టార్గెట్ పెట్టుకోవడం.
0: అయితే ఏదైతే ఇప్పుడు ఈ వాన నీటి సంరక్షణ కోసం చేపట్టిన ఈ ఉద్యమం ఉందో ఇందులో మహిళా స్వయం సహాయక సంఘాలను కూడా భాగస్వామ్యం చేస్తామంటున్నారు కదా, ఏ రకమైన భాగస్వామ్యం వారిది ఇందులో ఉండబోతోంది, వారికి ఒక్కొక్కరికి 2 నీటి కుంటలు లక్ష్యం ఇచ్చామన్నారు కదా, మరి వాటిని వాళ్ళు ఏ రకంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది?
1: కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామంలోని మేము గ్రామ సభలు కండక్ట్ చేయడం జరిగింది. దానిలోని ఎస్ఎస్జి మహిళలను కూడా ఇన్వాల్వ్ చేశాం. సో పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. దాదాపు ఇప్పటిదాకా మాకు వచ్చింది అంటే 3,400 ఐడెంటిఫై చేసి వాళ్ళు ఇచ్చారు. అయితే మనకి ఎస్టిమేషన్ చేసేటప్పుడు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అవి వస్తున్నాయి కాబట్టి మెల్లమెల్లగా జరుగుతుంది. పెద్ద ఎత్తున వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎందుకంటే మహిళా సమాఖ్య అంటే నిర్మల్కి ఒక ప్రత్యేక స్థానం ఉంది రాష్ట్రంలోని. సో మా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఈజీఎస్, ఐకేపీ, పంచాయత్ సెక్రటరీస్, ప్రతి ఒక్క అధికారులు కూడా దీనిలో పార్టిసిపేట్ అవడం మూలన మేము ఈరోజు ఇలా ముందుకు వెళ్తున్నాం.
0: అయితే ఇప్పుడు ఇందులో కొన్ని ఇంకుడు గుంతలు, ఊటకుంటలు, నీటి కుంటల ఏర్పాటు అనేది కొంత ఆర్థిక వనరులతో ముడిపడిన అంశం కదా, దీనికి సంబంధించిన వనరులు ఎట్లా సమన్వయం చేస్తున్నారు?
1: ఇవి మొత్తము మన విబి రామ్జీలోని మెటీరియల్ పేమెంట్ కింద అవుతాయి. అంటే ఒక పంట కుంటను తీసుకుంటే దానిలోని ఏంటంటే తక్కువ మెటీరియల్ ఉంటుంది. అంటే ఒక పామ్ ఫండ్ వేస్తాం, దానికి ముందు ఒక అవుట్లెట్ అనమాట, అవుట్లెట్ ఇన్లెట్ ఉంటుంది. ఇన్లెట్లో ఏంటంటే వచ్చిన దాన్ని మనం దానిలో స్టోరేజ్ కాకుండా అంటే ఆ డస్ట్ మొత్తం మా బురద అలాంటివన్నీ దానిలో పెట్టేసి వచ్చేస్తుంది కాబట్టి దానికి మాత్రం స్టోన్ పిచ్చింగ్ తక్కువ మెటీరియల్ ఉంటుంది.

0: ఎక్కువ 90% మాత్రం లేబర్ మీదనే ఉంటుంది. సో లేబర్తోనే కాబట్టి పెద్దగా ఫైనాన్షియల్గా కూడా ఎక్కువ బర్డెన్ కాదు.
1: అయితే ఇప్పుడు మీరు ఈ ఏదైతే వాననీటి సంరక్షణలో భాగంగా ఈ ఇంకుడు గుంతల నిర్మాణం అయితేనేమి, నీటి గుంటల ఏర్పాటు కోసం రైతుల్ని కలుస్తూ ఇటు మహిళా స్వయం సహాయక సంఘాలని సమన్వయం చేయడం, వాళ్ళకి అవగాహన కల్పించడం, ఈ క్రమంలో మీరు గ్రామీణ ప్రాంతాల్లో కూడా వెళ్తున్నారు, దస్తూరాబాద్ మండలంలో కూడా పర్యటించవచ్చును కదా, గ్రామీణుల నుంచి ఈ విషయంలో వస్తున్న స్పందన కానీ ఎట్లా ఉంది?
0: ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు ఫస్ట్ వాళ్ళ భూములలోనే పాంపాండ్లు వేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పుడు నేను వెళ్ళిన దస్తూరాబాద్లోని బూత్కూర్ అనే గ్రామంలో 8 వార్డులు ఉన్నాయి. 8 మంది మాకు 2 2 కావాలి, 2 2 చొప్పున అని వేసుకోవడానికి ముందుకు వచ్చారు. ఇప్పుడు మేము వేసింది కూడా ఒక వార్డు మెంబర్, ఆ అమ్మాయి అంటే వాళ్ళ వైఫ్ వచ్చేసి మన ఎస్ఎస్జి గ్రూప్లో ఉంది. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు తలుసుకుంటే ఏదైనా ఎంత కష్టమైనా ఈజీగా చేయొచ్చు అనేది దీని ద్వారా నిరూపితమైంది. ప్రజల నుంచి చాలా మంచి స్పందన ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం వర్షం పడుతుంది కాబట్టి కొద్దిగా ముందు వెనక అవుతుంది, కానీ స్పందన మాత్రం బాగా ఉంది, మంచిగా ముందుకు వస్తున్నారు అందరూ.
1: అయితే ఇప్పుడు ఈ శాఖ పరంగా మీరు గ్రామీణాభివృద్ధి శాఖ ఒకటే కాకుండా కొన్ని శాఖల తోడ్పాటు కూడా అవసరం అవుతుంటుంది కదా ఈ ఉద్యమంలో, ఏ రకంగా ఇతర శాఖల నుంచి మీకు సహకారం లభిస్తుంది?
0: గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ను ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు అక్కడ ఫార్మర్స్ లిస్ట్ దగ్గర వాళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేయటము, మోటివేట్ చేయటము. సో అగ్రికల్చర్ అలాగే డిహెచ్ఎస్ఓ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసరికి అక్కడ ఏదైతే ఆయిల్ ఫామ్ ఇలాంటివి వేసుకునే దగ్గర పామ్ ఫాండ్ వేసుకుంటే మంచిగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. అలాగే డైరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ పామ్ ఫామ్ చుట్టూ చక్కగా గడ్డి విత్తనాలు అట్లా వేసి ఆ పశువుల కోసం కూడా, ఎందుకంటే ఆ పాలు అనే దానిలో కూడా మనం చాలా వెనుకబడి ఉన్నాం కాబట్టి, సో డైరీని కూడా ఎంకరేజ్ చేసే విధంగా ఇది సాగుతుంది. అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఈ పని చేపట్టడం జరుగుతుంది.
1: ఇప్పుడు ఈ నీటి సంరక్షణకు సంబంధించి ఏదైతే ఇప్పుడు ఈ జలసిరి కార్యక్రమం అట్లాగే అటు జలశక్తి అభియాన్ కార్యక్రమం కొనసాగుతుందో, వీటికి సంబంధించిన నిర్దిష్టమైన కాలపరిమితి ఏమైనా ఉందా, ఇది కొనసాగుతూనే ఉంటుందా, నిరంతర ప్రక్రియనా?
0: నిరంతర ప్రక్రియ ఇది. కాకపోతే ఏంటంటే మనం వర్షాలు వచ్చే ముందే ఈ వర్షం నీళ్ళంతా ఒడిసిపట్టినట్టయితే, అంటే మనం ఈ లోపుగా ఇంకుడు గుంతలు నిర్మించుకున్నట్టయితే ఆ వచ్చే వాటర్ వేస్ట్ కాకుండా పోతుంది అనేది మా ఉద్దేశం. కాకపోతే ఇది నిరంతర ప్రక్రియ, ఇక జరుగుతూనే ఉంటుంది. యాక్చువల్గా అంటే మాకు ఈ సీజన్లోని అసలు లేబర్ మొబిలైజేషనే ఉండదు, అన్ని వర్షాలు పడితే చక్కగా వాళ్ళే పనులు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఎల్నినో ప్రభావం మూలన తక్కువ వర్షాలు ఉండడం మూలన వాళ్ళకి వ్యవసాయ పనులు కూడా తక్కువ ఉన్నాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి పనులు కల్పిస్తున్నాము, ప్లస్ వాళ్ళ భూములలోనే పని చేయించడం మూలన రెండు రకాలుగా ఆ పని చేసిన దానిలోని చేపలు వేసుకోవడము, అంటే ఇంటిగ్రేటెడ్ ఫామ్ని డెవలప్ చేస్తున్నాం కాబట్టి ఫార్మర్ అనేది చాలా మంచిగా యూటిలైజ్ చేసుకుంటున్నారు.
1: అయితే ఇప్పుడు ఈ నిర్మల్ గ్రామీణాభివృద్ధి శాఖకు ఒక ప్రత్యేకత ఉన్నది, రాష్ట్ర స్థాయిలోనే ఒక గుర్తింపు ఉన్నది. ఏ కార్యక్రమం చేపట్టిన మొదటి నుంచి అటు ఉపాధి హామీ కూలీల చెల్లింపులు అయితే మీ మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల చెల్లింపులు కూడా వీటన్నింటిలో కూడా రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలుస్తూ వస్తుంది కదా, అట్లాగే ఇప్పుడు ఈ వాననీటి సంరక్షణ ఉద్యమంలో ముందుకు సాగుతున్న క్రమంలో ఏమైనా మీరు ఒక ప్రత్యేక కార్యాచరణ, ప్రత్యేక ప్రణాళిక ఏమైనా రూపొందించుకున్నారు?
0: ప్రతిరోజు మేము ఫీల్డ్ స్థాయిలోకి వెళ్తాం. అంటే ఎర్లీ మార్నింగ్ అనేది మాకు రెండే రెండు స్ట్రాటజీలు ఉంటాయి. ఈజీఎస్ వేసీకర్స్తో మాట్లాడాలి, ఈజీఎస్తో పని అవ్వాలి, అంటే వివి రామ్జీతో పని అవ్వాలి అంటే ఎర్లీ మార్నింగ్ ఎంచుకోవడం జరుగుతుంది. ఎర్లీ మార్నింగ్ ఫీల్డ్కి వెళ్తాం. అలాగే మా మహిళా సమైక్యాలు ఈరోజు రాష్ట్ర స్థాయి, నాకు తెలిసి దేశ స్థాయిలో కూడా 0 NPA ఉంది అంటే మా నిర్మల్ జిల్లాలోనే. దానికి ఏంటంటే ఈవినింగ్ టైం, అంటే మహిళలకి ఎప్పుడు ఫ్రీ ఉంటుందో, ఎప్పుడు కొంచెం తీరికగా వాళ్ళు మాట్లాడతారో ఆ టైం, అంటే మార్నింగ్ ఈవినింగ్ మేము ఎంచుకోవడం జరుగుతుంది. మిగతా టైంలోని ఆఫీస్ పనికి కానీ ఇలాంటి వాటికి కానీ మేము చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే విబి రామ్జీ స్టాఫ్ అయితేనేమి, అలాగే ఐకేపీ సంబంధించిన సెర్ఫ్ స్టాఫ్ అయితేనేమి, ఇద్దరు మధ్య మంచిగా సమన్వయం ఉంది కాబట్టి ఈరోజు మేము రాష్ట్ర స్థాయిలో కూడా మొదటి స్థానంలో ఉన్నాం.
1: చాలా సంతోషం విజయలక్ష్మి గారు. ముఖ్యంగా ఈ తెలంగాణ జలసిరి అట్లాగే జలశక్తి అభియాన్ కార్యక్రమాలకు సంబంధించిన ప్రగతిని గురించి మాతో పంచుకున్నారు. ఏదైతే నిర్మల్ గ్రామీణాభివృద్ధి శాఖ ఒక ఒరవడిని సృష్టించిందో, రానున్న రోజుల్లో ఈ వాననీటి సంరక్షణ ఉద్యమంలో కూడా అదే ఒరవడిని కొనసాగించి తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుందని, చేసుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ విషయాలన్నింటినీ మాతో ఇలా సవివరంగా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: థ్యాంక్ యూ. మీకు కూడా. అంటే వర్షం పడినప్పుడు నీళ్లు నిలుస్తున్నాయి, తర్వాత చూస్తే ఒక 2 నెలలు మనకి గ్రౌండ్ వాటర్ అనేది లేదు. సో ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా ఇది తీసుకుంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్ని నిధులు ఇచ్చినా మనం ప్రతి పౌరులోని బాధ్యతాయుతమైన చర్యలు ఉంటేనే ఏదైనా మనం చేయగలం. సో వాళ్ళు కూడా ముందుకు రావాలి, అది మీ వల్లనే సాధ్యమవుతుంది కాబట్టి మీడియా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.
2: ఇంతవరకు మీరు

0: జలశక్తి అభియాన్ తెలంగాణ జలసిరి పథకంలో భాగంగా నిర్మల్ జిల్లాలో చేపట్టిన కార్యక్రమాల గురించి నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి డాక్టర్ కొత్తపల్లి విజయలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త కె లెనిన్ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా రఘువరన్ బీటెక్ చిత్రం నుండి ఎస్ జానకి దీపు పాడిన పాట వింటారు.

స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజి ఉత్పత్తి పెంచేందుకు ఉద్దేశించిన గోబర్ధన్ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. యూపీఐ సహా ఇతర నోటిఫైడ్ డిజిటల్ చెల్లింపులపై బ్యాంకులు సర్వీస్ ప్రొవైడర్లు ఛార్జీలు వసూలు చేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని 4ను ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఈరోజు విజయవంతంగా ప్రయోగించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో భారత వాతావరణ విభాగం ఐఎండి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వార్తల వివరాలు. కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజి ఉత్పత్తి పెంచేందుకు 23,731 కోట్ల రూపాయల వ్యయంతో కూడిన గోబర్ధన్ జాతీయ సర్క్యులర్ బయో ఎనర్జీ పథకానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 50,00,000 ఉపాధి అవకాశాలు కల్పించబడతాయని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీలో ఈరోజు పాత్రికేయులకు వెల్లడించారు. భారత స్వచ్ఛ ఇంధన రంగంలో గోబర్ధన్ పథకం ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ అవశేషాలు, పశువుల పేడ, చెరుకు పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు, పట్టణ సేంద్రీయ వ్యర్థాలు, ఇతర జీవ వ్యర్థాలను శుద్ధ ఇంధనం, సేంద్రీయ ఎరువు, ఆర్థిక విలువ కలిగిన వనరులుగా మార్చడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని వివరించారు. గోబర్ధన్ పథకాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి 2035-36 వరకు అమలు చేయనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో దేశ ఇంధన అవసరాలను తీర్చడంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ను ఒక ప్రధాన స్తంభంగా నిలపడమే గోబర్ధన్ పథకం ముఖ్య ఉద్దేశమని అశ్విని వైష్ణవ్ వివరిస్తూ,
1: కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిడి బంతి సిటీ ఔర్ అగ్రో వేస్ట్ కో ఫర్మెంట్ కరణ కే బాద్ మే జో గ్యాస్ బంతి ఉస్ గ్యాస్ కే యూటిలైజేషన్ కే లియే అష్యూర్డ్ ఆఫ్ టేక్ కా పిల్లర్ రఖా గయా యానే జో భీ మ్యానుఫ్యాక్చర్ కరేగా బయోగ్యాస్ ఉస్కో ఏక్ అష్యూర్డ్ ఆఫ్ టేక్ యానే ఉస్కే ప్రోడక్ట్ కో ఖరీదనే కీ గ్యారంటీ ది జాయేగి. బయోగ్యాస్ కో వొలటిలిటీ ప్రైస్ కీ నా దేఖనీ పడే ఇస్కే లియే ఏక్ అష్యూర్డ్ ప్రైస్ కా సిస్టమ్ బనాయేగా.
0: కేంద్ర మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల కమిటీ అసోంలోని గౌహాటీ సమీపంలోని బైహాటా చార్యాల నుంచి తేజ్పూర్ వరకు 15వ నంబర్ జాతీయ రహదారిపై 4 వరుసల రహదారి నిర్మాణానికి ఆమోదం తెలిపింది. 8,970 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఈ ప్రాజెక్టును బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ బీఓటీ టోల్ విధానంలో అభివృద్ధి చేయనున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 58.7 కిలోమీటర్ల పొడవైన 5 ప్రధాన బైపాస్ల నిర్మాణం చేపట్టనున్నామన్నారు. బ్రహ్మపుత్ర నదికి దక్షిణ వైపున ఉన్న 27వ నంబర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేలా తేజ్పూర్ బైపాస్ వద్ద 4.9 కిలోమీటర్ల మేర ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీని ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించనున్నామని అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ,
1: NH-15 జో కి బ్రహ్మపుత్ర కే నార్త్ బ్యాంక్ పే లొకేటెడ్ హై ఉస్కా యే ప్రాజెక్ట్ హై. యే 4 లేన్ హైవే 135 కిలోమీటర్స్ కా హై. కరీబ్ 8,970 కరోడ్ రూపీస్ కా ఇస్మే ఇన్వెస్ట్మెంట్ ఆయేగా. ఆప్ సబ్ జాంతే ఉస్ ఏరియా మే కాఫీ బ్రిడ్జెస్ బనానే పడతే హై ఔర్ బహుత్ హీ అచ్చా ఏక్ తరీకే సే నయే కన్స్ట్రక్షన్ టెక్నాలజీ సే బనాయా జాయేగా ఔర్ యే ఆగే జాకే బహుత్ సారే అరుణాచల్ కే ఆగే నాగాలాండ్ కే ఇన్ సబ్ కే లియే కనెక్టివిటీ కా ఏక్ బహుత్ ఇంపార్టెంట్ హైవే బన్తా హై.
0: ప్రతిపక్షాల నినాదాల మధ్య లోక్సభ ఎలాంటి చర్చ లేకుండానే ఈరోజు పలు కీలక బిల్లులను ఆమోదించింది. ఉదయం పదకొండు గంటలకు సభ సమావేశం కాగానే విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. అయోధ్య రామమందిరంలో కానుకల చోరీ, విద్యార్థులపై పోలీసు చర్య అంశాలపై హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విపక్షాల నినాదాలతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టకుండానే స్పీకర్ సభను 2:00 వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా సభలో అదే పరిస్థితి కొనసాగింది. ఆ తర్వాత యూపీఐ సహా ఇతర నోటిఫైడ్ డిజిటల్ చెల్లింపులపై బ్యాంకులు సర్వీస్ ప్రొవైడర్లు ఛార్జీలు వసూలు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును విపక్షాల నినాదాల మధ్య ఎలాంటి చర్చ లేకుండా మూజువాని ఓటుతో సభ ఆమోదించింది. 2007 నాటి పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్

చట్టాన్ని ఇది సవరించనుంది. ఇక ఆ తరువాత ట్యాక్సేషన్ ఇతర చట్ట సవరణ బిల్లుకు కూడా లోక్సభ ఆమోదం తెలిపింది. దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు భారత్లో ఎలక్ట్రానిక్స్ వస్తువులను ఉత్పత్తి చేయడానికి కాంట్రాక్ట్ తయారీదారుని నియమించుకునే విదేశీ కంపెనీలకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆదాయపు పన్ను మినహాయింపును ఈ బిల్లు 2040-41 వరకు పొడిగిస్తుంది. యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించే బిల్లు ఆమోదం అనంతరం సభ రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా పడింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. అప్రోప్రియేషన్ నెంబర్ 3 బిల్లు 2026 పార్లమెంట్ ఆమోదం లభించింది. ఈ బిల్లును చర్చ అనంతరం రాజ్యసభ లోక్సభకు తిరిగి పంపింది. అంతకుముందే లోక్సభ ఈ బిల్లును ఆమోదించింది. సభ రెండోసారి వాయిదా అనంతరం మధ్యాహ్నం 2:45 సమావేశమైనప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బిల్లును పరిశీలన ఆమోదం కోసం సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ 2022-23 ఆర్థిక సంవత్సరంలో జరిగిన అదనపు వ్యయానికి పార్లమెంట్ ఆమోదం కోరుతున్నామని తెలిపారు. ఈ అదనపు గ్రాంట్లకు సంబంధించిన ప్రతిపాదనలు ఈ ఏడాది ఏప్రిల్లో పార్లమెంటుకు సమర్పించిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ PAC 39 నివేదికలో గుర్తించిన రెండు అంశాలకు సంబంధించినవని ఆమె వివరించారు. వాటిలో ఒకటి రైల్వే మంత్రిత్వ శాఖకు సంబంధించిన 196 కోట్ల రూపాయలకు పైగా అదనపు వ్యయం కాగా, మరొకటి ప్రభుత్వ రుణాల చెల్లింపులకు సంబంధించిన 53,871 కోట్ల రూపాయల వ్యయమని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని 4ను భారత్ ఈరోజు విజయవంతంగా పరీక్షించింది. ఈ ప్రయోగంతో క్షిపణికి సంబంధించిన అన్ని కార్యాచరణ సాంకేతిక ప్రమాణాలు విజయవంతంగా ధృవీకరించబడినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పరీక్షను స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు ఆ శాఖ వెల్లడించింది. ఈ ప్రయోగం దేశ వ్యూహాత్మక నిరోధక సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక మైలురాయిగా నిలిచిందని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. నీట్ యూజీ ప్రవేశ పరీక్షను పెన్ అండ్ పేపర్ విధానానికి బదులుగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. దీనికి సంబంధించి కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్పై వైద్యుల సంఘాలతో పాటు పిటిషనర్లు తమ స్పందనలు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. న్యాయమూర్తులు జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధే ధర్మాసనం తదుపరి విచారణను 19వ తేదీకి వాయిదా వేసింది. నీట్ యూజీ పరీక్షను ఒకే దశలో కంప్యూటర్ ఆధారిత విధానంలో లేదా జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ తరహాలో 2 దశల్లో నిర్వహించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు కేంద్రం కోర్టుకు తెలిపింది. అదేవిధంగా ప్రశ్నాపత్రాల లీకేజీలు వ్యవస్థాపరమైన లోపాలను పూర్తిగా నివారించేందుకు నీట్ పరీక్ష నిర్వహణ విధానంలో సమగ్ర సంస్కరణలు చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది. రక్షణ శాఖకు సంబంధించిన పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీ సమావేశానికి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో అధ్యక్షత వహించారు. టెరిటోరియల్ ఆర్మీ కార్యకలాపాలపై కేంద్రీకృతమైన ఈ సమావేశంలో ఆ దళం విధులు, బాధ్యతలు, కీలక విజయాలపై ఉన్నతాధికారులు కమిటీ సభ్యులకు సమగ్ర వివరాలు అందించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన రాజ్నాథ్ సింగ్ టెరిటోరియల్ ఆర్మీ అనేది పౌర సైనికుడు అనే భావనకు సజీవ రూపమన్నారు. ఈ దళ సభ్యులు ఒకవైపు తమ పౌర వృత్తులను నిర్వహిస్తూనే మరోవైపు సైనిక దుస్తులు ధరించి దేశ సరిహద్దుల రక్షణతో పాటు అంతర్గత భద్రత పరిరక్షణలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. టెరిటోరియల్ ఆర్మీలో సుమారు 44,400 మంది సిబ్బంది, 59 విభిన్న యూనిట్లు ఉన్నాయని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. బ్రిక్స్ సభ్యదేశాల సృజనాత్మక ఆర్థిక వ్యవస్థకు వేదికగా నిలిచే ప్రతిష్టాత్మక అంతర్జాతీయ మార్కెట్ బ్రిక్స్ వేవ్స్ బజార్ ముంబైలో ఈరోజు ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి ఆశిష్ షేలార్, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి చంచల్ కుమార్ తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా చంచల్ కుమార్ మాట్లాడుతూ, సృజనాత్మక రంగం కేవలం చర్చలకే పరిమితం కాకుండా పరస్పర సహకారాలకు దారితీసే వేదికగా మారాలని అభిప్రాయపడ్డారు. ఈ 2 రోజుల కార్యక్రమంలో 20 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటున్నారని, 500 మందికి పైగా డెలిగేట్లు హాజరవుతున్నారని చెప్పారు. వాతావరణం. దేశంలోని పలు రాష్ట్రాల్లో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో భారత వాతావరణ విభాగం IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తరాఖండ్, జార్ఖండ్, గంగా పరివాహక పశ్చిమ బెంగాల్, ఒడిశా, మధ్య మహారాష్ట్ర, కొంకన్, గోవా రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. అలాగే బీహార్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఈశాన్య భారతంలోని పలు ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవుల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD వెల్లడించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. కంప్రెస్డ్ బయోగ్యాస్ CBG ఉత్పత్తి పెంచేందుకు ఉద్దేశించిన

0: వర్ధన్ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. యూపీఐ సహా ఇతర నోటిఫైడ్ డిజిటల్ చెల్లింపులపై బ్యాంకులు, సర్వీస్ ప్రొవైడర్లు ఛార్జీలు వసూలు చేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్నిఫోర్ను ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఈరోజు విజయవంతంగా ప్రయోగించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా అశ్వమేధం ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు.

స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాలలో వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: గురిని చూసి వెన్ను తిరిగి నాణముగ బాణమేయగలనే ఓ చెంచిత బాణమేయగలనే ఓ చెంచిత నిన్ను
1: చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
2: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మై శక్తి సింగ్. प्रधानमंत्री नरेंद्र मोदी ने देशवासियों से राष्ट्रीय हथकरघा दिवस उत्साह और उमंग के साथ मनाने की अपील की है. एक वीडियो संदेश में उन्होंने लोगों से हथकरघा उत्पाद खरीदकर बुनकरों और कारीगरों का समर्थन करने का आग्रह किया.
3: 7 अगस्त 1905 को देश के आजादी के लिए स्वदेशी आंदोलन का प्रारंभ हुआ था और आत्मनिर्भर भारत की नींव डाली गई थी. अंग्रेजों के खिलाफ देशवासियों ने एक बहुत बड़ी लड़ाई लड़ी थी. जन जन जुड़

కార్యక్రమంలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల యొక్క ప్రాముఖ్యత అనే అంశంపై కింగ్ జార్జ్ హాస్పిటల్ పిల్లల వైద్య విభాగాధిపతి డాక్టర్ బి చక్రవర్తి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీమతి గుడివాడ నందిని. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో డాక్టర్ కె సరస్వతి విద్యార్థి గారి గానం వింటారు శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి గారి వయలిన్, శ్రీ ధన్వాడ ధర్మారావు గారు మృదంగం. రేపు ఉదయం 11:10 12వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకలను న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి ముఖ్య అతిథిగా హాజరైన ప్రారంభించనున్న కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. రేపు 1:33 మహిళా వాణిశ్రీల కార్యక్రమంలో చేనేత కళల జరి భారతావని జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శ్రీమతులు డివి మానస డి శ్రీదేవి గారుల సంభాషణ వింటారు. రేపు సాయంత్రం 5:00 యువవాణి, 5:30 సంధ్యారాగాలు, 6:30 సాయం సుమిరం కార్యక్రమంలో లయ విన్యాసం శ్రీ కోరువాడ సురేష్ గారి డోలు లయ విన్యాసం వింటారు. ఫిట్నెస్ మంత్ర వికాసం ఉంటాయి. రేపు రాత్రి 7:15 పలిశం వ్యవసాయదారుల కార్యక్రమంలో జీవ నియంత్రణ పద్ధతుల్లో కొబ్బరిలో తెగుళ్ల యాజమాన్యం గురించి అంబాజీపేట ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ బి నీరజ గారి ప్రసంగం వింటారు. జానపద గీతం, తర్వాత వ్యవసాయ సమాచారంలో ఎల్లినో పరిస్థితుల్లో ఉత్తర కోస్తా రైతులకు శాస్త్రవేత్తల సూచనలు వింటారు. రేపు రాత్రి 10:45 ఆ పాత ముద్రాలు పాత తెలుగు సినిమా పాటలు వింటారు. రేపటి ప్రసారాలని కొన్ని ముఖ్యాంశాలు విన్నారు. ఇప్పుడు వాతావరణ వివరాలు. విశాఖపట్నం వాతావరణ పరిశోధనా కేంద్రం వారు ఈ సాయంత్రం 6:10 అందజేసిన వివరాల ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.7 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 44.8 మిల్లీమీటర్లుగా నమోదైంది. విమానాశ్రయంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 83.2 మిల్లీమీటర్లుగా నమోదైంది. స్థానిక వాతావరణం, ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి 1 లేదా 2 వర్షపు జల్లులు కానీ ఉరుములతో కూడిన జల్లులు కానీ కురిసే అవకాశం ఉంది. రాగల 5 రోజుల్లో ఆంధ్ర కోస్తా తీరంలో చేపలు పట్టేవారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. ఆంధ్రేతర కోస్తా తీరంలో చేపలు పట్టేవారికి ఈరోజు హెచ్చరిక. దక్షిణ మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలులు ప్రారంభమై 65 కిలోమీటర్ల వేగం వరకు వీచే అవకాశం ఉంది. ఈ వాతావరణ పరిస్థితుల వలన సముద్రంలో అలజడిగా ఉంటుంది. బలమైన ఎదురుగాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ప్రారంభమై 60 కిలోమీటర్ల వేగంతో ఒడిషా తీరం మరియు అండమాన్ నగరం మీదుగా వీచే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళకూడదని హెచ్చరిస్తున్నారు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 11:14:18. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై మీడియం వేవ్ ప్రసారాల్లో కలుసుకుందాము. అంతవరకు సెలవు, నమస్కారం, జై హింద్.